అదేంటో మంచి పాటలన్నీ చాలా ఫాస్ట్ గా అయిపోయినట్టు అనిపిస్తుంది కదా, మీకు అలాగే అనిపిస్తుందా? నాకైతే ఇదేంటి పాట ఇప్పుడే కదా మొదలైంది, నేను ఏదో సర్దుకుని కూర్చునేలోగా, మా బామ్మగారు అనేవారు ఒక సామెత, సర్దు కూర్చునేలోగా సినిమా అయిపోయింది అని. అంటే వాళ్ళ చీరలు అన్ని ఇంతకు ముందు రోజుల్లో కింద కూర్చోవడం కదా, నేల మీద కూర్చోవడం కదా మూవీ చూడడానికి, సో అన్ని చీర కొంగు అన్ని దగ్గర పెట్టుకుని సర్దుకుని కూర్చునేసరికి ఈ సర్దుల్లో సినిమా అయిపోయింది అనే సామెత అనమాట. మా బామ్మగారు ఎక్కువ ఆడుతూ ఉండేవాళ్ళు. అలాగా అలా పాట మొదలు పెట్టాం కానీ సర్దుకుని కూర్చునేలోగా సాంగ్ అయిపోయింది, అదేంటో వెరైటీగా, మేబీ ఆ సాంగ్ అంత బాగోవడం వల్ల అలా అనిపిస్తుందేమో. కొన్ని కొన్ని పాటలు ఏంటి ఇంకా అవలేదేంటి పాట అనిపిస్తుంది, ఇదేమో అదేంటి అప్పుడే అయిపోయింది పాట అనిపిస్తుంది కదా. నీకు అలాగే అనిపించిందా? అనిపించే ఉండొచ్చు. సో కిడ్స్ ట్రివియా క్వశ్చన్స్ అయితే మనం మొదలు పెట్టేద్దాం, ఎందుకంటే మోస్ట్లీ కిడ్స్ వెయిట్ చేస్తూ ఉంటారేమో అని అనుకుంటున్నాను. హిస్టరీ క్వశ్చన్స్ అడగచ్చా? హిస్టరీ ఏంటి అంటారా? కాదు కాదు, మనలాగా బోర్గా. నాకు వెరైటీ తెలుసా, మా పిల్లలకి హిస్టరీ క్లాసెస్ లో ఆర్ హిస్టరీ స్టార్ ఎగ్జామ్స్ లో వాటిలో హైయెస్ట్ మార్క్స్ వచ్చేవి. మనకి చిన్నప్పుడు హిస్టరీ అంటే అమ్మ నీ రామచంద్ర ప్రభో అనుకునేవాళ్ళం కదా. అలా కాదు, వీళ్ళకి ఏంటో హిస్టరీ అంటే చాలా ఇంట్రెస్ట్. దట్స్ సో గుడ్ దట్ యునో కిడ్స్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ హిస్టరీ, లెర్నింగ్ అబౌట్ ద కంట్రీ, నోయింగ్ అబౌట్ హూ డిడ్ వాట్ అనేది. సో హోప్ఫుల్లీ కిడ్స్ అందరికీ హిస్టరీ క్వశ్చన్స్ ఇష్టమే అని అనుకుంటూ ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే స్టూడియో కాల్ చేయండి. స్టూడియో నెంబర్ ఏంటి? కరెక్ట్, 972-636-1966. అది Who was the first president of United States? Easy question anukuntunnanu. Nannu evarana adigithe na theriyadu gaani kids telusana anukuntunnanu. Who is the first president of the United States? Answer telisthe first president evaru ani answer telisthe studio call cheseyandi. సో కిడ్స్ కాల్ అయితే మన యూజువల్ తమరు ఏంటి, కిడ్స్ కాల్ అయితే సాంగ్ మధ్యలో కూడా సాంగ్ ఆపేసి కిడ్స్ ని ఆన్లైన్ లో తీసుకోవడం జరుగుతుంది, ఇస్ ద తమ్ రూల్. సో విల్ స్టిల్ మెయింటైన్ ద సేమ్, కిడ్స్ ఎవరైనా కనుక ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే కాల్ చేసేసేయండి. నెక్స్ట్ సాంగ్ నేను ఏదో తెలుగు పాట ప్లే చేద్దాము అని తీసాను, కానీ నాకేమనిపించింది అంటే ఏంటి ఫ్రైడే ఈవినింగ్ అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్, మంచి ధూమ్ధమాకా సాంగ్ ఉండాలి, ధూమ్ధమాకా మన అనులాగా మంచి ధూమ్ధమాకా సాంగ్ ఉండాలి అని అనుకుని, ఏ లాంగ్వేజ్ అయితే ఏంటి ఎంజాయ్ చేయడం కదా, పార్టీ ముఖ్యం మిగులు. సో చేసేసుకుందాం, ఎంజాయ్ చేసేసుకుందాం ఈ పాట వినేసి వచ్చేసేయండి. అండ్ కిడ్స్, హూ ఎవర్ నో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్, ఇఫ్ యూ నో ద ఆన్సర్ డూ కాల్ ద స్టూడియో లైన్స్ అండ్ ద నెంబర్ ఈస్ 972-636-1966. పాట వచ్చేస్తుంది, వాల్యూమ్ పెంచేయండి, పెంచేయండి. ఇంకేంటి

అది అలా ఒక వండర్ఫుల్ సాంగ్ వినేశాం కదండి, దాట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అండ్ హోప్ఫుల్లీ ఎవ్రీ వన్స్ ఫేవరెట్, ఎస్పెషలీ కిడ్స్. ఎవరైతే మా ఇంట్లో పిల్లలకైతే అసలు ఆ పాట పెట్టారంటే ఫుల్ సౌండ్ లో ఫుల్ వాల్యూమ్ లో వినాల్సిందనమాట ఆ పాట. పిల్లలు ఏమయ్యారు, సెలవులా? సెలవులు తీసుకున్నారు, అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయారా, ఇండియా వెళ్ళిపోయారా, ఎవరు ఫోన్ చేయట్లేదు? మరి నేను క్వశ్చన్ అడగనా లేకపోతే ఏంటి, ఏం చేయమంటారు? సరే నెక్స్ట్ క్వశ్చన్ అడిగేసి మాట్లాడతాను. వేర్ ఈస్ ద ఐఫిల్ టవర్ లొకేటెడ్? ఈజీ ఆన్సర్ ఏనబ్బా, ఇదైతే నాకు కూడా తెలుసు ఈ క్వశ్చన్ కి ఆన్సర్. వేర్ ఇస్ ద ఐఫిల్ టవర్ లొకేటెడ్? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే స్టూడియో కాల్ చేయండి. అయితే ఎస్టర్డే ఐ వాచ్డ్ మా ఇంటి బంగారం. హా, వాట్ అ మూవీ, వాట్ అ మూవీ, వాట్ అ మూవీ. ఇంతకంటే ఎక్కువ ఏదైనా చెప్తే గబుక్కున ఆ ఫన్ అంతా పోగొట్టేస్తానేమో. యు ఆల్ నీడ్ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ టు హ్యావ్ దట్ ఫీల్. సో సమంతాస్ యాక్షన్ ఆల్వేస్, షీ ఈజ్ అ రాక్ స్టార్ కదా, షీ ఈజ్ అ రాక్ స్టార్ అండ్ షీ ఆల్వేస్ ఈజ్, షీ ఈజ్ స్టిల్. అండ్ స్టోరీ లైన్ సూపర్ ఆసమ్, that's such a wonderful story. Chala baa teesaru. Every person in the movie, every character in the movie played perfectly well. Anta ekkuva kaadu takkuva kaadu, scenes, fighting scenes ekkada saagadeesinattu anipinchaledu. Perfect blend of everything anipinchindi. Ante after a long time I have watched a movie that I didn't feel bored any second in the theater when I'm sitting and watching. Asalu Samantha carried out comedy, Samantha carried out action, Samantha carried out the family drama very, very, very, very well. అండ్ ఇలా చెప్తూ పోతే నేను సినిమా స్టోరీ చెప్పేస్తానేమో, నాకు భయం వేసి ఇక్కడ ఆపేస్తున్నాను. కానీ యూ ఆల్, ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఫర్ ద వీకెండ్, ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ గో అండ్ వాచ్. ఆల్రెడీ థియేటర్స్ అన్ని ఫుల్ ఉన్నాయి, బుక్ చేసుకోవడం చూస్తుంటే ఎవరికి దొరకట్లేదు, బట్ ట్రై చేయండి, ఎక్కడ దొరికినా కూడా వెళ్ళిపోయి చూసేసేయండి. దట్స్ ద బెస్టెస్ట్ మూవీ ఇన్ ద రీసెంట్ టైమ్స్. ఎస్, సో పిల్లలు ఎవరు లేరట్లుంది, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయారా అందరూ, ఏంటి ఎవరు ఫోన్లు చేయట్లేదు, అసలు మన దిశాంత్ ఏమయ్యాడు, మన కృతి ఏమైపోయింది, ఏమయ్యారు పిల్లలు? ఓ పిల్లలు, ఓకే. బట్ ఎనీవేస్, సో నేను ఇంకా ఈ 7:30 వరకు ఈ సెగ్మెంట్ ఓపెన్ ఉంటుంది కాబట్టి నేను పేషెన్స్ వహిస్తాను. వహించి ఎవరైనా పిల్లలు కాల్ చేస్తారేమో అని చాలా జాగ్రత్తగా వెయిట్ చేస్తాను ఫోన్ వంక చూస్తూ. ఇక్కడ శ్రీకాంత్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్స్ కిడ్స్, డూ కాల్ ద స్టూడియో. అయితే నెక్స్ట్ సాంగ్ ప్లే చేసేసే ముందు, ఈరోజు ఫ్రైడే, మన హ్యాపీ అవర్. హ్యాపీ అవర్ అంటే బాస్ గారు రాకపోతే ఎలా చెప్పండి, బాస్ పార్టీ చేస్తే తప్పితే అది పార్టీ కాదు. సో ఎంజాయ్ దిస్ వండర్ఫుల్ సాంగ్ అగైన్, వాల్యూమ్ అప్, జస్ట్ ఎంజాయ్.

0: ఎస్ డీజే వీరయ్యా. ఆ మాత్రం ఉండాలి ఫ్రైడే అంటే. ఏమంటారు కాదంటారా? అనలేరు, ఎందుకంటే చిరంజీవి ఫ్యాన్స్ అక్కడ ఏంటి, చిరంజీవి గారు పాట వేశాక దానికి అవునండం కాదండం ఏమి ఉండదు, ఆ పాట విని హ్యాపీగా ఎంజాయ్ చేసేటమే. ఏమంటారు ఏంటి, పిల్లలు ఎవరు అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోయినట్టున్నారు, పిల్లలు ఎవరు లేనట్టున్నారు. బట్ ఇంకా స్టిల్ ఒక రే ఆఫ్ హోప్ తో ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ దిస్ సెక్షన్ విత్ దిస్ సెషన్ విత్ ద క్వశ్చన్. అరే మీతో మాట్లాడుతూ ఆవేశంగా నేను అటు ఇటు తిప్పేస్తే క్వశ్చన్లు నెగిరిపోయాయి. ఒక్కసారి ఉండండి, లెట్ మీ స్క్రోల్ డౌన్. అరే ఏమైనాయి క్వశ్చన్లు మమ్మీ, వెళ్ళిపోయి. ఓకే, నేను ఆవేశంగా మీతో మాట్లాడుతూ చిరంజీవి గారు అనగానే ఫుల్ ఎనర్జీ వచ్చేసి వెళ్ళిపోయింది అనమాట. అది ఎక్కడికో పైకి. సైన్స్ ట్రివియా క్వశ్చన్స్ ఇవి. మనం అడుగుతుంది హిస్టరీ కదా, నెక్స్ట్ హిస్టరీ అనుకుంటా. ఏదమ్మా హిస్టరీ వస్తుంది వస్తుంది, ఒక్క నిమిషం ఆగండి, ఓపిక పట్టండి. మీరు పడతారు నాకు తెలుసు, ఓపిక అంటే మన శ్రోతలు, మన శ్రోతలంటే ఓపిక అని ఇలా ఎన్ని చెప్తున్నా. వచ్చేసాయి హిస్టరీ క్వశ్చన్స్, వచ్చేసాయి. ఓకే, సో ఇందాక ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కి ఏమో ప్రెసిడెంట్ జార్జ్ బుష్ అండి, ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు యుఎస్ కంటే. అండ్ సెకండ్ క్వశ్చన్ ఐఫిల్ టవర్ ఎక్కడుంది అని, దానికి ఆన్సర్ కూడా మీ అందరికీ తెలుసు, ఇటలీలో ఉంది. అండ్ ఈ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, మళ్ళీ వెళ్ళిపోయింది. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ టుడే, యాడ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. హే, వాట్ డు యూ కాల్ అ స్లీపింగ్ బుల్ అంట, ఇదేదో డాడ్ ఫన్నీ జోక్స్ లాంటిది. వాట్ డు యూ కాల్ అ స్లీపింగ్ బుల్? ఈ క్వశ్చన్ మా ఇంట్లో అడిగితే ఖచ్చితంగా నాకు తెలుసు ఆన్సర్ ఏమొస్తుందో. బట్ వాట్ డు యూ కాల్ అ స్లీపింగ్ బుల్? సరదాగా ఎవరైనా ఈలోపు క్వశ్చన్ వింటుంటే, ఇఫ్ యూ వాంట్ టు ఆన్సర్ దిస్, వాట్ డు యూ కాల్ ఎ ఫిష్ వితౌట్ ఐస్ అంట. ఇలాంటి జోకులు కూడా ఉంటాయన్న విషయం నాకు తెలీదు, బట్ దట్స్ ఫన్ పార్ట్. సో మీ అందరి ఫ్రైడే ఈవినింగ్ ఎలా నడుస్తుంది, ఏంటి ఈరోజు యాక్చువల్ గా నా? ఓ అచ్చా, టీకే, నౌ ఐ అండర్స్టూడ్. లాంగ్ వీకెండా, వెళ్ళిపోయారు అందరూ. నాకు తెలిసిన ఫ్రెండ్స్ సగం మంది శాన్ ఆంటోనియోలో ఉన్నారు, అండ్ చాలా మంది అటు ఇటు ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. నేనేమో మీతో షో చేయడం కోసం అని చెప్పి ఉండిపోయాను ఇక్కడ. చూసారా, నేను త్యాగశీలినండి, మీకేం అర్థం అవ్వట్లేదు నా గురించి. నేనేమో మీకోసం ఉండిపోయాను. మా ఇంట్లో పిల్లలు వాళ్ళందరూ మమ్మీ ఇక్కడికి వెళ్దాంటే, ఈ ఫ్రైడే నా షో ఉంది, నువ్వు మా శ్రోతలందరూ నా కోసం వెయిట్ చేస్తారు అని చెప్తూ ఆగిపోవాల్సి వచ్చింది. మీరేంట్రా అంటే మీరందరూ వెళ్ళిపోయారు. సరే, నేను ఇంకా ఇది స్క్రోల్ చేస్తున్నాను, బట్ ఐ డోంట్ వాంట్ టు కీప్ యూ వెయిటింగ్. ఈ నెక్స్ట్ వండర్ఫుల్ సాంగ్ ప్లే చేద్దాం, ఏం ప్లే చేద్దాం అని ఆలోచిస్తుంటే ఒక చిలిపి థాట్ వచ్చింది. వాట్ ఇఫ్ ఐ డూ అ ప్యాటర్న్? సో ప్యాటర్న్ చేస్తే ఎట్లా ఉంటుంది, హౌ డు యూ ఆల్ ఫీల్ అబౌట్ దట్ ప్యాటర్న్ అనిపించింది. ఈ ఏ ప్యాటర్న్ చేస్తున్నాను అనేది యూ కెన్ గెస్, అండ్ యూ కెన్ కాల్ ద స్టూడియో, అండ్ యూ కెన్ లెట్ మీ నో, ఓ ఇదండి ఈ ప్యాటర్న్ మాకు అర్థమైంది, ఇదేనా అని అడగచ్చు మీరు. సో ఫస్ట్ సాంగ్ దేంట్లో చేసేద్దాము అని చూస్తూ, ఎన్నిసార్లు అడితిప్పి ఎడితిప్పి ఎడితిప్పినా కూడా నాకు ఇదే వస్తుంది. వినేసేయండి, ఎంజాయ్ చేసేసేయండి.
1: Start music.
0: That's good.

0: తగ్గేదే లేదు. అసలు ఎవరక్కడ, ఏంటక్కడ, ఏం జరుగుతుంది అక్కడ? అసలు చిరంజీవి గారా మజాకానా? అసలు ఆ పాట చూస్తుంటే ఎన్నేళ్ళైనా కూడా ఆ ఎనర్జీ, ఆ సాంగ్ అలా చేయడం అంతా చాలా గ్రేట్. సో ఈ రోజు అయితే పిల్లలు నాకు గట్టిగా హ్యాండ్ ఇచ్చారు. పిల్లలారా, చెప్తాం ఈ సంగతి నెక్స్ట్ వీక్, చెప్తాం ఈ సంగతి. ఓకే, సో బట్ స్టిల్ హోప్ఫుల్లీ మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారేమో. హాలిడేస్ బాగా చేయండి. ఎవరైతే ఇండియా వెళ్లారో బా బీభత్సంగా ఎంజాయ్ చేయొచ్చు, చేసేసేయండి. ఎందుకంటే ఈ సమ్మర్ హాలిడేస్ అనేది, అండ్ ఇండియా వెళ్లి అమ్మ గారింట్లోనో బామ్మ గారింట్లోనో ఆ సెలవుల్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది అది చెప్పలేని ఒక మరువలేని మధురానుభూతినే చెప్పాలి. ఆ జ్ఞాపకాలు కొన్ని ద హ్యాపీ మూమెంట్స్ మనకి అలాగా బ్రెయిన్ లో ఉండిపోతాయి కదా. ఇన్సైడ్ అవుట్ మూవీలో చూడండి, ఒక పర్పుల్ బ్లాక్స్ వస్తూ ఉంటాయి అలాగా. ఆ టైప్ లో ఈ బామ్మగారి ఇంట్లో కానీ అమ్మమ్మ గారి ఇంట్లో కానీ సమ్మర్ హాలిడేస్ మనం ఏదంటే అది జరిగిపోతూ ఉంటుంది అక్కడ. అదేమిటో అలాగ వెరైటీగా మన అమ్మలు మన నాన్నలు డమ్మి అయిపోతారు అక్కడ. సో బామ్మగారు తాతగారు చెప్పిందే వేదం, అమ్మమ్మ తాతగారు చెప్పిందే వేదం. అండ్ మీటింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, సచ్ ఎ వార్మ్ ఫీలింగ్, ఎస్పెషలీ పీపుల్ లివింగ్ హియర్ అబ్రాడ్. వెన్ వీ గో టు ఇండియా అండ్ మీట్ అవర్ ఫ్యామిలీ, ద ఎనర్జీ దట్ వీ గెట్, ద పాజిటివ్నెస్ వీ గెట్, ద బ్లెస్సింగ్స్ దట్ వీ గెట్, అది ఇట్స్ సచ్ ఎ వండర్ఫుల్ మెమరీ, అది చెప్పలేము అసలు.
1: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
2: షూర్.
1: హౌ మెనీ పీపుల్ ఆర్ వీ ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
3: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్, నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని, నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాగ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్, ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, ఆర్ కాల్ 817-819-8888.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir.
7: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
7: ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్.
7: రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: India ki teleport aithe enta baaguntundo.
11: What if India was just a tap away?
12: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
0: వెల్కమ్ బ్యాక్. మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో ఆన్ ద హ్యాపీ అవర్స్ ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3 ఫీల్స్ లైక్ హోమ్. నాకు ఇది కొత్తగా ఉంది చెప్పడానికి, ఫీల్స్ లైక్ హోమ్. సో బాగుందండి. సో హోప్ఫుల్లీ మీరందరూ ఎంజాయ్ చేసేస్తూ మనం ఇలాగ ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వండర్ఫుల్ సెగ్మెంట్ లోకి వెళ్ళబోతున్నాం, అదే మెదడికి మీత. హోప్ఫుల్లీ మీతో వాళ్ళందరూ కూడా యాక్టివ్ గా ఉండుంటారు, నాకు కాల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రాకపోతే ఏం లేదు, మీరు నేను చెప్పేదంతా వింటూ ఉండాలి అలాగా. సో నేను ఒక చిన్న బిట్ ప్లే చేసేస్తాను, ప్లే చేశాక క్వశ్చన్ అడుగుతాం. ఓకే, ఈ రోజు ఈజీ క్వశ్చన్స్ అడుగుదాం అని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఏమో తెలీదు, ఈ రోజు ఈజీ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ఫుల్ స్టాప్. ఈ బిట్ విని రండి క్వశ్చన్ అడుగుతాం. ఏం రావట్లేదు ఏంటి?
2: పంజులేసి ఉప్మా ఆడుతున్నారు, వెళ్ళండి, తేలిగానే కనబడుతుంది. సంబంధం అడగడానికి ఇంటర్ లేసి వచ్చారేంటి? ఉత్తజలు తెలితే బాగుండదని కొంచెం బంగారం, కొన్ని డైమండ్లు తీసుకెళ్తారు. అంటే ముందు రాడ్లు, వెనుక గాడ్లు. హైదరాబాద్ డబ్బులు కష్టం మీకు ఇన్వెస్ట్.
13: ఆనందంట వాడు ఇల్లు ఎక్కడా?
2: ఊళ్ళో పందిళ్ళేసి ఉప్మా ఆడుతున్నారు, వెళ్ళండి, తేలిగానే కనబడుతుంది. సంబంధం అడగడానికి ఇంటర్ లేసి వచ్చారేంటి?
13: ఉత్తజలు తెలితే బాగుండదని కొంచెం బంగారం, కొన్ని డైమండ్లు తీసుకెళ్తారు. అంటే ముందు రాడ్లు, వెనుక గాడ్లు.
0: హైదరాబాద్ మీకేం తెలుసు, డబ్బులు వాళ్ళకి ఎన్ని కష్టాలు కదా పాపం. ఈ డబ్బులు వాళ్ళ కష్టాలు సినిమా పేరేంటి? ద వెరీ వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్. తర్వాత నాకు ఒక డౌట్, ఈ క్వశ్చన్ ఆలోచిస్తూ కాల్ చేసేసేయండి స్టూడియోకి. అయితే ఈ సినిమా పేరేంటి, ఇప్పుడు మీరు విన్న బిట్ సినిమా పేరేంటి? నాకు ఒక ఈ బిట్ వేస్తుండగా నాకు డౌట్ వచ్చింది. అవును, ఇంతకు ముందు పెళ్లిళ్ళలో పేరెంటాల్లో ఎందుకంటే ఉప్మా చేసి చావగొట్టేవాళ్ళు, ఉప్మా ఎక్కడికి వెళ్ళినా ఉప్మానే ఎందుకు ఉంటుంది అని అనుకునేదాన్ని చిన్నప్పుడు. ద వర్స్ట్ మోస్ట్ వర్స్ట్ టిఫిన్ ఇస్ ఉప్మా అని. అదేలా నాకు అర్థం కాదు, ఏజ్ కి ఉప్మాకి ఏదైనా లింక్ ఉందంటారా? ఒక 30-35 ప్లస్ అనగానే ఉప్మాకి ఫ్యాన్స్ అయిపోతాం ఎలా? అవు, చిన్నప్పుడు నచ్చని ఉప్మా అదే ఉప్మా. పోనీ ఏమైనా ఇప్పుడు బిర్యానీలో రకరకాల ఫ్లేవర్స్ వచ్చాయి కదా, అలాగా ఉప్మాలు ఏమైనా ఫ్లేవర్స్ వస్తాయా? రాలేదు, సేమ్ అదే ఉప్మా. ఎవడి ప్రపంచంలో మన వాషెఫ్ చేసిన అదే రుచి. ఇంకొక ఆయన ఎవరు, ఆయన గొంతు చాలా బాగుంటుంది, బచ్చేత పేరు రావట్లేదు లైట్. సో ఆయన చేసిన అదే రుచి, ఎవరు చేసినా ఏ వీడియో తీసినా అదే రుచి. కానీ వాట్ చేంజ్డ్? అప్పుడు నచ్చని ఉప్మా ఇప్పుడు ఎందుకు నచ్చుతుంది? క్వశ్చన్ మార్క్. అప్పుడు నచ్చని కాకరకాయల కూరలు, క్యాబేజీ కూరలు ఇప్పుడు ఎందుకు నచ్చుతున్నాయి? వాట్ ఈస్ ఇట్ రిలేటెడ్ టు ఏజ్ అండ్ దీస్ వెజిటబుల్స్? ఏంటి అండ్ దీస్ ఐటమ్స్, వెజిటబుల్స్ కాదు సారీ, ఐటమ్స్, ఏంటి ఆ కనెక్షన్? మీకెవరికైనా తెలిస్తే, నాకు తెలుసుకోవాలనుంది, మీకెవరికైనా తెలిస్తే స్టూడియో కాల్ చేసేసేయండి. 9726361966 ఇస్ ద నెంబర్. ఆల్సో నేను క్వశ్చన్ అడిగా, మీరు విన్న బిట్ ఏ మూవీలోది? బిట్ మళ్ళీ వినిపిస్తున్నాను, వినండి.
13: ఆనందంట వాడు ఇల్లు ఎక్కడా?
2: ఊళ్ళో పందిళ్ళేసి ఉప్మా ఆడుతున్నారు, వెళ్ళండి, తేలిగానే కనబడుతుంది.
13: రండి,
2: సంబంధం అడగడానికి ఇంటర్లు వేసి వచ్చారేంటి?
13: ఉత్తజలు తెలితే బాగుండదని కొంచెం బంగారం, కొన్ని డైమండ్లు తీసుకెళ్తారు. అంటే ముందు రాడ్లు, వెనుక గాడ్లు.
0: ఎస్, ఆ మూవీ తెలిస్తే కాల్ చేసేసేయండి. మీరు కాల్ చేసిన నెంబర్ కూడా మీకు తెలుసు. ఈ నెక్స్ట్ వండర్ఫుల్ సాంగ్ వినేసి వచ్చేసేయండి, వాల్యూమ్ పెంచేయండి. వస్తోంది, ముందు బొమ్మ వచ్చింది.

0: ఇటు లపెట్ లపెట్.
1: డోంట్ స్టాప్ డాన్సింగ్.
0: పునగాలు లోడింగ్. డోంట్ స్టాప్ డాన్సింగ్. పునగాలు లోడింగ్.
1: Don't stop dancing.
0: Aba unagalu loading.

0: don't stop dancing. Gonna call it loading.
1: చెప్పాను కదండి, ఎప్పుడు కూడా సౌండ్ నేను చాలా ఎక్కువ పెట్టుకుని వింటూ ఉంటాను అనమాట స్టూడియోలో, అండ్ అలా ఆన్ చేసేసరికి జూమ్ సౌండ్ వస్తుంది. బట్ హోప్ఫుల్లీ మీరందరూ ఆ పాట ఎంజాయ్ చేసేసారు అనుకుంటున్నాను. ఎవరు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెయ్యలేదు. సో నెక్స్ట్ సెగ్మెంట్ కి అంటే నెక్స్ట్ బిట్ ప్లే చేసేస్తాను నేను. బట్ దానికి వెళ్లే ముందు ఒక చిన్న ప్రకటన అయితే చూసుకుందామండి. ఈ రోజు యాక్చువల్గా ఈ టైంలో ఏ టు బీకి ఒకవేళ ఎవరైనా వెళ్ళాలనుకుంటే, ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్. సారీ, సో ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్ అండ్ పేస్ట్స్ అండ్ పికిల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్. ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. సో ప్లీజ్ విజిట్ ఏ టు బి టెక్సస్ .com ఆర్ యూ కెన్ కాల్ దెమ్ అట్ 214-872-2345. ఈ మధ్యన ఏ టు బి చాలా లొకేషన్స్ లో పెట్టారు కదండి, అండ్ ఫ్రిస్కో, లిటిల్ ఎల్మ్ లొకేషన్ కి నేను మొన్న వెళ్ళడం జరిగింది, అండ్ ఇట్ వాస్ సో గుడ్. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది, బ్రేక్ఫాస్ట్ బఫేస్ అయితే చాలా బాగున్నాయి. సో అలా ఎవరైనా ఒకవేళ ట్రై చేయాలి, రేపు సాటర్డేనే కదా, ఎల్లుండి సండేనే కదా, పొద్దున్నే లేచి టిఫిన్లు అవి ఏం చేస్తాం అనుకుంటే, డూ ట్రై దాట్. డూ విజిట్ ఏ టు బి అట్ అడియార్, ఏ టు బి అడియార్ ఆంధ్ర భవన్. ఎస్, సో చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా అయితే ఆహాహాహాహా వెళ్ళిపోవచ్చు. అసలు మీరు చెన్నై టేస్ట్ ఏం మాత్రం మిస్ కారు. నేను వచ్చిన కొత్తలో చెన్నై నుంచి అడియార్ ఆనంద్ భవన్ వాజ్ సంథింగ్ దట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. ఎందుకంటే మినీ ఇడ్లీ ఉంటుంది కదా, మినీ ఇడ్లీ విత్ సాంబార్, అలా మంచిగా వాడు నెయ్యి వేసిస్తే అలా టకటకటకా లోపలికి వెళ్ళిపోతుంది, అండ్ ఘీ పొంగల్, మెదువడ, ఇవన్నీ చెన్నై టేస్ట్ మిస్ అవుతున్నారా? అస్సలు అక్కర్లేదు, ఏ టు బీకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ సాంగ్ వేసేసే ముందు నేను ఒక చిన్న బిట్ వేద్దాం అనుకున్నాను, బట్ మీరు పాట వినొచ్చేసేయండి, ఐ విల్ ప్లే అనదర్ బిట్ ఫర్ యూ అగైన్. సో మనము ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాం, అది ఎవరికైనా అర్థమైందా? అది ఏంటి ఆ ప్యాటర్న్ ఏంటి తెలిస్తే స్టూడియో కాల్ చేసి కూడా చెప్పచ్చు. సో నేను నెక్స్ట్ సాంగ్ వేసేస్తున్నాను మీకోసం అయితే. ఎస్, దిస్ ఈజ్ ద నెక్స్ట్ సాంగ్.

నేను ఈ పాట వినే వాళ్ళకి ఒక క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్, ఈ సినిమా పేరేంటి తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి. అండ్ ఇప్పుడు మన చిరంజీవి గారితో పాటు ఈ సాంగ్ లో డాన్స్ చేస్తున్న ఇద్దరు లీడ్ యాక్టర్స్ ఎవరు తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి.

0: అలా ఒక వండర్ఫుల్ సాంగ్ వినేసి వచ్చాము. యాక్చువల్గా ఆ పాట లో నేను ఇద్దరే అనుకున్నాను, తర్వాత పాట చూస్తుంటే అర్థమైంది ఇద్దరు కాదు ముగ్గురు ఉన్నారు హీరోయిన్లు అని. ఇద్దరు హీరోయిన్లు ఒక లీడ్ యాక్టర్, ఒక మెయిన్ వాళ్ళ అమ్మ అదే హీరోయిన్ వాళ్ళ అమ్మ. ఏంటి ఆ సినిమా పేరు, ఆ హీరోయిన్లు ఎవరు తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పేసేయచ్చు. నేను నెక్స్ట్ బిట్ ప్లే చేస్తున్నానండి, విని ఈజీ క్వశ్చన్స్ ఏ అడుగుతున్నానని డౌట్ వస్తుంది నాకు. ఏంటి ఈజీగానే అడుగుతున్నానా, భయంకరమైన ఐఏఎస్ ఐపీఎస్ క్వశ్చన్ అడుగుతున్నానా నాకు డౌట్ గా ఉంది. బట్ ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నాను, వినండి. సీ అడగట్లేదు, ప్లే చేస్తున్నాను, వినండి, విని చెప్పండి ఏ మూవీలో.
1: ఐ థింక్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు. సారీ ఇలా రోడ్ మీద చెప్తున్నందుకు, ప్లానింగ్ కి నాకు టైం లేదు.
2: ఏమంటాను చెప్పు, తీసుకొడతాను. నా పేరు సీతా మహాలక్ష్మి, దొక్కు మహాలక్ష్మి కాదు. చాలు, ఇంకా గట్టిగా చెప్పు. ఒక మంచి ముద్దు పెట్టి కాన్ఫిడెంట్ గా నాకు లైఫ్ లాంగ్ గుర్తుకు పోవాలి.
1: ఇంకా రాజు గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోవచ్చు సీతా.
0: ఎవరా సీతామహాలక్ష్మి, దొక్కు మహాలక్ష్మి కాదు, సీతామహాలక్ష్మి ఎవరు? అలా రోడ్డు మీద ప్రపోజ్ చేస్తున్న ఆ హీరోని చెప్పు తీసుకుని పడతానంటున్న ఆ హీరోయిన్ ఎవరు, సినిమా పేరేంటి ఇస్ ద ఈజియెస్ట్ క్వశ్చన్ అండి. సో డూ లెట్ మీ నో, కాల్ ద స్టూడియో అండ్ డూ లెట్ మీ నో వాట్ ఈస్ ద మూవీ నేమ్ అండ్ ఆ డొక్. ఓకే ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఓకే, హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, రేడియో శ్రీకి కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: హలో అండి, నా పేరు కళ్యాణ్ అండి.
0: కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? నేను అద్భుతంగా. మీ కాల్ ఈ రోజు నా ఫస్ట్ కాల్, సో ఆహా నేను చాలా హ్యాపీగా ఉన్నాను.
3: జస్ట్ జూనియర్ అయ్యాము, ఇప్పుడే పాట విన్నామని విని మీ క్వశ్చన్ కూడా అడిగారు కదా.
0: ఎస్ ఎస్, ఏంటి చాలా క్వశ్చన్ అడిగాను, మీకు ఏ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసు, అన్ని ఆన్సర్లు తెలిస్తే టక్కటక్క చెప్పేసేయండి.
3: జస్ట్ ట్యూనింగ్ అయ్యానండి, ఆ పాటను చిరంజీవి గారిది అల్లుడా మజాక సినిమాలోది.
0: రైట్ ఆన్సర్,
3: లక్ష్మీ గారు ఉంటారు.
0: లక్ష్మీ రంభ, ఇంకొక హీరోయిన్ ఎవరు?
3: రమ్యకృష్ణ గారు.
0: కరెక్ట్ కరెక్ట్, దాట్స్ రైట్ ఆన్సర్.
3: అది అను. నెక్స్ట్ మీరు కాన్వర్సేషన్ కూడా వేశారు, అది గోదావరి మూవీ.
0: ఆహా, రైట్ ఆన్సర్ అండి, చాలా బాగా చెప్పారు కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
3: థ్యాంక్ యూ అండి,
0: బాయ్
3: బాయ్ అండి.
0: ఓకే, ఫైనల్లీ మన కళ్యాణ్ గారు అయితే కాల్ చేసి ఆన్సర్ అయితే చెప్పేశారు. ఐఎమ్ సో హ్యాపీ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో మాకేంటంటే లిజనర్స్ వింటున్నారు, అంటే సైలెంట్ లిజనర్స్ చాలా మంది ఉంటారు, బట్ ఎవరైనా విని కాల్ చేస్తే కూర్చుని స్టూడియోలో మేము చేస్తుంటాం కదా, అట్లా గివ్స్ అ లాట్ ఆఫ్ మోటివేషన్ టు అస్. దాట్స్ అ గ్రేట్ గ్రేట్ వన్. ఎస్, మన కళ్యాణ్ గారు ఆన్సర్ చెప్పేశారు, ఇంకెవరికైనా ఆన్సర్ తెలిస్తే కూడా స్టూడియో కాల్ చేసి చెప్పేసేయచ్చు.

నేనైతే ప్రస్తుతం ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఒక కొన్ని పాటలు వేస్తున్నాను. ఎవరికైనా నా ప్యాటర్న్ అర్థమైతే కాల్ చేసి కూడా చెప్పచ్చు. 9726361966 ఈస్ ద నెంబర్. అండ్ హియర్ ఈస్ ద నెక్స్ట్ సాంగ్. వాల్యూమ్ పెంచచ్చు దీనికి కూడా.

Yes. ఆ వండర్ఫుల్ సాంగ్ మీరందరు వింటుండగా నాకు ప్రసన్న గారు కాల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు ఫర్ కాలింగ్ ద షో అండ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్. ఎస్, ఈ రోజు ప్యాటర్న్ ఏంటో ఆవిడకైతే తెలిసిపోయింది, ఇంకెవరికైనా తెలిసేమో నేను వెయిట్ చేస్తా. దీంట్లో మనం ఎప్పుడైనా ఏదైనా పొడుక్కదలు అడిగితే చాలా తీవ్రంగా ఆలోచిస్తాం కదండి, చాలా ఆన్సర్ ఏమో చాలా సింపుల్ గా ఉంటుంది. ఆ టైప్ క్వశ్చన్ ఇది. మీరు ఎక్కువ డెప్త్ లో ఏమై ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టరా అదా ఇదా అని ఎక్కువ ఆలోచించద్దు. చాలా సింపుల్ ఆన్సర్ అది. తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి, ఈ రోజు ప్యాటర్న్ ఏంటి, ఏ పాటలు నేను ప్లే చేస్తాను, వాట్ డూ యూ థింక్ ద ప్యాటర్న్ దట్ ఐఎమ్ ఫాలోయింగ్. ఓకే, సో నేను ప్రసన్న గారితో మీరందరూ ఆ వండర్ఫుల్ సాంగ్ వింటుండగా ఒక క్వశ్చన్ అడిగాను, ఇప్పుడు కూడా మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఈ సినిమాలో ఇప్పుడు ప్లే చేసిన కాంచనమాల సాంగ్ ఒక సన్నివేశం కదా సినిమాలో. అది ఒక ఒక పేషెంట్ ఒక అతనికి బాగాలేకపోతే ఈ అతను ఎంటర్టైన్ చేయడం కోసము, లైఫ్ ఇస్ బియాండ్ వాట్ యు ఆర్ థింకింగ్ అన్నట్లుగా చూపించడం కోసం ఈ సాంగ్ ఈ పాట అయితే చిత్రీకరించడం జరుగుతుంది కదా. అతను ఎవరు, ఎవరికైనా గుర్తుందా? ప్రసూన గారు అన్నారు అసలు నాకు ఆ సన్నివేశం కూడా గుర్తులేదు, నన్ను అవుట్ ఆఫ్ పోర్షన్ నాకు, నన్ను అడక్కండి అన్నారు. సరే, ఇంకెవరికైనా వింటున్న శ్రోతలు ఎవరికైనా తెలుస్తుందేమో, సరే మెదడికి మేత కార్యక్రమం కాబట్టి మీకు ఎవరికైనా గుర్తొస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి. కానీ నేను నెక్స్ట్ బిట్ అయితే ప్లే చేస్తున్నాను, ప్లే చేశాక విన్నాక క్వశ్చన్ అడుగుతాను. దిస్ ఇస్ ద బిట్.

దీంట్లో పాటలు లేవు, పాటలు లేవు, అరుచుకోవడం లేవు, మాడకోవడలేవు. జస్ట్ బీజిఎం. ఆ బీజిఎం ఈజ్ యూస్ టు బి అ నేషనల్ యాంథమ్ ఇన్ దోస్ డేస్. సినిమా పేరేంటి ఈజ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్. ఆ పాట ఏదైతే ఆ బీజిఎం వస్తుందో ఆ సాంగ్ ఎవరికైనా గుర్తుంటే కూడా కాల్ చేసి చెప్పచ్చు. ఇట్స్ అ లిటిల్ టఫ్ క్వశ్చన్ బట్ ఇట్స్ ఓకే, మీరు ఎవరైనా చెప్పకపోయినా పర్లేదు. బట్ సినిమా పేరు ఏంటి ఈజ్ చెప్తే గనక అసలు నెక్స్ట్ లెవెల్ అబ్బా, మీరు ఇంటెలిజెంట్ టు ద కోర్ నాకు. సో నెక్స్ట్ పాటకి వేద్దాము అనుకుంటున్నాను, కానీ బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాము. చూద్దాం ఎవరైనా కాలర్స్ కాల్ చేసి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తారేమో. ఇంకొకసారి వినిపించమంటారా, వినిపించమంటారా? ఓకే వినిపిద్దాం.

0: కళ్యాణ్ గారు, మీరు కనుక ఇంకా వింటూ ఉండుంటే ఖచ్చితంగా మీరు పట్టుంటారు ఈ ట్యూన్ ఏంటనేది. ఎవరెవరికి తెలుసు ఆ బీజిఎం ట్యూన్? ఫేమస్ ఫేమస్ మూవీ. పోను ఒక చిన్న హింట్ ఇమ్మంటారా? హింట్ ఇస్తా, తిట్టేవాళ్ళు కాల్ చేసి తిట్టండి పర్వాలేదు. ఇది వెంకటేష్ మూవీ. ఆమా వచ్చేసారు, చెప్పుకుని ఉండాల్సింది. అయ్యో హలో అండి, మీరు రెడీ
1: చేశారు? నా పేరు ప్రసూన అండి.
0: ప్రసూన్ గారు చెప్పండి.
1: చిన్న చిన్న గుండెల్లో
0: చెప్పారా సినిమా పేరేంటి?
1: ప్రేమించుకుందాం రా.
0: రండి రండి ప్రసూన్ గారు, నేను డోర్ ఓపెన్ లో పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రసూన్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
1: థ్యాంక్ యూ.
0: ఆహాహా, ప్రసూన్ గారు చెప్పేసారు మనకి క్యాచ్ పట్టారు. సో ఇంకెవరైనా క్యాచ్ పట్టారా పట్టలేదా చూద్దాము. బట్ మనం బ్రేక్ అయితే చాలా చాలా దగ్గరలో ఉన్నాము, వచ్చేస్తోంది. నేను ఈ కాలర్ ని ఆఫ్ అయి తీసుకుంటాను, ఆర్ చూద్దాం. ఆర్ మీరు తీసుకు మాట్లాడుతుండగా ఐ థింక్ ఇట్ విల్ గో టు అడ్వర్టైజ్మెంట్స్. హలో అండి, మీరు కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు పవన్ కుమార్ అండి.
3: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 8 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ స్పేస్ వే కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సస్. 469-269-6476.
6: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
7: వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్. మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో ఓన్లీ ఆన్ ద హ్యాపీ అవర్ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM రేడియో సురభి HD3 ఫీల్స్ లైక్ హోమ్. సో మనం అందరం ఆడుకుంటున్నాము మెదడుకి మేత కార్యక్రమంలో. నేను ఒక బిట్ వేయడం జరుగుతుంది. ఇంతకు ముందు అయితే కొంచెం టఫ్ క్వశ్చన్ అడిగేదాన్ని. ఈ రోజు కాలర్స్ పల్స్ని బట్టి కొంచెం ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాను అనుకుంటున్నాను, కానీ కాదు, ఆటోమేటిక్ గా లాగా వచ్చేస్తుంది. ఒక టఫ్ క్వశ్చన్ అడగాలని అనిపించేస్తుంది. సో మీరందరూ ఆ సాంగ్ వింటుండగా ప్రసూర్ గారు కాల్ చేశారు, మీరు విన్నారు, చెప్పేశారు ఆన్సర్. పవన్ కుమార్ గారు కూడా కాల్ చేసి చెప్పారు బ్రేక్ వెళ్ళిన తర్వాత దట్ హీ హ్యాడ్ వండర్ఫుల్ మెమరీస్ విత్ దట్ మూవీ. ఎస్, మీరందరూ చెప్పినట్టుగా ప్రేమించుకుందాం రా సినిమా నుండి ఆ బీజిఎం ప్లే చేయడం జరిగింది. ఆల్సో చిన్ని చిన్ని గుండెలో, ఎస్ దట్స్ ద రైట్ సాంగ్. అయితే పవన్ కుమార్ గారు ఎంత ట్రై చేశానో ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబడదాం, కొంచెం మిర్చి మసాలా చేద్దాం అని అనుకుంటే అబ్బే చాలా స్ట్రిక్ట్ స్టూడెంట్ లాగా ఆయన. ఏంటండి మెమరీస్ ఏంటి అంటే సైకిల్ గుర్తుందండి నాకు, అప్పట్లో సైకిల్ చాలా ఫేమస్ సైకిల్ కదా అది అని. ఎస్, మా ఇంట్లో కూడా ఆ సైకిల్ కొనిపించుకోవడానికి నాకు బాగా గుర్తు మా అన్నయ్య, హీరో సైకిల్. అప్పట్లో వాళ్ళకి అదేంటుండేదో పిచ్చి ఫ్యాషన్ గురించి ఆలోచించేవారు కాదనమాట. దృఢం, దృఢం నాణ్యతే దృఢం, దృఢమే నాణ్యత, నాణ్యతే నమ్మకం లో ఉండేవాళ్ళు. ఆ హీరో సైకిల్ కొనిస్తే పాపం మా అన్నయ్య పాలాడ్ సైకిల్ నాకు కొనిచ్చారేంట. ఈ మూవీ వచ్చిన కొత్తల్లో ఆ స్ట్రీట్ క్యాట్ సైకిల్ ఏదైతే స్ట్రైట్ హ్యాండిల్ ఉంటుందో ఎవ్రీ వన్ వర్ క్రేజీ అబౌట్ దట్. అంటే ఒక అమ్మాయికి సైట్ కొట్టాలంటే ఆ మాత్రం స్టైల్ ఇవ్వాలి కదా. సో అందరూ, ఎవ్రీవన్ యూస్ టు గో క్రేజీ అబౌట్ ద స్ట్రీట్ క్యాట్ సైకిల్ అండ్ లిటిల్ హార్ట్స్. నాకు అస్సలు స్వీట్ అంటే ఇష్టం లేదు. ఈ సినిమా చూసాక అబ్బా ఎవరైనా లిటిల్ హార్ట్స్ నాకు ఇచ్చేస్తారేమో అని తెగ ఫీల్ అయిపోయి లిటిల్ హార్ట్స్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని కొనుక్కుని తిన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఎవరు అప్పట్లో ఏం జరగలేదు. అలాగే పవన్ గారు కూడా ఏంటండి ఇంకేమైనా ఉన్నాయా అంటే ఎంసెట్ అవి చదువుకోవడం కదండి, నేను చాలా గుడ్ స్టూడెంట్ అండి, నాకు ఇలాంటివి ఏం లేవని చెప్పారు. బట్ ఇట్స్ ఫైన్, నమ్మేద్దాం, అన్ని నమ్మేస్తాం మేము. బాగుందండి, దట్ ఇస్ ఎ నైస్ కాన్వర్సేషన్ విత్ పవన్ గారు. అండ్ నేనైతే నెక్స్ట్ బిట్ ప్లే చేసేస్తాను. ప్రసన్న గారు మీరు రెడీగా ఉన్నారా? చూద్దాం ఎవరు ఫస్ట్ కాల్ చేస్తారు.
8: పార్వతీదేవి జుట్టుల పరిమళం,
9: మట్టి వెళ్ళు కాసిన మందారాలు కాచి నూనెలో పోశాను, అది వాసన.
8: పోలేవే, పోలిస్తే నీ సమయం పోయింది.
9: పోలిక కూడా అర్థం ఉండదు. ఏకంగా అమ్మవారితో పోల్చడం

0: ఆహా, ఏమైనా పాట అండి. కలలోనైనా తలవను ఏ కన్నినైనా, బా సూపర్. ఆ సినిమా పేరేంటి ఇస్ ఎ వెరీ వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్. కొంచెం టఫ్ క్వశ్చన్ అడగాలి అంటే ఆవిడ ఒక నూనె రెసిపీ చెప్పారు, తలకి రాసుకునే నూనె రెసిపీ. అదేంటి? మెదడుకి మేత కార్యక్రమంలో మీరు వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో ఆన్ ద హ్యాపీ అవర్ ఓన్లీ ఆన్ ద ఎయిర్వేవ్స్ ఆఫ్ రేడియో సిరిబి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే చెప్పండి. సో నేను ఆల్వేస్ వినే లిజినెస్ కి సపోర్టివ్ కాబట్టి మీ అందరి కోసం మళ్ళీ ఇంకొకసారి వినిపించేస్తాను, జాగ్రత్తగా వినండి. సినిమా పేరేంటి, ఆ నూనె రెసిపీ ఏంటి, ఆర్ ద క్వశ్చన్స్.
1: మట్టి వెళ్ళు కాసిన మందారాలు కాచి నూనెలో పోశాను, అది వాసన. పోలిస్తే పోలిక కూడా అద్దు ఉండదు, ఏకంగా అమ్మవారితోనో పోల్చడం.

సూపర్ సూపర్. ఎస్, ఇది చాలా ఫేమస్ మూవీ, తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ ఈ రోజు మనం ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాము. మన ప్రసూన గారు అయితే చెప్పేశారు ఫోన్ చేసి, శ్రీకాంత్ దిస్ ఇస్ ద ప్యాటర్న్, ఐ లాక్డ్ ఇట్, ఐ అన్లాక్డ్ ఇట్ అని చెప్పేశారు. ఇంకెవరికైనా తెలిస్తే చెప్పండి. ఈ నెక్స్ట్ సాంగ్ కూడా మీకోసం, వాల్యూమ్ పెంచండి, మరి పెంచారా, వచ్చేస్తాం. హలో, పాట వింటూ క్వశ్చన్ ఆన్సర్ చేయడం మర్చిపోయారు. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్, కాల్ చేసేయండి, చెప్పేయండి.

0: Nene?
1: Mutha mestri.
0: Shabash.
2: Yes, that is Mutha Mestri. Aa part lo unna actress evaru teliste studio call chesi cheppagalara. Yes, mana question kaithe answer wonderful ga vachesindi kada. Nenu inka question open lo pedadama vadda ani alochistunnanu, but still okay, answer vachesindi kada. Let's move on, endukante manaku chaala bitlu unnai play cheyadaniki. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు విన్న ముఠా మేస్త్రి సాంగ్ లో లాస్ట్ లో ముఠా మేస్త్రి అని చెప్పిన ఫిమేల్ యాక్ట్రెస్ ఎవరు తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. మీరు గనక పప్పులో కాలేస్తే వేసినట్టే. చూద్దాం ఎవరు రైట్ గా చెప్తారు. సరే, నేనైతే నెక్స్ట్ క్వశ్చన్ కి మూవ్ ఆన్ అయిపోతున్నాను. నేను ఒక బీజిఎం ప్లే చేస్తాను, ఆ బీజిఎం ఏ మూవీలో తో చెప్పగలరా చూద్దాం. ఓకే,

hopefully you all listen to that BGM. And which movie is that? Is the easiest question abba asali the answer chese teeralu meerandaru మీరందరూ ఆన్సర్ చేసి తీరితే నేను మీకు ఒక సర్ప్రైజ్ చెప్తా. సో ఈ ఇప్పుడు మీరు విన్న బీజిఎం ఏ మూవీలోది తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి 9726361966. అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ వండర్ఫుల్ సాంగ్ వి విల్ బి ప్లేయింగ్. ఈ పాట ప్లే చేసే ముందు నాకు సరదాగా ఒక కమర్షియల్ చదవాలనిపించింది. రాధాకృష్ణ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ గురించి మనం మాట్లాడుకుందాం ఒకసారి. రాధాకృష్ణ టెంపుల్ ఆలన్ లో ఉంది కదండి, మనందరికీ తెలుసు. సో వాళ్ళు దే ఆర్ ప్రౌడ్లీ ఇన్వైటింగ్ యూ టు ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. The sacred installation of తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం July 1st నుంచి త్రూ July 5th, 2026 వరకు జరుగుతుందండి ఈ వండర్ఫుల్ మహోత్సవం. అండ్ ఈ ఎక్స్పీరియన్స్, ఈ 5 డేస్ ఎక్స్పీరియన్స్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే గనక తప్పకుండా వెళ్ళండి. Experience the 5 spiritually uplifting days filled with Vedic rituals, homam, devotional programs and blessings. Eppudaina kuda ante mana generation lo vallandarki telusu mana oolallo gudi nirmanamo lekapothe mana dwajastambham pettunappudu or moola virat vigrahamu ila prana pratishtha chestunappudu akkada unde oka positive feeling, positive vibrations are very very good and very very important for our body. So evaraithe kudirina vallandaru kuda July 1st నుంచి July 5th వరకు ఈ అద్భుతమైన అవకాశంలో పాల్గొనాల్సింది. అండ్ ఒకవేళ ఎవరికైనా కుదరకపోవచ్చు, కుదరచ్చు, కుదిరిన వాళ్ళందరూ కూడా వీలు చూసుకుని ఖచ్చితంగా వెళ్ళండి. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ వెల్కమ్. డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ ఆర్ వెల్కమ్. యూ కెన్ విజిట్ HTTP ఆర్ లైక్ www.radhakrishnatemple.net for donations and other information. Radhakrishna Temple, Allen Valadandi, the Texas Law, July 1st Ninchi, July 5th Varku 2026, ee event at the Jarutundi. So, nenu next song play chesestunnanu and nenu adigina question entante, nenu play chesina BGM A movie lo di. Do you want me to play it again? Okay, let me play it a little bit.

0: మీ అందరికి తెలుసు ఎందుకో సిగ్గుపడుతున్నారు, ఎందుకో మొహమాట పడుతున్నారు. పోన్లేండి, వినండి, ఎంజాయ్ చేయండి. ఈ పాట కూడా మంచిగా వాల్యూమ్ పెట్టుకుని ఎంజాయ్ చేసేసేయండి. వాల్యూమ్
1: గిఫ్ట్ ఫర్ యువర్ లవ్డ్ వన్స్.

0: Yes, that is a wonderful song from Godfather movie. And yes, manakaithe oka okkalu iddaru call chesarandi, iddaru call chesi right answer cheppesaru, and I'm so happy that they identified the BGM. Yes, you guessed it right, the BGM is from Murari. And continuing with the next thing, ఒక మంచి కామెడీ బిట్ అయితే వేస్తున్నాను, వేసి వచ్చిన తర్వాత క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? వినేసేయండి.
1: మలేషియన్ లేడీస్ వీళ్ళు బాగానే ఉన్నారు. ఐఎమ్ రాజ్, ప్రకాష్ రాజ్.
2: I'm Jigri Jingania.
1: Jigri Jingania.
2: Yeah.
1: Jigri.
2: Cheppa kada, Jigri Jingania.
1: Na peru cheppaledu kada. My name is Parugu Prakash Raj. Entamma, mee putti halwa gadu neeto padu raleda?
2: Nanna chelapai, andaru neela podogunnaru anukuntela? Koncham taladinchi chudu.
1: Alludu garu vachara?
3: Em baba, enduku inta late? అవును, ఈ గెటప్ ఏంటి?
1: అది
3: బావ గారు మా అల్లుడు.
1: ఐఎమ్ రాజ్, ప్రకాష్ రాజ్. ఎప్పుడు వస్తానో నాకే తెలియదు.
0: అది రాజ్, ప్రకాష్ రాజ్. ఎప్పుడు వస్తాడో ఆయనకే తెలియదు. సో ఆ కామెడీ బిట్ ఏ మూవీలోంచి ఈజ్ ద క్వశ్చన్. ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్ అండి. హోప్ఫుల్లీ యూ ఆల్ కెన్ గెస్ ఇట్. సో రాజ్, ప్రకాష్ రాజ్, ఎప్పుడు వస్తాను నాకు తెలియదు. నీ గజని ఏం మాట్లాడతారు నాకు గుర్తున్నదో, గుర్తొచ్చిందా మీకు ఈ మూవీ? ఆ బిట్ ఏ మూవీలోంచి తెలిస్తే కాల్ చేసేసేయండి. అండ్ ఈ నెక్స్ట్ వండర్ఫుల్ సాంగ్ అయితే మీకోసం. యాక్చువల్లీ ఇది నాకు తమిళ్లో చాలా చాలా ఇష్టము, బట్ ఈ రోజుకి తెలుగులో వినేద్దాం. హోప్ఫుల్లీ యూ ఆల్ విల్ ఎంజాయ్. బట్ ఆ క్వశ్చన్ అయితే మర్చిపోకండి. రాజ్, ప్రకాష్ రాజ్ సినిమా పేరేంటో చెప్పండి. As usual, volume high.
4: నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుగ్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి ముందు చెయ్యాలని చూసావు, నిన్ను గంగ గంగాలుగా నరికి తీసుకుని పారేస్తాను.
5: టైగర్ కా హుక్.

0: kaibang kapot. Artumainda, Raja.
1: Artumainda, Raja? Yes, that wonderful song is from the movie Jailer and Chalamanchi movie. That's bond. Kani, me andari part vintundaga naku oka aalochana vachindandi. Just I was going through something on YouTube. Of course, random topic, out of the random topic. Deeniki sambandhinchindi kaadu, listeners evaraina vintu unnunte ganaka car lo velthu naku oka question adagalani vachindi. యూట్యూబ్ లో కొన్ని సిరీస్ వస్తాయి కదండి, వెబ్ సిరీస్ లాగా ఆర్ సంథింగ్. ఇప్పుడు మన ప్రసాద్ బెహ్రా గారివి చాలా వస్తాయి కదా సిరీస్ లాగా, కొన్ని కొన్ని చాలా మంచి హిట్ అవుతాయి. అండ్ కొన్ని కొన్ని అసలు మనకు తెలియని కూడా తెలియదు, అది ఉందో లేదో కూడా తెలియదు అనమాట. వాట్ యు ఆల్ థింక్ వాట్ మేక్స్ ఎ సిరీస్ హిట్ అండ్ వాట్ మేక్స్ ఎ సిరీస్ ఫట్? సో మీ ఐడియా ఏంటి అట్లా కొన్ని కొన్ని హిట్ అవడానికి గల కారణం ఏంటి? సేమ్ అదే స్టోరీ కూడా ఉండొచ్చు ఇంకొక వెబ్ సిరీస్ లో కూడా, కానీ అది హిట్ అవ్వదు ఇది హిట్ అవుతుంది. వాట్ డూ యూ థింక్ వుడ్ బి ద మెయిన్ రీజన్? అలా అనుకుంటూ రీసెంట్ గా కొన్ని యూట్యూబ్ లో కొన్ని సిరీస్ చూడడము ఆర్ ఓటీటీలో కొన్ని సిరీస్ చూడడం జరుగుతుంది. యాక్చువల్గా సిరీస్ కొంతమంది సినిమా కంటే థ్రిల్లింగ్ గా తీస్తున్నారండి, అండ్ ఇట్ ఈస్ సో ఆసమ్ టు లిసన్ టు వాచ్ దెమ్. ఏంటి ఇంత ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుందా అంటే, ఓటీటీలో కనుక ఒకవేళ ఏదైనా సిరీస్ స్టార్ట్ చేస్తే యూ కాంట్ స్టాప్ ఇట్ ఎనీవేర్ ఇన్ బిట్వీన్ ఇట్ ఇట్ యూ ఇట్ విల్ డ్రాగ్ యూ టిల్ ద లాస్ట్ ఎపిసోడ్. అంత బాగా తీస్తున్నారు, మోర్ దెన్ ఏ మూవీ, బిగ్గర్ దాన్ ఏ మూవీ టైప్ లో తీస్తున్నారు. అది దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. నా ఉద్దేశంలో మీకు అలా ఈ మధ్య కాలంలో మీరు చూసిన సిరీస్ ఏవైనా ఉండి బా ఈ సిరీస్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అనుకున్నవి ఏమైనా ఉంటే డూ షేర్ విత్ మీ. ఎందుకంటే ఐ ఆల్వేస్ లైక్ టు లిసన్ ఫ్రమ్ లిజనర్స్. అంటే ఎవరెవరు టేస్ట్ ఇప్పుడు ఆఫీస్ లో కాల్స్ లో కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటుంటాం కదా, అలా వైట్ లోటస్ అని ఒకసారి నాకు ఎవరో మా టీమ్ వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. వైట్ లో ఇది ఎప్పుడు లేండి, లాస్ట్ ఇయర్ వైట్ లోటస్ చాలా బాగుంటుంది శ్రీకాంత్, డిడ్ యూ వాచ్? లైక్ నో ఐ డోంట్ నో అబౌట్ ఇట్, వేర్ కెన్ ఐ వాచ్ ఇట్? సో దే వర్ జస్ట్ లెటింగ్ మీ నో దిస్ ఇస్ ద ఛానల్ దట్ యూ కెన్ వాచ్ హియర్ అండ్ హియర్ అండ్ ఐ మేడ్ ష్యూర్ ఐ వాచ్ ద ఎంటైర్ ఎపిసోడ్స్ ఆఫ్ వైట్ లోటస్ అండ్ ఆల్ ద సీజన్స్ were amazing. Amazing is a very small word for it. Anta bonnaya shows anni ala oka edena oka manchi interesting Stranger Things obviously andariki nachina series telugulo konni konni series vachinayi. Maa mummy edo cheptundi law ki sambandhinchindi edo okati vachindi OTT platform lo Jio Hotstar lo chustunna inta bondo asla series chaala bond Srikanth ani cheptundi. Atla meeku nachina ee rojullo chusi what a series ani anukunna vevena unte
2: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా, నీకు ఎన్నీ ఆఫర్ లెటర్లు
2: అవుతుంది బ్రో? ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: నాలుగు సంవత్సరాలు దిగ్గా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ప్రసాద్ ప్లే చేస్తే అందరికీ

0: హలో డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ madiraandmasala.com.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: aviation knowledge, though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్. మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో ఆన్ ద హ్యాపీ అవర్ ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 లో ఫీల్స్ లైక్ హోమ్. సో మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఎవరికైనా మంచి వెబ్ సిరీస్ గురించి తెలిస్తే చెప్పండి అని ఆ తన్వయత్మంలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్న విషయం కూడా మనం పట్టించుకోలేదన్నమాట. ఇట్ హ్యాపెన్స్. ఇంకా వచ్చి ఇన్ని రోజులు అవుతోంది, ఇంకా మనకి అటు వేపు చూసి యాడ్ టైం అవుతుందని చూడడం రాలేదు. సచ్చ పిటి ఆన్ మై సెల్ఫ్. అరే మాట్లాడడం మొదలు పెడితే మైక్ అంకే కాదు ఆ పక్కకి తిరిగి కూడా అక్కడ పెద్ద టైం ఉంటుందన్నమాట స్క్రీన్ మీద. టైం అయిపోతున్నప్పుడు వీ హ్యావ్ టు సీ దట్ అండ్ స్టాప్ టాకింగ్. యూజువల్ గా చేస్తాను ఎప్పుడైనా అలాగా అవుట్ ఆఫ్ ద టాపిక్ మాట్లాడుతున్నప్పుడు మర్చిపోతాను, విచ్ ఇస్ క్వైట్ కామన్. సరే నేనైతే నెక్స్ట్ గబగబా ఒక నెక్స్ట్ కామెడీ పెట్టేసేస్తాను. రెడీగా ఉన్నారు కదా? సౌండ్ రావట్లేదు కదా? ఎస్
2: మోసం చేస్తారా? ఇప్పుడే చెప్పేస్తాను. యూర్ ఆల్ ఫినిష్
3: సార్. పెడగారు
2: సీను, జస్ట్ వెయిట్ సీను. ఇది ఒక్క సీన్ నాకు వదిలి, లెట్ మీ హ్యాండిల్ దిస్.
4: ఏంట్రా నువ్వు హ్యాండిల్ చేసేది?
2: ఒరే నేను నిన్న రెండు ప్రశ్నలు వేస్తే నీకే క్లారిటీ వస్తుందిరా. లుంగీ బాబా గురించి మీ బాస్కి చెప్పింది ఎవడరా?
4: నేనే.
2: మరి అందుకే కదా పెళ్లి అయిపోయింది. పిండితే పెట్రోల్ కారుతుందన్న విషయం మీ బాస్కి చెప్పింది ఎవడరా?
4: నేనే.
2: అందుకే కదా 500 crore హవాలాలో పోయింది.
4: అయితే వీళ్ళందరూ నన్ను చీట్ చేశారని మా బాస్కి చెప్పేస్తాను.
2: అరే ఎవర్రీ పప్ప, నువ్వు చెప్తావని తెలిసే లీగల్ గా నిన్ను ఎదికించారా? రే మీడియేటర్ కి 5 crore కమిషన్ ఇచ్చారని ఉంది కదా, అది ఎవరి అకౌంట్ లో వేసారనుకున్నావు? రే ఎవరి అకౌంట్ లో వేసారనుకున్నావు? చూసుకోరా నీ అకౌంట్ లోనే ఉంది, చూసుకోబే.
4: ఇది నాదే.
2: అది నీదే? అరే నీకు పాకిస్తాన్ తెలుసా?
4: తెలుసు సార్.
2: కిజకిస్తాన్?
4: తెలుసు సార్. రష్యాలో ఉంది.
2: ఇరికిస్తాన్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఒక్కసారి ఎంటర్ అయితే ఇరుక్కున్నట్టే.
4: అల్లుడు పొద్దున్న పెళ్లి ఎలా వెళ్తున్నావు?
1: ఎస్ అది అది ఏ మూవీ అండి. నాకు ఈ మూవీ నేను చూసిన ఒకే ఒక్క కారణం అసలు మన బ్రహ్మానందం గారు అనమాట. ఆయన ఈ మూవీలో ఎక్స్ట్రీమ్ కామెడీ. ఏంటి ఆ మూవీ తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి. పేడా ఎవరు మన బ్రహ్మానందం గారు యాక్ట్ చేసిన ఈ అద్భుతమైన మూవీ పేరేంటి తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి. ఓకే చూద్దాం. హలో అండి, మీరు రేడియో సుబ్బి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
5: శ్రీనివాస్ అండి.
1: శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు?
5: బాగున్నారండి. ఎలా ఉన్నారు?
1: సూపర్ సూపర్ శ్రీనివాస్ గారు. ఏంటి ఆన్సర్ ఏంటంటారు? ఆల్రెడీ సీన్. బాగుంటుంది కదండి
5: మూవీ.
1: కామెడీ నేనైతే ఈ మూవీ కామెడీ బిట్స్ చూసిన తర్వాత సినిమా చూసాను అనమాట. బ్రహ్మానందం గారికి అలా ఫుల్ లెంత్ ఒక సినిమా మన హీరోతో సమానంగా ఒక రోల్ ఇచ్చి అంత కామెడీ చేయించడం అసలు సూపర్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు థ్యాంక్స్. అవును మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు అది అల్లుడు సీన్ సినిమాలో కామెడీ బిట్. సో నెక్స్ట్ కామెడీ బిట్ కూడా వేయమంటారా? ఇంకో కామెడీ బిట్ వేసి మిమ్మల్ని అడిగి తర్వాత నేను బ్రేక్ లో సారీ సాంగ్ లోకి వెళ్తాను. ఓకే నెక్స్ట్ దాని గురించి చెప్తాం. సాంగ్ పెడుతున్నాం.
6: ఆచార్య ముష్టి యుద్ధ పందెంలో మీ వాటాకి వచ్చిన వస్తు సముదాయం
7: దీర్ఘాయుష్మాన్ భవ. నీవు ఇటువంటి విజయములు అనేకం పొంది విజయలక్ష్మిని వరించవుగాక.
8: విజయలక్ష్మి ఆ అమ్మాయికి ఆల్రెడీ హిస్టరీ లెక్చర్ లైన్ వేస్తా కదా సార్, పాపం ఫీల్ అవుతారేమో.
7: విజయలక్ష్మి అంటే ఆ విజయలక్ష్మి కాదరా, దేయాన్ని వరించమని.
6: ఆచార్య అట్టి కాలంలో వృధా చేయక ఆదరి తీసుకున్నాడు.
7: అట్లనే
1: వాట తెలుగు
7: పత్తుల పెదరాయుడు
9: ప్రత్యక్షం సార్.
7: అమ్మాయిలు పార్వతి
10: ప్రజెంట్ సార్.
7: ఇంద్రాలు ఆంజనేయులు వచ్చాడే. ఎందుకలా అరికిస్తావు? కూర్చో. చాలా పెద్దలు చేయాలని
10: పిలిచారా మాస్టారు?
7: లంచ్ టైం లాభాలకు వచ్చాయి.
10: చెప్పండి మాస్టారు, మరీ అంత పబ్లిక్ గా పిలిచేస్తారేంటి?
7: సరే అమ్మ కడుపు మాట, నేను పిలవడం అంటే నా స్వరాన్ని ఎవడో అనుకరించాడు. ఎవడో అప్రాచుడు.
6: వాళ్ళెవడో సైన్స్ గ్రూప్ అండి. ఆ కిటికీ పక్క వచ్చి అరిచిపోతున్నాడు.
7: శుభోదయం.
1: ఎస్, ఆ మన మన అంత అద్భుతమైన బ్రహ్మాండంగా తెలుగులు ఇచ్చినారు కదా, కానీ ఈ పాత్రలో పర్ఫెక్ట్ గా సరిపోయారు. ఈ బిట్ ఏ మూవీలోది తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయచ్చు. స్టూడియో నెంబర్ 9726361966. ఆల్సో అంత ప్యూర్ తెలుగు మాట్లాడుతున్న ఆ హీరో ఎవరు? చిన్న హింట్ ఇవ్వమంటారా? ఇస్తే కాల్ చేస్తారంటారా? సరే, ఇది పవన్ కళ్యాణ్ సినిమా. ఇంకా ఇప్పుడు కూడా ఎవరైనా చేసి చెప్పాలంటే అవమానం అవమానం అవమానం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడున్నారు? కమాన్, ఇది ఈ సినిమా ఏ ఈ మూవీ క్లిప్పింగ్ ఏ మూవీలోది చెప్తే గనక, ఈ కామెడీ బిట్ ఏ మూవీలోది చెప్తే సూపర్. ఈ పాట వినేస్తే కాల్ చేసేసేయండి. అండ్ హియర్ ఇస్ టిల్లు కమింగ్, ఇట్స్ ఫ్రైడే అండ్ ఫ్రైడే ఈవినింగ్ హ్యాపీ అవర్. టిల్లు రాకపోతే ఎట్లా చెప్పండి? ఎస్, అట్లుంటది టిల్లు తోటి.

0: ఎస్, మీరందరూ ఆ వండర్ఫుల్ సాంగ్ వింటుండగా నాకు హర్ష గారు కాల్ చేశారు అండ్ సునీత గారు కాల్ చేశారు. సునీత గారు, నేను మీ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా మా టీమ్ కి చెప్తానండి. అండ్ సునీత గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని ఐ విల్ కన్సిడర్. అంటే ఆవిడ ఏమంటారంటే, ఇలా క్వశ్చన్స్ ఏమైనా ఆన్సర్ చేయాలంటే మాకు ఏమైనా గిఫ్ట్లు ఇస్తే మాకు చాలా ఎంథూజియాస్టిక్ గా ఎంకరేజింగ్ గా ఉంటుందండి అని అన్నారు. సో యూజువల్ గా ఇవేమైనా అంటే జాతర జరుగుతున్నప్పుడు చాలా జరిగాయండి ఇవంతా. జాతర టైంలో, జాతర టైం ఫ్రేమ్ లో చాలా గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము, చాలా గివ్ అవేస్ ఇచ్చాము. హోప్ఫుల్లీ సునీత గారు మీరు జాతరకు వచ్చి ఉండొచ్చు అని అనుకుంటున్నాను, బికాస్ దట్స్ అ వెరీ బిగ్ థింగ్ దట్ హ్యాపెండ్ రీసెంట్లీ. అండ్ ఇప్పుడిప్పుడే జాతర నుంచి కోలుకుంటున్నాం మేమందరం. బట్ అదర్వైజ్ హర్ష గారు అండ్ సునీత గారు కాల్ చేసి క్వశ్చన్ ఆన్సర్ అయితే గెస్ట్ చేశారు. ఫస్ట్ టైం తప్పు గెస్ చేశారు, కానీ వెంటనే ఓ అది కదా అయితే ఇది అని చెప్పి చెప్పేశారు. ఎస్, మీరందరూ అనుకుంటున్నట్టు తమ్ముడు సినిమాలో డైలాగ్ కాదు, అది అది అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాలో డైలాగ్ అన్నమాట. సో మరి నెక్స్ట్ దానికోసం రెడీగా ఉన్నారా? నెక్స్ట్ బిట్ అయితే వేసేస్తున్నాను. ఇది తెలిసిన సినిమా పేరు తెలిసిన వాళ్ళు ఇమ్మీడియట్ గా కాల్ చేసి చెప్పేసేయచ్చు. ఎస్, హియర్ ఇట్ ఇస్.
1: ఓ పంజే అన్నా, చేరు చూసుకుంటా సరదా చల్లగాలి తిప్పు. నేనా? నేను ఆనంద దీర్ఘ దిశవెంట్రా. సౌండ్ పెరిగిపోతుంది బాబు, సౌండ్
2: పెరిగిపోతుంది.
1: అరే తొట్టం, కాలు మీద కాలేసుకో, కాలు కాలు మీద కాలేసుకో. అరే నువ్వు పోనీరా. అరే తొట్టం
2: అయ్యా,
1: కళ్ళు దుబ్బయ్యా, మీద చూసుకో. నువ్వు ఆగరా. అరే ముట్టావు, కొంచెం లుంగి పైకెత్తుకో.
2: ఏంటండి?
1: లుంగి పైకెత్తుకో. ఇంకో లేబరా, ఇంకో లేబరా.
2: లేపానండి.
1: అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ రెండించులు కిందికిరా.
2: రెండించులా? వచ్చానండి.
1: ఆహా, అక్కడ దురద పెడుతుంది గోకోరా. ఏంట్రా అలా చూస్తున్నావేట్రా? నొక్కరా
2: నువ్వు? గోకారయ్యా.
1: అబ్బా,
0: ఎస్, ఇప్పుడు మీరు విన్న బిట్ ఏ మూవీలోది? కొంచెం టఫ్. నేను బ్రహ్మానందం గారి కొంచెం ఎక్కువ ఉంటుందేమో బిట్ లో అనుకున్నాను. లేదు, వేణు మాధవ్ గారు మాట్లాడుతున్నారు. అండ్ హింట్ ఇస్తాను నేను, నాకే కష్టం ఇది ర్యాండమ్ గా వింటే ఏ సినిమాలోది అని తెలియదు. అమ్మా, చాలా షార్ప్ ఉన్నారండి. ఓకే, మీరు రేడియో స్టూడియో కాల్ చేశారండి, ఎవరు మాట్లాడుతున్నారు? సునీత గారు చెప్పేసేయండి, మీరు ఆన్ అయ్యి ఉన్నారు.
3: ఇది సింహాద్రి.
0: బాబోయ్, సునీత గారు మీకు అవార్డు ఇయ్యాలండి. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు.
3: అంటే కామెడీ, మంచి మంచి కామెడీ పిక్చర్ చేస్తే ఎవరు మర్చిపోరండి ఆ సినిమాలు.
0: నన్ను అయితే నేను చెప్పలేదండి ఇది సినిమా పేరు. నేను ఇక్కడ ఎదురుకుండా కనిపిస్తుంది కాబట్టి నేను ఇప్పుడే హింట్ ఇద్దాం అనుకుంటుండగా మీరు కాల్ చేశారు. గుడ్ దట్ ఐ డిడ్ గివ్ ఎ హింట్.
3: అది మరీ టూ మచ్ గా వేణు మాధవ్.

0: Tenidos.
1: మీరు మీరు ట్రైనింగ్ కరెక్ట్గా ఇవ్వాలండి. మీ పేరేంటో మీరే చెప్పండి. ఇప్పుడు మీ బొంతి వినిపించింది మాకు. కార్తీకేయ నాన్నగారు చెప్పండి మీ పేరేంటి?
2: నారాయణ అండి.
1: నారాయణ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అబ్బాయి ఫైనల్లీ మీ చేత మాట్లాడిచ్చారు, వండర్ఫుల్ ఆన్సర్ చెప్పాడు. కార్తీక్ ఇప్పుడు చెప్పు మీ నాన్నగారి పేరేంటి?
0: నారాయణ.
1: ఖచ్చితంగా ఈ పేరు అయి ఉండదు, నాకు ఎందుకో గట్టి కొడుతుంది. బట్ ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నారాయణ గారు, కార్తికేయ గారు, థ్యాంక్ యూ సో మచ్. కాదు, కార్తికేయకి వాళ్ళ నాన్నగారి పేరు నారాయణ అని చెప్పంగానే నవ్వచ్చు. ఐఎమ్ ట్రయింగ్ టు కంట్రోల్ మై లాఫ్, ఐఎమ్ సో సారీ. కార్తికేయ, మీ నాన్నగారి పేరు ఏంటో తెలీదు. ఓకే ఓకే, నేను ఇంకొక నెక్స్ట్ ఒక కామెడీ బిట్ వేస్తానండి. ఈ బిట్ కూడా విని ఎవరికైనా తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి. ఏమేద్దాం, ఇది వేద్దాం. ఓకే, నేను వాల్యూమ్ పెడుతున్నాను.
3: మాత్రం బట్ రమ్మన్నారు కదండి.
4: నమస్కారం అండి డాక్టర్ గారు.
3: నమస్కారం. ఏంటది
4: పొద్దున్నే మూత్రం పట్టమన్నారు కదండి?
3: నేను టెస్ట్ చేయడానికి, స్నానం చేయడానికి కాదు.
4: అల్లేదు ఉంటుండే,
3: అల్లేదని ఉంచుకోవడానికి. ఏమైనా పని ఏంటంటే
4: మీకు ఎంత కావాలి అంతా వాడుకుని మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఎప్పుడన్నా వరకు పని
3: వస్తుంది కొడతాను. ఇంకా రయం రొట్టె కదా పెట్టుకుని తాలింపులో వాడుకోమని చెప్పరా? అవునా రే, ఇదంతా నీదేనా? లేకపోతే మీ వీధిలో వాడంతా రక్తదానాలుగా మూత్రదానం చేశారా?
4: మీకు అంత అనుమానం వచ్చేటువంటి ఒరిజినల్ గా పోస్ట్
3: ఈ బయట అంత బాటిల్లో పెట్టి అక్కడ పెట్టు తీసుకెళ్ళు.
4: మరే ఒరిజినల్ చెప్తుంటే నమ్మరేంటి?
3: ఈ దరిద్రుడు ఒకటి నాకు.
1: ఎస్, ఆ మూవీ క్లిప్ అంటే ఆ కామెడీ బిట్ ఏ మూవీలోది అని అడిగితే మీరు చెప్పేస్తారేమో, నాకు ఖచ్చితంగా డౌట్. మీ అందరు చెప్పేస్తారని, ఒకవేళ తెలిస్తే చెప్పండి. నాకైతే ఆ మూవీ పేరేంటో నాకు తెలియదు. బట్ బ్రహ్మానందం గారు మాట్లాడిన ఆ కామెడీ బిట్ లో ఉన్న ఇంకొక కమెడియన్ ఎవరు పేరు తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. స్టూడియో నెంబర్ మీ అందరికి తెలుసు కదా, 9726361966 ఈజ్ ద స్టూడియో నెంబర్. అండ్ ఈ నెక్స్ట్ పాట వేసేస్తున్నాను. దిస్ ఇస్ అ వెరీ హిట్ సాంగ్ అండ్ హోప్ఫుల్లీ యూ ఆర్ ఎంజాయింగ్ వాట్ ఎవర్ ఇస్ ప్లేయింగ్ రైట్ నౌ. ఈ కామెడీ బిట్ ఏ మూవీలోది అని కాదు క్వశ్చన్. ఆ కామెడీ బిట్ లో బ్రహ్మానందం గారి పక్కన షేర్ చేసుకున్న ఇంకొక కమెడియన్ ఎవరు, స్క్రీన్ షేర్ చేసుకున్న కమెడియన్ ఎవరు ఇస్ ద క్వశ్చన్. ఇఫ్ యు నో డూ కాల్ ద స్టూడియో. అయితే ఈ పాట వినేసేయండి.

0: హలో అండి, మీరు రేడియో సిల్వర్ కాల్ చేశారు, ఆన్ అయ్యి ఉన్నారు, ఎవరు
1: మాట్లాడుతున్నారు?
0: కరెక్ట్. ఈ ముందు కాలర్ లో ఆయన పేరు నారాయణ అనగానే నాకు ఎందుకో అది వేస్తే కనెక్ట్ అవుతారేమో అనిపించింది. చిరునవ్వుతో అంటారు, నాకు కూడా సినిమా పేరు తెలియదండి. ఎస్, దట్ ఇస్ రైట్ ఆన్సర్.
1: థ్యాంక్ యూ
0: సో మచ్. థ్యాంక్స్ అండి, బాయ్.

0: హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, రేడియో సిబిక్ కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హాయ్ అండి, నా పేరు కావ్య.
0: కావ్య గారు చెప్పండి, మీకు ఆశ తెలుసా?
1: ఎస్ అండి, ఎంఎస్ నారాయణ గారు.
0: ఆ సినిమా పేరు ఏమైనా గుర్తుందా?
1: సినిమా పేరు ఐడియా లేదు, ఆ వాయిస్ బట్టి ఎంఎస్ నారాయణ గారు.
0: ఎస్ నారాయణ, ఎంత పని చేశారు నారాయణ మీరు. థ్యాంక్ యూ సో మచ్ కావ్య గారు. కన్వర్సేషన్ విన్నారా? ఒక బాబు కాల్ చేసి ఆన్సర్ చెప్పాడు అనమాట, చక్క నుంచి వచ్చింది అనమాట.
1: అవునండి, వాళ్ళ ఫాదర్ పేరు నారాయణ అండి.
0: కరెక్ట్, ఫాదర్ పేరు నారాయణ కంటే మీ ఫాదర్ పేరు ఏంటంటే నాకు తెలియదు.

0: ఎస్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్. మన లాస్ట్ సెగ్మెంట్ అయితే చాలా బాగా బ్రహ్మాండంగా జరిగిపోతుంది. సో నేను నెక్స్ట్ బిట్ తోటి రెడీగా ఉన్నాను.
1: ఇన్స్పెక్టర్ ఏంట్రా, నాకు దస్తా పేపర్లు బస్తా పిల్లలు కావాలి. దేనికి? ఆత్మకథ రాసుకోవడానికి. నువ్వా? ఏ గాంధీ గారు నెహ్రూ గారు ఇలా జైల్లో కూర్చొని ఆత్మకథలు రాసేది? వాళ్ళకైనా ఆత్మలు ఉండేది మాకుండవా? నాకు ఒక ఆత్మ ఉంది, దానికి ఒక కథ ఇచ్చింది. కాగితాలు పెళ్లే లేవు, ఇప్పించు. ఇగా ఆ రైటర్ దగ్గర నుంచి నాకు పెన్ను పేపర్లు అడిగి తగలేంటరా, ప్రేతాత్మ కథ ఏదో రాసుకుంటాడు అంటాడు.
0: ఆ ప్రేతాత్మ కథ రాసుకుంటాను అని అంటున్న మన బ్రహ్మానందం గారు యాక్ట్ చేసిన మూవీ పేరేంటో తెలిస్తే ఇమ్మీడియట్ గా కాల్ చేసి చెప్పేసేయండి. 9726361966 ఈజ్ ఆర్ స్టూడియో నెంబర్. అండ్ ఐ ఆమ్ లెఫ్ట్ విత్ జస్ట్ 5 more minutes. నేను ఈ పాట వేసిన తర్వాత, కాల్స్ తీసుకున్న తర్వాత ఐ థింక్ విల్ గో బ్యాక్ ఇన్ టు కమర్షియల్ బ్రేక్ అండ్ దట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ ద టైమ్ ఫర్ మీ ఆన్ టుడేస్ షో. సో మనమైతే నెక్స్ట్ వీక్ కలుసుకుందాము. ఐ నో టుడే ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది, కొంతమంది ఇండియా వెళ్ళిపోయి ఉంటారు, హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. డూ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ విత్ ఆల్ యునో, దిస్ ఆర్ ద వండర్ఫుల్ మెమరీస్. ఈ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో, as I mentioned before, this is a wonderful time that every kid will cherish. Peddayaka maatadukodaniki chaala vishayalu untayi manaki, and one of the important aspect is ma chinna appudu selavallo ila chesam is a very wonderful topic. India lo unna vallu call modatlo cheppinattu India lo unna vallu evaraithe untaro amam garu nanam garu chudaniki yen vallandaru have a wonderful time with them. And vallaki entante manam vachi vellipotham kani manam busy ga aipotham. వాళ్ళకి ఇవి చాలా మంచి మెమరీస్ అన్నమాట. దే లివ్ ద ఎంటైర్ ఇయర్ విత్ దోస్ మెమరీస్. సో మేక్ ష్యూర్ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ ట్రిప్. బట్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా మేక్ ష్యూర్ యు ఆర్ ఆల్ హ్యాపీ అండ్ సేఫ్. అండ్ సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. హోప్ఫుల్లీ యు ఆర్ ఆల్ ఎంజాయింగ్ దిస్ షో అండ్ వీ విల్ మీట్ నెక్స్ట్ వీక్. ఈ కామెడీ బిట్కి అయితే నాకు ఇంకా ఎవరు కాల్ చేయలేదు. నాకు డౌట్ వస్తుంది, ఇంకొకసారి వినిపిద్దాం అనుకుంటున్నాను. సో లిసన్ టు దిస్ బిట్ అగైన్ అండ్ లెట్ మీ నో విచ్ మూవీ ఇట్ ఈస్ ఫ్రమ్.
1: ఏంట్రా, నాకు దస్తా పేపర్లు బస్తా పిల్లలు కావాలి. దేనికి? ఆత్మకథ రాసుకోవటానికి. నువ్వా? ఏ గాంధీ గారు నెహ్రూ గారు ఇలా జైల్లో కూర్చొని ఆత్మకథలు రాసేది? వాళ్ళకైనా ఆత్మలు ఉండేది మాకుండవా? నాకు ఒక ఆత్మ ఉంది, దానికి ఒక కథ ఇచ్చింది.
0: అది
1: కాగితాలు పెళ్ళే లేవు.
0: పాపం కాగితాల పెన్లు లేవుట. కాగితాల పెన్లు సబ్మిట్ చేసేస్తే ఆయన ఆత్మకథ ప్రేతాత్మకథ రాసేసుకుంటారు. ఈ మూవీ, ఈ బిట్ ఏ మూవీలోది తెలిస్తే కాల్ చేసేసేయండి. ఈ వండర్ఫుల్ సాంగ్ వింటూ కాల్ చేసేయండి. అండ్ యాజ్ ఐ సెడ్, ఆల్ ఆఫ్ యూ హ్యావ్ అ వండర్ఫుల్ హ్యాపీ వీకెండ్ అండ్ ఎంజాయ్ యువర్ రెస్ట్ ఆఫ్ ద డేస్ అండ్ రెస్ట్ ఆఫ్ ద వీక్ అండ్ ఆల్ ద హాలిడేస్. బై బై అండ్ సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్ ఆన్ ద సేమ్ షో ఇన్ ద సేమ్ టైమ్, విచ్ ఇస్ ద హ్యాపీ అవర్ ఫ్రమ్ 7 to 9 PM ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి.

0: హలో అండి, మీరు రేడియో సర్వీస్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో అండి, నా పేరు కళ్యాణ్ అండి.
0: కళ్యాణ్ గారు, చెప్పేసేయండి.
1: జులై మూవీ అండి.
0: ఐ, కరెక్ట్ గా చెప్పారు.
1: చూడని అయ్యాను ఇందాక బయటకు వెళ్ళి.
0: అవునా? మనకు తెలిసిన సినిమా ఇది, కాల్ చేసేద్దాం చెప్పేద్దాం అనుకుని కాల్ చేసేసారు. తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఫుల్ ట్యూరిన్ అయ్యి బిజీ బిజీగా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఒక 1 1/2 అవర్ ఐ థింక్ ఎవ్రీవన్ ఇస్ ఎంజాయింగ్, మేబీ బికాస్ ఆఫ్ ద ఫుట్బాల్ మ్యాచ్ ఆర్ సంథింగ్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండ్ ఎంజాయ్ యువర్ ఈవినింగ్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. బై.
1: థ్యాంక్ యూ అండి.
0: యూ టూ. బై.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone when we respect the community supports us
1: from chaos to clarity your day begins with 100 notifications customers calling emails piling up deadlines chasing you then Zoho steps in one login one dashboard one clear view of your entire business for the entrepreneur who wants clarity not chaos Zoho powering possibilities with Radio Surabhi తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా చూడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Anni pettukunnanra. Idigo mee nanna sugar gurinche tension. Malli perigite ee doctor daggariki veltam kharchu okati.
3: Vikram Jiyan ki malli baaledu ontlo. Ee saari enta kharchu avutundo ento?
1: Different journeys, okate question. Mee parents aina, pillalaina, meeraina. When you face an emergency, stay protected the right way with SNR Insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.

మాస్టర్ కింగ్ చెక్కు పెట్టేస్తూ బ్యాంకు చెక్కు లక్కు కొద్ది దగ్గరా చెక్కు ఎక్క కింగ్ తప్పు అటు లిఫ్ట్ వచ్చేరా వచ్చరా.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
2: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
3: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
3: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: హ్యాపీ 4th బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికీ కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
5: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద, and best of all, it avoids complaints.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ఫాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
3: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్. ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
2: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: ஸ்கி டைரிங் வர்க் அவர் ஸ்கி வர்க் அட் சொல்யூஷன் ரேடியோ சுரபி அமெரிக்காவில் தெலுங்கு நேஸ்தம்.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: છે. સ્ટુડિયો ટાઈમ 11 PM. અડે 9 to 5, સેમ ડેસ્ક, સેમ રોટીન. મી ઓન્ટરપ્રિન્યુરિયલ જર્ની મોડલ પેટેન્ડ ઇન્ડિયા બજાર તો બી યોર ઓન બોસ એન્ડ રન એ થ્રાઇવિંગ ગ્રોસરી બિઝનેસ. ફ્રેશ પ્રોડ્યુસ નુંજી ઓથેન્ટિક ઇન્ડિયન એસેન્શિયલ્સ વરકો ઇન્ડિયા બજાર મી કંદિસ્તુંદી ધ બ્રાન્ડ એન્ડ ધ સપોર્ટ ફોર એ પરફેક્ટ સક્સેસ સ્ટોરી. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓર વિઝિટ indiabazaarfranchisee.com. ઇન્ડિયા બજાર ફ્રાન્ચાઇઝી, યોર બિઝનેસ, યોર ફ્યુચર, સ્ટાર્ટિંગ ટુડે.
1: Radio Surabhi Civic Signal. LP is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
3: Hi, nenu mi blueberry muffin. Nenu 40% preservative to chesa. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
4: Hi, Ra muffin. Nenu India Today pastry ni. Nanu ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Yen cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888.
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
7: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
8: He got flow, we got style, making move with a smile.

0: బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా? Yes sir. Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం?
3: It's chat, tali and catering.
1: You're absolutely right. Rajaraj Kitchen లో మన favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. ఎంతంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. They also offer catering because their food is so irresistible.
4: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి the digital marketing platform, Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

Diga.

0: destination knowledge though, meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Happy 4th birthday Radio Surabhi and team andar ke guda birthday wishes on celebrating 4 magical musical years with Radio Surabhi. And Radio Surabhi vintuna prathi oka listener ke guda wishing you all a very magical musical day. Ilane enno enno wonderful birthday celebrate చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
2: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
3: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thoduga Radio Surabhi America lo telugulustam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
6: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు.
1: అది
0: మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
2: ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాను. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాను. ప్రామిస్.

0: అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ అండ్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
1: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Kavintalaki, Kerintalaki. Era address, Radio Surabhi.
2: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo Telugunestam.
7: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
8: India ki teleport aithe enta baaguntundo.
9: What if India was just a tap away?
10: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.

Chesalina. Wait a minute.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aite enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
3: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda chodavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
1: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Purnangi at 214-868-7538.
4: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
5: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ ఎన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకిక్ ఇచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey, you! What's your candle?

ఎస్ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: నేనేమి బ్లూబెరీ మఫిన్, నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
1: హైదర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని, నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 9194914514. ఇండియా కి టెలి పోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com. or write to support@mypursue.com.
2: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
3: హై రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. Experience the one-of-a-kind difference with India Today Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాపాలాలి. వన్స్ అగైన్ రేడియో సురభి కంగ్రాచులేషన్స్.

0: 40% ప్రిజర్వేటివ్ చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
1: హాయ్ రమఫిట్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
4: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
2: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com. Or write to support at mypursue.com.

పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇబ్బంది.

0: కట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ

ನೋಡಿ ಮುಂದು, ಚಿನ್ನ ಚೂಪು ಚೂಸಿ ನೋಡಿ ಮುಂದು.

0: కదా.
1: ఇప్పుడాగనో చేసినా నీకేనొచ్చిన ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్ ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
2: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జంగ్.

తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ అట్ వన్ ప్లేస్. డాలర్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలర్. టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: Anli pettukunnanda. Idigo mee nanna sugar gurinche tension. Malli perigithe ee doctor daggariki veltam kharchu okati.
3: Vikram, Jian ki malli baaledu ontlo. Ee saari enta kharchu avutundo ento?
1: Different journeys, okate question. Mee parents aina, pillalaina, meeraina. When you face an emergency, stay protected the right way with SNR Insurance. Enroll on SNR Insurance. Or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
4: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్ సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNR ఇన్సూరెన్స్ or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
5: India ki teleport aithe enta baaguntundo.
6: What if India was just a tap away?
7: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support@mypursue.com.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: తీసుకెళ్లాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మాస్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
2: What a day, I'm completely exhausted. Dinner plans enti?
3: Nenu em undaledu ee roju dinner ki. Dinner plans enti?
0: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: అమ్మ ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాడా, బాబాయ్, థ్యాంక్ యూ.
5: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

0: Radio Surabhi, 107.9 FM, HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

బ్రోచే వారెవరురా. శంకరాభరణం సినిమా నుంచి మీరు విన్న ఆ పాట బాలుగారు అండ్ వాణి జయరాం వీళ్ళిద్దరు కలిసి పాడిన పాట. ఈ సినిమాలో ఆ సింహ భాగం మొత్తము బాలుగారు అండ్ వాణి జయరాం గారు పాడతారు, కానీ ఒక్క పాట మాత్రం ఓంకారనాదాను ఓంకారనాదాను ఆ పాట మాత్రం బాలుగారు జానకమ్మ పాడారు. గుడ్ మార్నింగ్, రేడియో సురభికి హార్దిక స్వాగతం. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ప్రసారమై సిగ్నేచర్ షోకి హార్దిక స్వాగతం. మోస్ట్లీ సండేస్ వస్తూ ఉంటాను నేను, కానీ ఈసారి మా భాస్కర్ బాబాయ్ ట్రావెల్ చేస్తున్నా కాబట్టి భాస్కర్ కి సబ్ చేస్తున్నాను ఇవాళ. భాస్కర్, హోప్ యు ఆర్ లిసనింగ్ వేర్ ఎవర్ యు ఆర్. ఓ అన్నట్టు ఎవడు వీడు ఎవడి గొంతు అనుకుంటున్నారా? నేనండి, అదే మీ వేణు చెరుకుపల్లి వచ్చేసాను ఇవాళ మీతో పాటు మధ్యాహ్నం 1 గంట దాకా సరదాగా గడపడానికి. ఎలా ఉన్నారు? మీలో కొంతమందికి లాంగ్ వీకెండ్ నడుస్తూ ఉంది, ఐ నో మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటూ ఉన్నాను. చాలా మంది ప్రయాణ సన్నాహాల్లో కూడా ఉండి ఉంటారు, సెలవులు కదా పిల్లలకి, అఫ్ కోర్స్ సెలవులు మొదలయ్యి చాలా రోజులైంది. బట్ యా, సమ్మర్ మాత్రము ఒక రేంజ్ లో దంచేస్తోంది అనుకుంటుండగా నిన్న తెల్లవారుజామున అనుకుంటా సడన్ గా మెలకు వచ్చింది, అసలు ఆ ఉరుములేంటి, ఆ మెరుపులేంటి, అసలు ఆ భీభత్సం ఏంటి, అసలు చాలా అంటే ఒక నెల రెండు నెలల్లో పడాల్సిన వర్షము అంత వర్షపాతం 24 అవర్స్ లో రిజిస్టర్ అయిందంట డాలస్ ఏరియాలో. కెన్ యూ బిలీవ్ ఇట్? అండ్ చాలా ఏరియాల్లో ఫ్లడింగ్ కూడా అయింది. అండ్ అన్ఫార్చునేట్లీ, ఐ మీన్ దిస్ ఇస్ సో అన్ఫార్చునేట్, కొన్ని ఆ లైట్నింగ్ వల్ల కొన్ని అగ్ని ప్రమాదాలు కూడా జరిగాయి అనుకుంటున్నా అని విన్నాను. హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ఓకే. మ్యాన్, మనం ఎంతో కష్టపడి, ఎవరైనా సరే డజంట్ మ్యాటర్, కష్టపడి ఇల్లు కట్టుకుని అందులో మనకి ఇష్టమైన వస్తువులన్నీ సమకూర్చుకుని, మోస్ట్ ఇంపార్టెంట్లీ లైఫ్ థ్రెటనింగ్ అయితే ఏం కాదు, ఐ డోంట్ థింక్ దేర్ వాజ్ ఎనీ లాస్ ఆఫ్ లైఫ్. బట్ అలా అవుతుంటే అసలు ఎంత ఎంత దురదృష్టమైన విషయం కదా. బట్ హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ఓకే. మళ్ళీ భానుడు తన ప్రతాపాన్ని చూపించడానికి వచ్చేసాడు, హలో నేను, ఇది సమ్మర్ అండి అని గుర్తు చేయడానికి. ఎనీవేస్, ముందుగా ఆ పాటతో ఎందుకు మొదలు పెట్టానంటే ఒక చిన్న కారణం ఉంది. అదేంటంటే రేపు ఫాదర్స్ డే. ఓకే, మీరేం కంగారు పడకండి, ఫాదర్స్ డే స్పెషల్ అయితే చేయట్లేదు ఇవాళ, కానీ ఒక చిన్న డెడికేషన్ ఇద్దామని మా నాన్నగారికి, మోహన్ రావు గారు. ఆయనకి ఈ సినిమా శంకరాభరణం అంటే ఎంత ఇష్టం అంటే, అండ్ ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, దాదాపు ఒక 300 సార్లు చూసుంటారు ఆయన. ఆయనతో పాటు కలిసి నేను ఎన్నిసార్లు చూసాను, నేను 50-60 times అయితే ఈ సినిమా చూస్తుంటాను. ఇందులో ముఖ్యంగా ఈ పాట అయితే నాకు చాలా చాలా ఇష్టం. ఎంత చక్కగా ఉంటుంది ఆ పిక్చరైజేషన్ కూడా. ఆయన సోమయాజుల్ గారు పాడుతుంటే వెనకాల వాళ్ళ అమ్మాయి ఆ లిప్ సింక్ ఇస్తుంటుంది, అది ఎంత క్యూట్ గా ఉంటుందంటే గమనిస్తే ఆ గమకాలు అవన్నీ పాడుతూ చాలా క్యూట్ సాంగ్. అండ్ దిస్ సాంగ్ గోస్ టు మై డాడ్ మోహన్ రావు గారు, ఆయనకి. సరే అండి, ఇవాళ మన థీమ్ లోకి వచ్చేద్దాం. ఇవాళ థీమ్ ఏమిటి అంటే, అండ్ ఆఫ్ కోర్స్ ఈ థీమ్ కి మాత్రం నాకు మీ సపోర్ట్ చాలా కావాలి, ఎందుకంటే నేను కష్టపడి కొన్ని సాంగ్స్ అయితే క్యూరేట్ చేశాను నా ప్లేలిస్ట్ లోకి, కానీ మనకి 3 గంటలు సరిపోవు ఆ పాటలు. సో అండ్ నా ధైర్యం ఏంటంటే పాటలు లేకపోతే ఉంది, మన ఆడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళు హెల్ప్ చేస్తారని ఒక ధైర్యంతో వచ్చాను. డోంట్ డిసప్పాయింట్ మీ. సరే, ఇంతకీ మన థీమ్ ఏంటంటే ఇవాళ కలర్స్. మనకి ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ మా రేడియో సురభి లోగో, రీడిజైన్ లోగో కూడా అండ్ ఒరిజినల్ లోగో కూడా, యాక్చువల్లీ ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ అంతా కలిపి, కలర్స్ యాడ్ దే యాడ్ కలర్ టు యువర్ లైఫ్ అంటారు కదా మన్మధుడు సినిమాలో, అలాగా కలర్స్, ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ఎమోషన్ కి కానీ ఆర్ ఒక ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. దాని గురించి నాకు తెలిసినవి నేను షేర్ చేసుకుంటూ వెళ్తాను. సో బేసికలీ వాళ్ళ థీమ్ ఏంటంటే కలర్స్. మనకి పాటల్లో రంగుల ప్రస్తావన వస్తూ ఉంటుంది చాలా, దేనైనా వర్ణించడానికి కానీ అలాంటివి. సో కలర్స్ థీమ్ తోటి వెళ్ళిపోదాం మనము. సో ముందుగా నాకు నచ్చిన ఒక మంచి పాటతోటి మొదలెడదాం. ఈ పాట
ఏ సినిమాలో అదే తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేయండి. అగైన్ మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తాం. ఇప్పుడు మీరు వినబోయే పాట ఏ సినిమాలోది తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి.

మిరివిన పాట అమ్మాయిల శపథం. ఆ సినిమా నుంచి నేనైతే ఆ సినిమా చూడలేదు. అసలు అలాంటి సినిమా ఉందా లేదా అని కూడా గుర్తులేదు. బట్ ఈ పాట మాత్రం చాలా చాలా ఫెమిలియర్. రేడియో సాంగ్. రేడియో సాంగ్ అంటే ఏంటి? రేడియోలో వచ్చే పాటే కదా, అన్ని పాటలు వస్తే రేడియోలో వచ్చేది పాటలే కదా అంటారా. కానీ కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే మనకి ఇండియాలో ఎస్పెషల్లీ గ్రోయింగ్ అప్ మన పనులు మనం చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ వెనకాల రేడియో మాత్రం మనందరి లైఫ్ లో ఒక ఇంటెగ్రల్ పార్ట్. సో ఆ రేడియోలో ఆ పాటలు వస్తూ ఉంటాయి, అది మనకి అవి వింటున్నట్టే ఉంటాము బట్ వినము. కానీ ఇలాంటి పాటలు అలా బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఉంటాయి అనమాట. సో అందుకే వీటిని రేడియో పాటలు అంటాము. బాలు గారు పాడారు, బట్ ఫీమేల్ సింగర్ ఎవరైతే తెలియదు. బట్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వచ్చింది ఈ సినిమా. నీలి మేఘమ, నీలి అంటే బ్లూ. బ్లూ యాక్చువల్లీ ఒక్కొక్క రంగు ఒక్కొక్క దానికి ఒక విశిష్టత ఉంటుంది. సో బ్లూ కలర్ లో ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ ట్రస్ట్, పీస్, ఇంటెలిజెన్స్ అండ్ ఒక సెక్యూరిటీ. ఇట్ ఈస్ నోన్ టు హ్యావ్ ఎ కామింగ్ ఎఫెక్ట్ అంట. అండ్ హార్ట్ రేట్ కూడా లోవర్ చేస్తుంది అంట బ్లూ కలర్ ని చూస్తే. సో ఒక్కొక్క కలర్ కి అంత ప్రాముఖ్యత ఉంటుంది. సో బ్లూ కలర్ మీద నీలి మేఘమ, క్లియర్ స్కైస్ ఉన్నప్పుడు మేఘాలు బ్లూగా ఉంటాయా? బ్లాక్ ఉంటాయి, వైట్ ఉంటాయి, బట్ నీలి మేఘమ. ఇంట్రెస్టింగ్ కాంపోజిషన్ అది అక్కడ. సో యా, బ్లూ కలర్ చాలా మందికి యాక్చువల్లీ ద మోస్ట్ పాపులర్ కలర్ ఇస్ బ్లూ అంట. నాకు కూడా బ్లూ కలర్ చాలా చాలా ఇష్టం, మై ఫేవరెట్ కలర్. మీ ఫేవరెట్ కలర్ ఏంటి మాతో పంచుకోండి. స్టూడియో నెంబర్ 9761966. అగైన్ మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత, నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. మధ్యాహ్నం 1 గంట దాకా మనము పాటలు, ముచ్చట్లు అండ్ అలాగే కొన్ని అరౌండ్ ద వరల్డ్ ఈవెంట్స్ గురించి షేర్ చేసుకుంటాం. ఇప్పుడు రైట్ నౌ మొత్తం ద ఎంటైర్ వరల్డ్ ఈస్ గ్రిప్డ్ విత్ ది ఫీవర్. అలాంటి ఫీవర్ కాదండి, ఫుట్బాల్ ఫీవర్. ఫీఫా వరల్డ్ కప్ మెక్సికో, కెనడా అండ్ ఆఫ్ కోర్స్ యుఎస్ హోస్ట్ చేస్తున్నాయి. గేమ్స్ అయితే చాలా చాలా రోజుకైతే 2-3 గేమ్స్ ఉంటున్నాయి, ఫాలో అవ్వడం కష్టం. ఒక్కొక్కటి దాదాపుగా ఒక 2 అవర్స్ అయితే నడుస్తుంటుంది కదా. సో అన్ని గేమ్స్ ఫాలో అవ్వాలంటే కష్టము. బట్ కొన్ని మంచి మంచి గేమ్స్ అయితే ఉన్నాయి. బట్ దెర్ ఆర్ ది మోర్ ద బెటర్ గేమ్స్ ఆర్ యెట్ టు కమ్. నిన్న యుఎస్ఏ గెలిచింది, ఎవరితో ఆడారు, ఆస్ట్రేలియా తోటి. మరి ఇవాళ ఏం గేమ్స్ ఉన్నాయో తెలీదు, బట్ ఐ విల్ చెక్ అండ్ అప్డేట్ యూ. ఇంకొకటి ఏంటంటే, సరే మొన్న ఈ వీక్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ దట్ హ్యాపెండ్ ఇస్ ఇరాక్ అండ్ యుఎస్ మధ్య వార్ జరుగుతోంది కదా. కొంతమంది దాన్ని వార్ అని ఒప్పుకోవట్లేదు, బట్ దట్స్ ఓకే. వార్ అయితే జరుగుతోంది అండ్ ఆ వార్ కి ఎండ్ వచ్చింది అనేసి ఒక ఎంఓయూ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్, కరెక్ట్ చెప్పానా ఏమో, ఎనీవేస్ అది సైన్ చేశారు అన్నారు. సరే గ్యాస్ ప్రైసెస్ పడ్డాయి, స్టాక్స్ పెరిగాయి, అంతా బానే ఉంది, సరే బ్యాక్ టు నార్మల్ అని మనం సెలబ్రేట్ చేసుకునే లోపల ఇవాళ పొద్దున్న లేచి వార్తలు చూస్తుంటే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ మళ్లీ మూసేశారు అండ్ ఇజ్రాయెల్ వాజ్ బాంబింగ్ ఆన్ లెబనాన్. సో దాంతో వీళ్ళకి మండి స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ మళ్ళీ మూసేశారు. అది మూసుకోవడము తెరవడము మూసుకోవడం తెరవడమే అవుతుంది. అన్నిసార్లు మన ఇంటి తలుపులు కూడా మూసి తెరవమేమో, అలా అయిపోయింది. ఎనీవేస్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ ఇన్ దిస్ వరల్డ్, బట్ మనం చేయగలిగింది ఇట్స్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్ కదా. సో మన కంట్రోల్లో ఉన్నది మనం, వీఆర్ వీ కెన్ కంట్రోల్ ఓన్లీ దాట్ అండ్ మన పనులు మనం చేసుకుంటూ పోవడమే. చేతనైనంత మిగతా వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ. సరే అండి, ఇంకొక పాట వినేద్దాం. మాటలు ఎక్కువ మాట్లాడేశాం కదా. సో ఈ పాట ఈ కలర్ కి యాక్చువల్లీ, వెల్ దీని గురించి మాట్లాడుకుందాం, ముందైతే పాట వినేద్దాం. సో ఇవాళ థీమ్ కార్యక్రమానికి కొంచెం ఆలస్యంగా ట్యూనింగ్ అయ్యి ఉంటే మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఇవాళ మన థీమ్ ఏంటంటే విఆర్ సెలబ్రేటింగ్ కలర్స్. అంటే ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది కదా. దాని గురించి నాకు తెలిసింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిఫరెంట్ కలర్స్ మెన్షన్ అయిన సాంగ్స్ వింటూ మనం వెళ్ళిపోదాం. ఈ తర్వాత పాట వినండి. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే, యాక్చువల్లీ పాట ఏ సినిమాలోదో అందరికీ తెలుసు, బట్ ఈ పాట పాడింది ఎవరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9761966.

0: అదండి సంగతి బాహుబలి సినిమా నుంచి మీరు విన్న పాట. ఈ పాట పాడింది కార్తిక్ అండ్ దామిని. ఆ అమ్మాయి చాలా బాగా పడింది. అండ్ అదే దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ కీరవాణ గారు. ఆయన చాలా మంది కొత్త కొత్త ఆర్టిస్ట్ కి అవకాశం ఇస్తూ ఉంటారు. ఈ పాట అనంత్ శ్రీరామ్ రాశాడు ఆయన. బట్ ఈ పాట దిస్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ సాంగ్ అట అనంత్ శ్రీరామ్ కి. దాదాపుగా 73 రోజులు పట్టిందట ఈ సినిమా ఈ పాట రాయడానికి. ఎందుకు అని ఒకనొక ఇంటర్వ్యూలో ఆయన చెప్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారితో ఆ పంచాయతీ అంత తొందరగా తగదది. హీఈస్ ఎ పర్ఫెక్షనిస్ట్ అండ్ ఆయన ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలంటే అందరికీ దూల తీరుతుంది, ఎస్పెషల్లీ మ్యూజిక్ కంపోజర్ కి అండ్ లిరిసిస్ట్ కి. సో ఆయన హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఈ పాటని చాలా సార్లు మార్చి రాయాల్సి వచ్చింది. అండ్ దెన్ అండ్ ఇంకొక కీ ఛాలెంజ్ ఏంటంటే ఈ పాట కొంచెం ఆ జానపద జానరా ఉంటుంది, అలాగే కొంచెం గ్రాంధికం కూడా ఉంటుంది ఈ పాటలో. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసి అది ఈ సినిమాలో ఈ సన్నివేశానికి ఫిట్ అయ్యేలాగా చేయడం కూడా ఒక ఛాలెంజ్ అని ఆయన చెప్పుకొచ్చారు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో ఆ బాడీ పెయింటింగ్స్, ఆ టాటూస్, లాస్ట్ చివర్ లో వాళ్ళిద్దరికి డిఫరెంట్ టాటూస్ ఉంటాయి, అవి రెండు ఇఫ్ దే బ్రింగ్ దెమ్ టుగెదర్ ఒక ఆ ఇమేజ్ కంప్లీట్ అవుతుంది. ఏం క్రియేటివిటీ అండి బాబోయ్, అసలు అమేజింగ్. బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి సినిమా నుంచి మీరు విన్న పాట పచ్చబొట్టేసిన. పచ్చ అంటే గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ కి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇట్స్ అది ప్రకృతికి సింబాలిక్, ఇట్స్ సినానిమస్ విత్ నేచర్ అండ్ ఒక హార్మనీ, ఒక గ్రోత్, ప్రాస్పెరిటీ, వెల్త్. అండ్ ఇట్స్ ఆల్సో కామన్లీ యూజ్ టు రిప్రజెంట్ బ్యాలెన్స్ అండ్ హెల్త్. సో ఒక్కొక్క కలర్ కి ఎంత సైన్స్ ఉంటుంది కదా దాని వెనకాల. సో ఇంకొన్ని మంచి మంచి కలర్స్ కి సంబంధించిన పాటలు వింటూ మనం కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తాము ఈ చిన్ని బ్రేక్ తర్వాత. ఐల్ బి రైట్ బ్యాక్.
1: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్. ఓకే, షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com. Oi, lunch ke kadkana veldama? Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali, then I have to get some fresh meat. I think veggies teeskuna chote snacks teeskunta, malli spices ki vere grocery store vellali. No groceries kondaniki inni places ki veltunava, silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meats, spices to snacks, everything under one roof. Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
2: గంగల వేస్తున్నాను రాజేశ్వరి. 7 నాలుగు సంవత్సరాలు డిగ్రీ నాకు పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ గారి పాట అంతా రామమయ్యం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం దొరుకుతుంది.

0: నుండి మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్వేవ్స్ 107.9 FM HD3. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. ఇంతకుముందు మనం విన్న పాట బాహుబలి సినిమా నుంచి పచ్చబొట్టేసిన అనంత శ్రీరామ్ చాలా చాలా కష్టపడి రాసిన పాట. 73 రోజులు పట్టిందట ఆ పాట రాయడానికి. సరే, అందులో గ్రీన్ కలర్ మెన్షన్ ఉంటుంది. గ్రీన్ కలర్ సిగ్నిఫైస్ ప్రాస్పెరిటీ, వెల్త్ అండ్ ఆల్సో నేచర్. అది ఒక నేను ఎక్కడో విన్నానండి. ఐ డోంట్ నో హౌ ఇఫ్ అథెంటిక్ దిస్ ఈస్, బట్ మనకి ఏదైనా కొంచెం అలా టెన్షన్ లో ఉన్నా ఆర్ ఏదైనా కొంచెము ఎమోషనల్లీ డిస్టర్బ్డ్ ఉన్నా ఒక గ్రీన్ కలర్ వైపు అలా చూస్తే, ఎస్పెషల్లీ నేచర్ లో ఆ పచ్చని చెట్లు అంటారు కదా, ఆ పచ్చని చెట్లను చూస్తే ఆ మనసు ఆటోమేటిక్ గా ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయంట. సో కలర్స్ కున్న సిగ్నిఫికెన్స్ అలాంటిది. రవి గారు కాల్ చేసి న్యూజెర్సీ నుంచి ఒక మంచి పాటను రిక్వెస్ట్ చేశారు. ఈ పాట యాదృచ్ఛికం ఏంటంటే నా ప్లేలిస్ట్ లో కూడా ఉంది. దీంట్లో చాలా కలర్స్ మెన్షన్ ఉంటుంది. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే, మీకు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. 9726361966 ఈస్ ద నెంబర్ టు ద స్టూడియో. అలాగే కలర్ రెఫరెన్సెస్ ఉన్న పాటలు మీకు ఏమైనా గుర్తొస్తే, నాకు ప్లేలిస్ట్ లో కొన్ని పాటలు తక్కువ ఉన్నాయి, కాస్త హెల్ప్ చేయరాదు? చేస్తారు, మీకు తెలుసు, నాకు తెలుసు మీరు చేస్తారని. ఎనీవేస్, ఈ పాట ఎంజాయ్ చేద్దాం. బాగుంటుంది పాట, పెప్పీ సాంగ్.

ఓకే మ్యాన్, ఇద్దరి కాలర్స్ నుంచి కాల్స్ వచ్చాయి. అండ్ ఇద్దరు ఆత్మీయులు చాలా చాలా నెలలేంటి, కొంతమందితో అయితే సంవత్సరాలైంది మాట్లాడి, బట్ సో గుడ్ టు కనెక్ట్ విత్ యూ సుబ్బారావు గారు అండ్ రాంకోటేశ్వరరావు గారు. అండ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను షో చేసినప్పుడు, ఎలా అయిపోతుందంటే మీ మీతో మాట్లాడి ఇన్ని సంవత్సరాల అనుబంధము మీ మీద నాకు ఒక చిన్న అదేమంటారు ఒక హక్కు వచ్చేసినట్టు అనిపిస్తుంది, ఇన్ ఎ గుడ్ వే. వాట్ ఐ మెంట్ ఈస్, ఇంతకుముందు రాంకోటేశ్వర గారు ఫోన్ చేసినప్పుడు ఆయనతోటి హలో కూడా చెప్పలేదన్నమాట. నేను వెంటనే ఏమన్నా అంటే నేను అలిగానండి మీ మీద అన్నాను. అయ్యో వేణుగారు ఎందుకండి మీరు మీద అలగడతాం అంటే, చాలా రోజులైందనమాట ఆయనతో మాట్లాడి, మొన్న ఈ మధ్య గుర్తు కూడా చేసుకున్నాను రాంకోటేశ్వర గారు మిమ్మల్ని ఎలా ఉన్నారు ఏంటి అనేసి. బట్ సో గుడ్ టు హియర్ ఫ్రమ్ యూ గైస్. అండ్ మీ అదే ఏదో చెప్తున్నా కదా, ఒక ఒక చిన్న ఒక క్యూట్ అథారిటీ ఉంటుంది మీ మీద నాకు. అండ్ అలాగే మీరు కూడా నా మీద అలాగే చూపిస్తారు, ఏంటి షోస్ చేయట్లేదు ఇలా అయితే ఎలా అది ఇది అనేసి. అమేజింగ్ అమేజింగ్ మన మన రిలేషన్స్ అలా అలా ఫామ్ అయిపోయాయి ఓవర్ ది ఇయర్స్. అండ్ ఐ రియలీ రియలీ అప్రిషియేట్ ఇట్. ఎనీవేస్, ఇంతకుముందు మీరు విన్న పాట కలర్స్ పాట ద వారియర్, రాంపోతనేని కృతి శెట్టి వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసిన సినిమా. సినిమా అయితే పెద్దగా హిట్ అయిందో లేదో తెలియదు కానీ, బట్ ఈ సాంగ్ అయితే చాలా బాగుంటుంది. దీనిలో చాలా కలర్ రెఫరెన్సెస్ ఉంటాయి, ఒకటి కాదు. సో అండ్ అగైన్ మీకు కలర్స్, మీకు ఇష్టమైన కలర్ ఏంటి అండ్ ఆ కలర్ రెఫరెన్సెస్ ఉన్న పాటలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి, మనందరం కలిసి ఆ పాటని ఎంజాయ్ చేద్దాం. అండ్ సుబ్బారావు గారు చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి ఒక పాట రిక్వెస్ట్ చేశారు. ఆ పాటను నేను లైనప్ చేసే లోపల ఈ పాట వినేద్దాం. ఈ పాట గురించి ఆఫ్ కోర్స్ వేణుగడు ఫోన్ చేస్తే మరి నాగార్జున పాట ఒకటి పడి తీరాల్సిందే కదా. బట్ సినిమా పేరు అడగను. ఈ పాట పాడిన ఫీమేల్ సింగర్ ఎవరు, దీంట్లో ప్లేబ్యాక్ సింగర్స్ బాలు గారు అండ్ ఇంకొక ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ ఎవరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9726361966.

0: అదండి సంగతి. ఈ పాట పాడింది బాలుగారు, ఆఫ్ కోర్స్ ఫీమేల్ సింగర్, ద గ్రేటెస్ట్ భారతరత్న లతా మంగేష్కర్ గారు పాడిన పాట. దీని గురించి ఒకసారి ఒక ఈవెంట్ లో అనుకుంటా బాలుగారు చెప్తారు, ఈ పాట చాలా బాగుంది కానీ నాకు అర్థం తెలియదు బాలుగారు అని. ఆవిడ క్యూట్ వాయిస్ లో అడిగితే ఈ పాట గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారంట దాని వెనకాల మీనింగ్. అబ్బాయి ఎంత బాగా రాశారు వెటూరి గారు అని లతా మంగేష్కర్ గారు. మిమిక్రీ బాగుందా లతా మంగేష్కర్ గారి మిమిక్రీ? ఆవిడ వాయిస్, పాట ఎంత స్మూత్ గా ఉంటుందో వాయిస్ అయితే ఏదో చిన్న పిల్లలు మాట్లాడినట్టుగా ఉంటుంది. సో క్యూట్, వి మిస్ హర్ బట్ ఆ మ్యాన్, ఆవిడ లెగసీ ఇస్ అమేజింగ్. భారతరత్న కూడా ఒక్కోసారి అది ఆ బిరుదు ఆవిడకి సరిపోదేమో, ఇంకా పెద్దది ఏదన్నా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది ఒక్కోసారి కదా. సరే, మనకి ఈ లతా మంగేష్కర్ గారు పాడారు అనేసి మనకి సందీప్ గారు, శ్రీనివాస్ గారు అండ్ ఆఫ్ కోర్స్ సుగాత్రి గారు కూడా ఫోన్ చేసి సరైన సమాధానం చెప్పారు. నాకు ఒక పాట రిక్వెస్ట్ వచ్చిందండి. ఈ పాటని సుబ్బారావు గారు కోరారు, అలాగే సుగాత్రి గారు కూడా ఈ పాటని రిక్వెస్ట్ చేశారు. అగైన్ వైట్ కలర్, వైట్ అది ఇంకా వైట్ కలర్ గురించి చెప్పేదేముంది, ఇట్ రిప్రజెంట్స్ ఆ పీస్, ట్రాంక్విలిటీ అంటారు కదా. అండ్ అలాగే సో మచ్ సో దాట్ మనకి ఇప్పుడు పాత సినిమాల్లో యుద్ధాలు ఆ సీన్ చేసేటప్పుడు ఆ సంధి కోసం, ఆ పీస్ కోసము అవతల వాళ్ళు ఆ వాళ్ళ డిఫీట్ ఒప్పుకున్నప్పుడు తెల్ల ఫ్లాగ్ ని రేస్ చేస్తారంట, యాజ్ ఏ సింబల్ టు ఎండ్ ద వార్. సరే, మనకి సందీప్ ఫోన్ చేస్తున్నాడు, సందీప్ ని ఆన్ ఎయిర్ తీసుకుందాము. గుడ్ మార్నింగ్ రేడియో సురభి, సందీప్ యు ఆర్ ఆన్ ఎయిర్.
1: ఇందాక కలర్స్ అన్నారు కదా, కరెక్ట్ గా ఎలాగ చీరలు కూడా ఉంది, నల్లంచు నల్లంచు తెల్ల
0: చీరలేదు
1: కదా,
0: నల్లంచు తెల్ల చీర బాగుంది, గుర్తు నా ప్లే లిస్ట్.
1: తర్వాత కొంచెం రీమిక్స్ టైప్ లో కూడా వచ్చింది
0: మొన్న. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్ రీమిక్స్. కొన్ని రీమిక్స్ బాగుంటాయి కానీ ఆ పాట రీమిక్స్ ఒరిజినల్ పాట విందాం మనం. చూసారా అట్లుంటది మనతోటి పాటలు, నా ప్లే లిస్ట్ లో తక్కువ ఉన్నాయి, సజెస్ట్ చేయండి అంటే ఇట్లా వెల్లువలా వచ్చేస్తున్నాయి పాటలు. సరే అండి, మనకి ఈ పాట వినేద్దాం. ఈ పాటను అగైన్ రిక్వెస్ట్ చేసింది సుగాత్రి గారు అండ్ సుబ్బారావు గారు. చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి మరీ అడిగారు, మరి ఆయన పాటని మనం ఫాస్ట్ ట్రాక్ చేసి మనం బంప్ అప్ చేసేద్దాం. సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి, స్టూడియో నెంబర్ 9763619666. అలాగే ఈ పాట పాడిన మేల్ సింగర్ ఎవరు,

0: అమరన్ సినిమా నుంచి మీరు విన్న పాట అనురాగ్ కుల్కర్ని పాడిన పాట. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్, నాకు చాలా ఇష్టం ఈ సినిమాలో. యాక్చువల్లీ ఇంకొక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, యాక్చువల్లీ అది నా రింగ్ టోన్. అదేంటో వినేద్దాము ఈ చిన్న బ్రేక్ తర్వాత. డోంట్ గో ఎనీవేర్, మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తాం. ఐల్ బి రైట్ బ్యాక్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 11 AM.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరోటా.
2: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. That too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
5: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
6: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
7: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance, SNR insurance.
8: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3. వాళ్ళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను వేణు చెరుకుపల్లి. తరచుగా నేను సండేస్ చేస్తూ ఉంటాను షో, బట్ ఇవాళ సాటర్డే చేసే ఛాన్స్ కొట్టేశాను. భాస్కర్ పుణ్యమ అని, భాస్కర్ ఈస్ ట్రావెలింగ్, సో ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఫర్ హిమ్. మనకి బ్రేక్ లోకి వెళ్లే ముందు అమరన్ సినిమాలోంచి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం అని అన్నాను కదా, అదొకసారి నిద్దామా?

సాయి పల్లవి ఇంట్రో అప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఎంత ఇష్టం అంటే చెప్పాయి కదా ఇంత ముందు నా రింగ్ టోన్ కూడా అదే అనమాట. అండ్ ఒక్కోసారి ఐ క్యాన్ గెట్ ఎనఫ్ ఆఫ్ దిస్, ఆ కాల్ వెంటనే ఆన్సర్ చేయను, కాసేపు మ్యూజిక్ వినొచ్చు కదా అనేసి. అంత ఇష్టం నాకు ఈ మ్యూజిక్. సటిల్ ఆ వయలిన్ మ్యూజిక్ వస్తుంది, వయలిన్ వాజ్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్, కానీ ఆ సెకండ్ హాఫ్ లో చిన్న సటిల్ కోరస్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. మ్యాన్ అమేజింగ్, ఇట్లా మొత్తం స్ట్రెస్ అంతా పోతుంది ఈ మ్యూజిక్, చిన్ని మ్యూజిక్ బిట్ ఉంటే. దాట్స్ ద పవర్ ఆఫ్ మ్యూజిక్. సరే అండి, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలి, అది ఏంటంటే ఇంటర్నేషనల్ యోగా డే. జాయిన్ మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఆన్ సండే జూన్ 21st, అంటే రేపు ఉదయం 7:30 to 9:30 దాకా మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా మన అర్వింగ్ లో ఉంది కదా, అక్కడ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యోగా ఫర్ హ్యుమానిటీ, ఎంజాయ్ ఏ రిఫ్రెషింగ్ మార్నింగ్ ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్ లెడ్ బై హార్ట్ఫుల్నెస్ అలాంగ్ విత్ స్పెషల్ గెస్ట్ హానరబుల్ డిసి మంజునాథ్, కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా హ్యూస్టన్ నుంచి, అలాగే హానరబుల్ ఆల్ జపాంటా మేయర్ ఆఫ్ అర్వింగ్, ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. యోగా మ్యాట్స్ అండ్ light breakfast will also be provided. Admission is completely free. Register today at mgmnt.org. again mgmnt.org. రేపు పొద్దున 7:30 to 9:30 దాకా మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా అర్వింగ్ లో ఉంది కదా అక్కడ. సరే అండి, మనకి కొన్ని రిక్వెస్ట్ పాటలు లైన్అప్ చేసి ఉంచాను, ఆ పాట వినేద్దాం. ఈ పాట రిక్వెస్ట్ చేసింది మా సందీప్ బ్రో. సందీప్, నీకోసం ఈ పాట. సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి, స్టూడియో నెంబర్ 9736361966. ఒక మంచి ఊపున్న పాట.

0: గుడ్ మార్నింగ్ రేడియో సర్వి, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు కుమార్ అండి.
0: కుమార్ గారు నమస్తే, ఎలా ఉన్నారు? హౌ ఇస్ యువర్ వీకెండ్ గోయింగ్?
1: గుడ్ అండి. ఏదో కొంచెం వర్క్ ఖుషి రాకులు ఉన్నాయి కానీ, బట్ ఫైన్. మళ్ళీ మంచి పాట వినిపించారు. ఐ జస్ట్ వాంటెడ్ టు సే సంథింగ్. ఈ పాట విన్నప్పుడల్లా ఒక గుర్తు వస్తుంది నాకు బాగా.
0: ఓకే, గో ఆన్.
1: ఇది ఎండమూరి గారి నల్లంచు తెల్లర చీర నవల ఆధారంగా తీసిన దొంగమోడు కదా, ఆ నవల పేరు మీద ఈ పాట రాశారు. కాకపోతే ఏంటంటే, ఈ పాటలో మన హీరోయిన్ రాధిక గారు, ఆవిడకి చీర బాగా సెట్ అవుద్ది, పాట నల్లంచు తెల్ల చీర అని అంతా ఉన్నా గానీ ఆవిడ అసలు చీరే కట్టుకోరు, ఏదో డ్రెస్ వేసుకుంటారు. ఎవరో ఒకసారి కోదండ రామరెడ్డి గారు నీకు వచ్చి అడిగారు, ఏంటి సార్ ఇది అంత కష్టపడి పాట, మంచి పాట అట్లా చీర మీద రాస్తే గనక ఆవిడ మీరు అసలు చీర కాస్ట్యూమ్ డిఫరెంట్ గా పెట్టారేంటి అంటే గనక ఆయన ఏదో చెప్పారు. కానీ నాకు విన్నప్పుడల్లా గుర్తు ఫన్నీగా అనిపిస్తుంది. ఒక నవల ఆధారంగా తీసి ఆ నవల పేరు మీద పాట రాస్తే రాధిక గారికి ఆ కాస్ట్యూమ్ డిజైనర్ అసలు చీరే కట్టుకున్నారు పాట మొత్తంలో.
0: మన వాళ్ళ అనాలిసిస్ ఒక రేంజ్ లో ఉంటదండి బాబోయ్, అసలు అది ఎలా తట్టిందో ఎవరికో, అండ్ మీకు గుర్తు రావడము, అది కాల్ చేసి మాతో షేర్ చేసుకోవడం అమేజింగ్ కదా. ఐ మీన్, ఐ థాట్ డిడ్ స్ట్రైక్ మీ అట్ ఆల్.
1: కార్యపడిన యూట్యూబ్ లో చూడండి. నాకు పాట విన్నప్పుడల్లా గుర్తు వస్తుంది కాన్సెప్ట్, చాలా సిల్లీగా అనిపిస్తుంది ఫన్నీగా కూడా.
0: థ్యాంక్ యూ కుమార్ గారు, నైస్ నైస్ నైస్ షేర్. ఓ మంచి పాట ఏంటో రిక్వెస్ట్ చేసుకోండి. పని
1: ఇప్పుడు అదృష్టం సినిమా అని నరేష్ సినిమా ఉంటుందండి, అది దాంట్లో రెండు మంచి పాటలు ఉంటాయి. ఒకసారి చూసి ఏదన్నా కుదిరినప్పుడు లైన్ అప్ చేయండి.
0: ఓకే సరే, మీకు స్పెసిఫిక్ గా ఏదన్నా నేను వెతుకుతాను, బట్ మీకు ఏదన్నా స్పెసిఫిక్ గా వినాలంటే మళ్ళీ ఫోన్ చేసి చెప్పండి కుమార్ గారు.
1: ఓకే అండి,
0: థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దట్. బాగుంది, నిజమే. ఆ థీమే, అది మెయిన్ కాన్సెప్ట్ అది ఉన్నప్పుడు ఐ డోంట్ నో హౌ దే ఓవర్ లుక్డ్. నల్లంచు తెల్ల చీర, సరే. దొంగమొగుడు సినిమా నుంచి మీరు విన్న పాట. దీంట్లో బాబోయ్ అసలు మల్టీ స్టార్, 1987 లో వచ్చింది ఈ సినిమా. కోదండరామరెడ్డి గారి దర్శకత్వంలో, కుమార్ గారు చెప్పినట్టు దీనిలో చిరంజీవి, భానుప్రియ, మాధవి, రాధిక, అసలు అండ్ నల్లంచు తెల్ల చీర అనే ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నావెల్ బేస్ గా ఈ సినిమా తీశారు. అండ్ సంగీతం అందించింది చక్రవర్తి. ఆ పాట పాడింది బాలుగారు డెఫినెట్ గా, బట్ ఐ థింక్ జానకం అనుకుంటా, బట్ ఐ ఆమ్ నాట్ సో ష్యూర్. యాక్చువల్లీ వై డోంట్ యు లుక్ ఇట్ అప్. సుశీలమ్మ పాడారు, శాస్త్రి గారు రాశారా? రియలీ ఇంట్రెస్టింగ్. సరే అండి, మనకి ఒక రెబల్ సాంగ్ ఒకటి రిక్వెస్ట్ వచ్చింది మనకి హేమంత్ నుంచి. అండ్ యునో వాట్, నేను కూడా ఈ పాట వినిపిద్దామని లైనప్ చేసి పెట్టాను, నా ప్లేలిస్ట్ లో కూడా ఉంది. దిస్ సాంగ్ ఇప్పుడు మనం వినబోయే పాట రెడ్ కలర్ మీద. సరే, దీని గురించి ఈ పాట విన్నాక మాట్లాడుకుందాము. ఇది కొంచెము ముందే చెప్పడం ఎందుకు, మీరు వినండి. ఈ పాట పాడింది ఎవరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. ఈజీ క్వశ్చన్, డెఫినెట్ గా ఈ పాట పాడింది మీలో ఎంతమందికి తెలుసు, లెట్ మీ, ఐ వాంట్ టు చెక్ ఈ పాట పాడింది ఎవరు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్స్. 972-636-1966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ 107.9 FM HD3 రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తాం. ఆ కార్యక్రమానికి కొంచెం ఆలస్యంగా ట్యూన్ ఇన్ అయింటే మీ మీద కోపం వచ్చినా కాస్త మిమ్మల్ని క్షమించేసి వదిలేసేస్తూ, ఇవాళ కార్యక్రమం ఏం థీమ్ మీద చేస్తున్నామో మీకు ఒకసారి అప్డేట్ చేస్తాను. కలర్స్ రెఫరెన్సెస్ ఉన్న సాంగ్స్ వింటూ మనము సరదాగా మన కార్యక్రమం ఇట్లాగే 1.5 hours అయిపోతుంది దాదాపుగా. సో పాటల్లో కలర్స్ గురించి ఒక రెఫరెన్సెస్ ఉంటాయి చాలా పాటల్లో. ఇంతకు ముందు విన్నాం కదా నల్లంచు తెల్ల చీర, అలాంటి పాటలు మీకేమైనా గుర్తొస్తే నాకు కాల్ చేసి చెప్పండి, మనం అందరం కలిసి వినిద్దాం. ఈ లోపల ఈ పాట వినేసేద్దాం. ఈ పాటకి సంబంధించిన ప్రశ్న ఏంటంటే, సినిమా పేరు చెప్పచ్చు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ పాట పాడింది ఎవరో నాకు కావాలి.

0: డాన్స్ చేస్తున్నారా? కానీ ఒక ఏంటది ఈ పాట వింటుంటే గూస్ బంప్స్ వస్తాయి. చీమల దండు సినిమా నుంచి నారాయణమూర్తి గారు ఆయన ఇట్లాంటి రెవల్యూషనరీ మూవీస్ తీయడంలో ఆయన దిట్ట. వందే మాత్రం శ్రీనివాస్, వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటాయి. ఎర్ర సైన్యం అని యాక్చువల్లీ ఇంకో సినిమా ఉంటుంది, అందులో కూడా పాటలు ఎంత బాగుంటాయి. ఎస్పెషల్లీ దీంట్లో ఆయన ఎనర్జీ ఒకటైతే దానికి ఆంప్లిఫై చేయడానికి ఆ వెనకాల తప్పెట సౌండ్ ఉంటుంది. ఓ మై గాడ్. అండ్ శ్రీకాంత్ గారు ఫోన్ చేసి ఈ విషయం షేర్ చేసుకున్నాం. మొన్న ఏదో రామ్ మీరియాల గారి కాన్సర్ట్ ఏదో అయిందంటే ఆయన పాడారంట ఈ పాట కాన్సర్ట్ లో. అండ్ యాజ్ హీ వాజ్ డిస్క్రైబింగ్, నేను ఆయన పాడితే ఎలా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకుంటున్నా. మ్యాన్, రామ్ మీరియాల వాయిస్ లో ఇంకా బాగుంటుండాలి, ఆ బేస్ ఉంటుంది కదా ఆయన వాయిస్ లో. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దట్ శ్రీకాంత్ గారు. అండ్ లక్ష్మి గారు ఫోన్ చేసి ఒక మంచి పాట రిక్వెస్ట్ చేశారు. అలాగే రాజ్ గారు ఫోన్ చేసి సరైన సమాధానం చెప్పారు. అండ్ రవి గారు ఫోన్ చేసి కొన్ని సాంగ్ సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. నాకు తెలుసు మనది అంతా యు విల్ రేస్ టు ద అకేషన్ అనేసి. సరే, ఒక చాలాసేపటి నుంచి పెండింగ్ ఒక పాట ఉందని ఈ పాటకి ఈ పాట రిక్వెస్ట్ చేసింది లక్ష్మి గారు. ఇంకో వేరే లక్ష్మి గారు, లక్ష్మి గారు మీరు రిక్వెస్ట్ చేసిన పాట నేను వినిపిస్తాను. ఇంకో లక్ష్మి గారు, లాస్ట్ నేమ్స్ తెలీదు, బట్ ఈ పాట కూడా మంచి ఎనర్జెటిక్ పాట. ఈ పాట పాడిన మేల్ సింగర్ ఎవరు? ఓకే, మనకు ఒక శ్రోత ఫోన్ చేస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాము. గుడ్ మార్నింగ్ రేడియో సురభి, మీ మాటలు శ్రోతలు అందరూ వింటున్నారండి. మీ పేరు? హాయ్ కేసీ గారు, ఎలా ఉన్నారు? సో గుడ్ టు హియర్ ఫ్రమ్ యూ.
1: మంచి పాట వినిపించారు. ఇప్పుడే వినిపించిన పాట ఎర్రపాట
0: పాట చెప్పండి.
1: ఈ ఎర్రపాటలకి అన్నిటికీ ఆద్యులు చాలా గొప్ప వ్యక్తి, ప్రసిద్ధుడు. తాను నమ్మిన దాన్ని త్రికరణ శుద్ధిగా ప్రార్థించినటువంటి మాధవ రంగారావు గారు
0: కదా. అవునవును,
1: మాధవ రంగారావు గారి వలన ఆయన తీసినటువంటి సినిమాలో అందులో ఉన్న ఎర్రపాటల వలన ఒక తరం వామపక్ష భావజాలం వైపు తీవ్రంగా ఆకర్షితులయ్యేవారు. అంటే ఎందుకు కాల్ చేశానంటే ఒక చిన్న జోక్ చెప్దామని. మీరు రంగు గురించి మాట్లాడుతున్నారు కదా,
0: చెప్పండి.
1: మాధవ రంగారావు గారి సినిమాలు ఎర్రమల్లెలు, ఎర్ర పౌరాలు సినిమా పేరే అవి. తర్వాత ఇప్పుడు నారాయణమూర్తి గారు ఎర్ర పౌరాలు కూడా ఉన్నాయి.
0: ఐ థింక్ ఓకే, పీస్ అండ్ రెవల్యూషన్ అట్లా. మరి ఆ పౌరాలు అంటే యూజువల్లీ ఆ శాంతిని,
1: శాంతిని అణిగి మణిగి శాంతిని కోరుకునేటువంటి పౌరాలు కూడా తిరుగుబాటు చేశాయి అనే దానికి ప్రతీకగా ఎర్ర పౌరాలు అన్నమాట. అది అయితే ప్రతి సినిమా ప్రజాశక్తి, యువతరం కదిలింది, నవోదయం, ఎర్రమల్లెలు, మీకు నాంపల్లి తీసిన కదా రాజలింగ పాట.
0: అవును,
1: సో ఇవన్నీ పూర్తిగా ఆ ఎరుపుతోటి నిండి ఉండేవి. కాబట్టి మేము మా చిన్నప్పుడు మా అన్నలు, మాకంటే పెద్ద ఉన్నటువంటి వాళ్ళు, కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు సరదాగానే వాళ్ళు, మాధవ రంగారావు గారి సినిమాల్లో పేదవాడి ఆవు కూడా ఎర్రపేడ వేస్తుంది అని. అంటే ఒక భూస్వామి కుటుంబంలో నుండి వచ్చి కూడా ఆయన ఆ భావజాలానికి వ్యతిరేకంగా ఎంత తీవ్రంగా వామపక్ష భావజాలాన్ని ప్రదర్శించేవారంటే, అందుకని ఆయన్ని అంటే ఆయన కలం చేయాలని కాదు, సరదాగా అనేవాళ్ళు అనమాట. ఆయన సినిమాల్లో ఆవులు, ఎద్దులు, బరిగొళ్ళు కూడా ఎర్రపేడేస్తాయని.
0: అవి మాతో పంచుకున్నందుకు మీకు మీకు ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే అదేనండి, మొన్న కొన్ని పాటలు ఇంతకు ముందు ఒక కాలర్ కూడా దొంగమూడు సినిమాలో ఎర్ర నల్లంచి తెల్లచీర పాటలో హీరోయిన్ కి చీర కట్టలేదు అనేసి ఆయనకి ఆ విషయం గుర్తొచ్చిందంట. సో మనకి కొన్ని పాటలు విన్నప్పుడు అట్లా మెమరీస్ అలా రిఫ్రెష్ అవుతూ వస్తాయి మనకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దట్ కేసీ గారు. అంత ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ కేసీ గారు. బాయ్ అండి. అదే రెవల్యూషనరీ సాంగ్స్ లో ఆఫ్ కోర్స్ మాధవ రంగారావు గారు, ఆయన ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. కేసీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ కాల్. సరే అండి, మనకి ఇప్పుడు మనకి బ్రేక్ కి వెళ్ళటానికి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఈ బ్రేక్ లో ఈ పాట మొదలెట్టామంటే ఖచ్చితంగా మధ్యలో అయిపోతుంది అండ్ ఆ పాటకి జస్టిస్ చేసినట్టు అవ్వదు. సో మనం ఏం చేద్దామంటే కొన్ని వ్యాపార ప్రకటనలు చదివేసేద్దాం. ముఖ్యంగా ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే ఇది రేపే కాబట్టి ఈవెంట్ జూన్ 21 మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాలో ఇంటర్నేషనల్ యోగా డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఉదయం 7:30 to 9:30 దాకా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అలాగే యోగా మ్యాట్స్ కూడా వాళ్లే ప్రొవైడ్ చేస్తారు. మీరు చేయాల్సిందల్లా mgmnt.org అక్కడ రిజిస్టర్ అయిపోవడమే. మంచి వ్యూ తోటి ఒక మంచి అంబియన్స్ లో ఒక మంచి ఫుడ్ టేస్ట్ చేయాలంటే మీ డెస్టినేషన్ మైత్రీస్ రెస్టారెంట్. అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం ఇక్కడికి తప్పకుండా వెళ్లి తీరాల్సిందే. హిల్ టాప్ లొకేషన్ లో ఒక అమేజింగ్ వ్యూస్, ఒక డౌన్ టౌన్ డాలస్ వ్యూ అంతా కనిపిస్తూ ఉంటుంది. అలాగే స్పేషియస్ ప్యాటియో సీటింగ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ తోటి కానీ లేకపోతే ఫ్యామిలీతో కానీ మంచిగా చిల్ అయ్యి మంచి, ఇఫ్ యూ వాంట్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్, మైత్రీస్ రెస్టారెంట్ ఈజ్ యువర్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి అలాగే లంచ్ బఫే ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి. ప్రతి బైట్ లో కూడా ఒక అథెంటిక్ ఇండియన్ టేస్ట్ అయితే గ్యారంటీడ్ గా ఉంటుంది. ఇంతేకాదు మీ ఫంక్షన్స్ కి, పార్టీస్ కి, లేకపోతే ఏదైనా కార్పొరేట్ ఈవెంట్స్ కోసమైనా కానీ అక్కడ కేటరింగ్ ఉంటుంది, అలాగే బ్యాంక్అట్ సర్వీస్ కూడా అక్కడే ఉంటుంది. సో మీరు ఇంకా వేరే ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు. విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజిన్ నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ అలాగే ఫ్రిస్కోలో కూడా. ఇండియా బజార్ షాప్ ఎట్ ద బిగ్గెస్ట్ సమ్మర్ సేల్ ఇన్ DFW. ద ఇండియా బజార్ సమ్మర్ సేల్ 2026 స్టార్టింగ్ June 19 to June 28 దాకా. గెట్ రెడీ ఫర్ మ్యాసివ్ డిస్కౌంట్స్ ఆన్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ రైస్, ఆటా, డాల్స్, ఫ్రెష్ ప్రొడ్యూస్, home essentials and many many more happening at all participating India Bazaar locations. While you shop, enjoy the fresh coconut water and sugar cane juice available at select locations. Offer valid only between June 19th and June 28th while supplies last. Terms and conditions definitely apply. అలాగే రాధాకృష్ణ టెంపుల్ ఆలన్ వాళ్ళు మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంకి. ఈ ద సేక్రెడ్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అలాగే గర్భగృహం July 1st to July 5th దాకా. ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువలీ అప్లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్, హోమాలు, అలాగే చాలా భక్తి కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ వెల్కమ్. డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ ఆర్ ఆల్సో వెల్కమ్. విజిట్ రాధాకృష్ణ టెంపుల్ .net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. రాధాకృష్ణ టెంపుల్, ఆలన్, టెక్సస్. మర్చిపోకండి July 1st to July 5th దాకా. సరే, ఈ చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కొన్ని రంగులకు సంబంధించిన పాటలు వింటూ మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అంతవరకు డోంట్ గో ఎనీవేర్, ఐ విల్ బి రైట్ బ్యాక్.
2: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు ఇస్తాం.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 whistles లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th anniversary సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్మ.

ఐ లవ్ దిస్ కాన్సెప్ట్. ఇలా సెలబ్రిటీస్ నుంచి ఒక చిన్న చిన్న బైట్స్ తీసుకుని అందులో వాళ్ళకి ఇష్టమైన పాటని, వాళ్ళ వాయిస్ ఓవర్ తర్వాత వాళ్ళకి ఇష్టమైన పాటలు వినిపిస్తాయి. మ్యాన్, ఈ ఐడియా మా టీంలో ఎవరికి వచ్చిందో కానీ బ్యూటిఫుల్లీ థాట్ అండ్ అఫ్ కోర్స్ పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్. అండ్ శ్రీకృష్ణ, శ్రీకృష్ణ వాయిస్ లో ఇందాక విన్నాం మనం యాడ్ బ్రేక్ లో ఆ పాట గీతాంజలి సినిమా నుంచి, ఓ పాపాలాలి, మై ఆల్ టైమ్ ఆల్ టైమ్ ఆల్ టైమ్ ఫేవరెట్. చాలా మందిని అడిగితే మీకు ఇష్టమైన పాట ఏంటి అని నన్ను అడిగితే అబ్బా చాలా ఉన్నాయి అసలు అని కాస్త ఆలోచిస్తారు, కానీ ఐ డోంట్ హ్యావ్ టు డూ దాట్. మీకు ది మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఏంటి అంటే ఇదని టక్కన చెప్పేస్తాను. ఒక చిన్న ఏంటో ఇట్ వాజ్ సో రిఫ్రెషింగ్ ఆయన వాయిస్ విన్నాం, శ్రీకృష్ణ వాయిస్, అలాగే బాలుగారి వాయిస్ లో ఆ పాట, నాకు ఇష్టమైన పాట విన్నాం, ఇట్ ఫెల్ట్ గుడ్. సరే అండి, మాకి లక్ష్మి గారు ఫోన్ చేసి ఈ పాటను రిక్వెస్ట్ చేశారు. ఈ పాట పాడిన మేల్ సింగర్ ఎవరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి, స్టూడియో నెంబర్ 972-636-1966. అలాగే ఈ పాట ఈ సినిమాలోది, ఈ రెండిట్లోనూ ఆ రెండిటికి సమాధానం తెలిసిన మీరు కాల్ చేయొచ్చు. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తాం. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి.

0: సాయి సినిమా నుంచి మీరు విన్న పాట లక్ష్మి గారు బ్యూటిఫుల్ రిక్వెస్ట్. అండ్ ఈ పాటలో నలుపు రంగు గురించి ఉంటుంది. నలుపు రంగుకి యాక్చువల్లీ ఇట్ హ్యాస్ అ బ్యాడ్ ర్యాప్. అంటే ఒక ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ప్రతి కలర్ కి ఒక ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఆ ఒక మూడ్ ని కానీ ఒక ఎమోషన్ ని కానీ కన్వే చేస్తుంది. బ్లాక్ అంటే మనకి ఎస్పెషలీ మన తెలుగు రాష్ట్రాల్లో అండ్ మోస్ట్లీ ఇండియాలో కూడా అనుకుంటా ఒక అశుభం అని ఒక ఒక ముద్ర వేశారు నలుపు రంగుకి. బాగా నల్ల రంగు వేసుకో ఆ ఎస్పెషలీ కొన్ని సూపర్ స్టిషన్స్ ఉంటాయి కదా మనకి, ఆ సూపర్ స్టిషన్ ఇక్కడ కూడా ఉందండో. అదేంటంటే మనం వెళ్తూ ఉంటే దారిలో ఒక నల్ల పిల్లి ఇలా క్రాస్ అవుతే అది ఒక బ్యాడ్ సైన్, బ్యాడ్ ఓమెన్ అని ఒక ఒక బిలీఫ్ ఉంటుంది. పిల్లిలో మళ్ళీ నల్ల పిల్లే, బట్ మ్యాన్ నలుపు, ఐ లవ్ బ్లాక్, నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్స్. అలాగే కానీ చూసారా మనకి విచిత్రం ఏంటంటే, ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి మంచి బట్టలు వేసినా కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఒక దిష్టి చుక్క అని పెడతారు కాటుకతోటి, ఇట్లా మెడ కింద కానీ చెవులు వెనకాల కానీ నలుపు రంగు. అలాగే ఆ అమ్మాయిలు వాళ్ళకి ఆ కళ్ళు నల్లగా ఉంటే అబ్బా ఎంత బాగున్నాయి నల్లగా కళ్ళు అని అంటారు. హెయిర్ మనకి జుట్టు చూడు ఎంత నల్లగా ఉంది ఎంత బాగుంది అని అంటారు. అలాగే కాటుక పెట్టుకుంటారు కదా అమ్మాయిలు, ఎంత బాగుంటుంది అసలు, మల్టిప్లైస్ ఆంప్లిఫైస్ దట్ బ్యూటీ ఆఫ్ ద ఐస్ కాటుక. సో అదే చూసారా ఆశ్చర్యం ఏంటంటే నలుపుకి ఎట్లా అయితే బ్యాడ్ ఇది ఉందో అలాగే దాన్ని అడ్మైర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఐ పర్సనలీ ఐ లవ్ బ్లాక్. మా మమ్మీ అంటూ ఉంటారు, మా అమ్మ అంటూ ఉంటారు, అరే ఎన్ని బట్టలు కొనుక్కుంటావు అన్ని బ్లాక్ కలరే ఉంటాయి అనేసి. బట్ యా, వాట్ కెన్ వీ డూ. సరే, ఇంకొక మంచి పాట వినేద్దాం. ఈ పాటను రిక్వెస్ట్ చేసింది, పేరు వింటాను, ఇంకొక లక్ష్మి గారు, బ్యాక్ టు బ్యాక్ లక్ష్మి గారు రిక్వెస్ట్. ఈ పాట ఆఫ్ కోర్స్ మన కలర్స్ గురించి మాట్లాడుకుంటే, రంగుల గురించి మాట్లాడుకుంటే మొట్టమొదటిగా ఈ పాట గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఈ పాటలో చాలా కలర్ రెఫరెన్సెస్ ఉంటాయి అండ్ వాటి అర్థము, వాటి సిగ్నిఫికెన్స్ ని కూడా చాలా చక్కగా చెప్తారు. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. అలాగే ఈ పాటను పాడిన వాళ్ళు ఎవరు, రెండిట్లో ఆ రెండిటికి దేని సమాధానం తెలిసిన ఫోన్ చేసి చెప్పండి. స్టూడియో నెంబర్ 972-636-1966. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత, నేను నా పేరు వేణు చెరుకుపల్లి, మా సందీప్ బ్రో ఫోన్ చేసేస్తున్నాడు, సో ఆన్సర్ చేసేద్దాము. గుడ్ మార్నింగ్ రేడియో సర్వీస్, సందీప్ చెప్పు.
1: అది బ్లాక్ అంటే ఒక చిన్న గుర్తొచ్చింది. సో
0: నువ్వు ఆన్ ఎయిర్ ఉన్నావు, బై ది వే నువ్వు ఆన్ ఎయిర్ ఉన్నావు, జస్ట్ మెన్షన్.
1: ఓకే, నో ఫ్లవరీ లాంగ్వేజ్.
0: అయ్యి మనం అట్లా మాట్లాడుకుంటామని అందరికి తెలియాలే. ఏంటి,
1: నేను బ్లాక్ అంటే అంటే బ్లాక్ ఐస్, బ్లాక్ జుట్టు, కానీ అవే ఉన్న బ్లాక్ కలర్ పర్సన్ ని అంతగా అప్రిషియేట్ చేయండి.
0: Unfortunately, yes.
1: కొంచెము రంగు ఇప్పటికీ ఉంది, అది అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే తగ్గింది కానీ ఇంకా ఉంది.
0: ఎక్కడ తగ్గింది బాబు, ఎక్కడ చూస్తున్నావు నువ్వు, అంతగా మాట్లాడుకోవట్లేదు అంతేగాని, బట్ ఆ డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. యా, గుడ్ గుడ్ అనాలజీ అన్నాను, బట్ గుడ్ రెఫరెన్స్ ఆల్సో. బ్లాక్ అంటే ఏంటో ఒక చిన్న చూపు ఉంటుందని చెప్పచ్చు.
1: ఇంకోటి నల్ల కళ్ళంటే పాట గుర్తొచ్చింది, నల్ల నల్ల అని కళ్ళ, ఆ పాట ఉందా లిస్ట్ లో?
0: నిన్ను నేను ఒక 1 వీక్ బ్యాన్ చేస్తున్నా. ఇప్పుడే ఆ పాట వినిపించి బ్రే మాట్లాడుతున్నా నేను ఊరికే
1: అన్నాడ్.
0: బట్ యా, ఇప్పుడే వినిపించాను సందీప్ ఆ పాట. ఇంకొక పాట ఏదన్నా రిక్వెస్ట్ ఉంటే మళ్ళీ ఫోన్ చేసి నన్ను అడుగు, అండ్ ఐ విల్ డెఫినెట్లీ ప్లే దట్. ఓకే, ఆసమ్, థ్యాంక్ యూ. అదండి సంగతి. సో ఈ పాట లైన్అప్ చేశాను కదా, ఈ పాట వినేద్దాము. అగైన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ పాటకు సంబంధించిన ప్రశ్న ఏంటంటే, ఈ పాట పాడింది ఎవరు అండ్ సినిమా పేరు. 972-636-1966.

0: ఈ పాటని చాలా మంది రిక్వెస్ట్ చేశారు, లక్ష్మి గారు, అలాగే ఐఎమ్ లుకింగ్ ఎట్ మై లిస్ట్, బట్ డజంట్ మ్యాటర్. సో మంచి పాట వినేసాము. ఎంది ఈ పాటలో చాలా రంగుల రెఫరెన్సెస్ ఉంటాయి, వేటూరు గారి రచన. అండ్ నేను అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పారు రాజ్ గారు అండ్ అలాగే శ్యామ్ గారు. ఇద్దరు కూడా తలా ఒక పాట రిక్వెస్ట్ అలా పడేశారు అండ్ ఐ విల్ డెఫినెట్లీ లైన్ దెమ్ అప్. పాడింది మాత్రము హరిహరన్ గారు అండ్ బ్యాగ్ ఇంకో క్లింటన్ అని ఆయన కూడా సపోర్ట్ చేశారు. సరే ఒక క్లాసిక్ పాట విందామా? ఈ పాట ఐ బీన్ డైయింగ్ టు ప్లే దిస్ సాంగ్. నాకు చాలా ఇష్టమైన పాట, ఇష్టమైన సినిమా కూడా. అసలు ఈ సినిమా ఇప్పటికీ చూసినా కూడా ఒక ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి ఆ టైంలో ఇంత ప్రోగ్రెసివ్ సినిమా తీసారా, మచ్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్స్ అని అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. ఐ డోంట్ నో, దీనిలో డైలాగ్ రైటింగ్, స్క్రీన్ ప్లే అసలు అమేజింగ్ అమేజింగ్. ఒక పాపులర్ విలన్ ఈ సినిమా ద్వారా హీ మేడ్ హిస్ మార్క్. చాలా హింట్స్ ఇచ్చేసా కదా. సినిమా పేరు తెలిసి స్టూడియో ఫోన్ చేయండి, 9726361966 ఇస్ ద నంబర్. మీరు వింటున్నారండి సిగ్నేచర్ షో, ద వీకెండ్ సిగ్నేచర్ షో. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ప్రసారం అవుతుంది కదా. నేను మోస్ట్లీ సండేస్ చేస్తూ ఉంటాను, బట్ ఈ రోజు మా భాస్కర్ పుణ్యమా అనేసి సాటర్డే చేసే అవకాశం వచ్చింది. మీ తోటి వీకెండ్ లో ఎర్లీగా మాట్లాడే ఛాన్స్. సరే ఇంకొక శ్రోత ఫోన్ చేస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాము. గుడ్ మార్నింగ్ రేడియో సురభి, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారని, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మీ పేరు? హలో హలో, గుడ్ మార్నింగ్ రేడియో సురభి, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారండి. ఎలా ఉన్నారు ఆనంద్ గారు?
1: శుభోదయం గారు.
0: ఏంటి కబుర్లు?
1: ఏమేనండి, ఏమో అదే మీరు ఒక సడన్ గా చెప్పారు కదా క్లాసిక్ అని, నాకు ముత్యారం గారి వచ్చింది థాట్. పాపులర్ విలన్ అన్నారు కదా,
0: ఇచ్చేసారు పెద్ద హింట్ ఇచ్చేసారు, నాకు అప్పుడే అర్థమైంది. పాట వినక ముందే నాకు ఆన్సర్ వస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ సార్ మీరు.
1: క్లాసిక్ మూవీ, ఐ స్టిల్ వాచ్ ఎవర్ ఐ గెట్ యునో బోర్డర్ ఫీల్ లైక్ యునో హోమ్ సిక్ యునో ఐఎమ్ మిస్సింగ్ మై హోమ్ కంట్రీ అని.
0: దీంట్లో ఎంత మంది అందరూ ఎంత గొప్పగా యాక్ట్ చేసినా గానీ దీంట్లో నాకు 3 క్యారెక్టర్స్ ముఖ్యంగా నాకు చాలా ఇష్టం. రాఘోపాల్ రావు గారు, అల్లు రామలింగయ్య గారి యాక్షన్ ఎంత
1: బాగుంది
0: అసలు. సూర్యకాంతం గారు మాత్రం ఏమన్నా తక్కువ? అసలు
1: అందరండి, అందరు ఒకరి మించిన ఒకరు ఉన్నారు. అందరూ కూడా నూతన్ ప్రసాద్ మళ్ళా ఇంకేంటి మాడ వెంకటేశ్వర చిన్న క్యారెక్టర్ ఉన్నాయి, ఎంత ఊపేశారు.
0: అదే ఆ సిగరెట్ తాగుతూ ఇలా చిటికలేస్తూ,
1: సిగరెట్ చిటికలేసుకుంట
0: ఎన్ని సో మెనీ. చెప్పండి ఆనంద్ గారు.
1: అప్పుడు ఒక ప్యారెస్ ఉంటుంది, ఆ ప్యారెస్ గ్యాన్ హైదరాబాద్ లో ఉంది, ఆ ప్యారెస్ ఇంకా ఉంది అండి ఎగ్జిస్టింగ్, డిమాలిషన్ ప్యాలెస్ ప్యాలెస్ అంతా షూటింగ్ అయింది.
0: దగ్గర ఉన్న ప్యాలెస్ లో అయింది అది,
1: హైదరాబాద్ దగ్గర గ్యాన్ భవన్ అనేది ఉంది ఆ మూవీ, గూగుల్ లో అయితే తెలుస్తుంది మీకు.
0: సరే
1: స్టిల్ ప్రిజర్వ్ దట్ బిల్డింగ్, హెరిటేజ్ బిల్డింగ్.
0: నైస్ నైస్ నైస్, బ్యూటిఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేసేది అదే పాట వినిపిస్తా,
1: ఏదు ఏదు అన్నది అదే.
0: థ్యాంక్ యూ ఆనంద్ గారు,
1: థ్యాంక్ యూ సార్, హావ్ ఎ వండర్ఫుల్ డే.
0: యూ టూ. గుడ్ మార్నింగ్ రేడియో సర్వి, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారండి. మీ పేరు? ఎందుకో కట్ అయిపోతుంది ఆ కాల్. సరే పాట వినేసేసి నేను ఆ లిసనర్ తోటి మళ్ళీ ఫోన్ చేస్తే ఆఫ్ ఎయిర్ మాట్లాడతాను. ఈ లోపల మీరు ఈ మంచి పాట వినేసేసరే రండి. ఈ పాట పాడింది ఎవరు అది ప్రశ్న. ఓకే ప్రశ్న మార్చేసా ఆన్ ది ఫ్లై.

0: ముత్యాల ముగ్గు సినిమా నుంచి మీరు విన్న ఆ పాట, ద ఆల్ టైమ్ క్లాసిక్, ఆరుద్ర గారి రచన. అండ్ సంగీతం అందించింది కేవి మహాదేవన్ గారు, అండ్ పాడింది సుశీలమ్మ. దీంట్లో యెల్లో కలర్ రెఫరెన్స్ ఉంటుంది. యెల్లో అంటే అఫ్ కోర్స్ మనకి ఒక దాన్ని ఏమంటారు, ఒక పవిత్రత, పసుపు కలర్ అలాగే ఉంటుంది. అండ్ చాలా పూజల్లో కానీ ఆర్ స్పెషల్ పెళ్లిళ్ళలో ఇలా పసుపు కొమ్ములు చేసి అండ్ పసుపు తాడు కూడా కడతారు తాలిబుట్లాగా. సో ఆ కలర్ కి అంత విశిష్టత ఉందన్నమాట, ఒక డివైనిటీ. సో మామూలుగా అయితే జనరల్ గా యెల్లో ఇవోక్స్ హ్యాపీనెస్, హోప్ అండ్ ఆప్టిమిజం, అండ్ చాలా విజిబుల్ కూడా. ఇంకొక శ్రోత ఫోన్ చేస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాము. గుడ్ మార్నింగ్, రేడియో సర్భి, ఎవరు మాట్లాడుతున్నారండి? మీ మాట శ్రోతలందరూ వింటున్నారు.
1: మళ్ళీ నేనే మిత్రులొకరు జ్ఞాన్ బాగ్ ప్యాలెస్ దాన్ని గుర్తు చేశారు ముత్యాల ముద్దు సినిమాలో.
0: ఏంటంటే
1: దాని వెనకాల చాలా
0: చెప్పండి
1: చాలా గొప్ప చరిత్ర ఉంది. ఈ ముత్యాల ముగ్గు సినిమాలో ఈ పాటలన్నీ మామూలుగా ప్రజాదరణ పొందిన పాటలే గాని అద్భుతమైన కవిత్వం ఉండేటువంటి పాట ఇంకోటి ఉంటుంది, నిద్రించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అని. సినిమా కవులు ఎవరు కూడా ఇంత గొప్ప కవిత్వాన్ని రాయలేరు. అలాంటి కవిత్వాన్ని పాటలో ఒకే ఒక్క పాట రాశాడు ఆయన జీవితకాలంలో సినిమాలో.
0: ఆయన పేరు గుర్తుందా?
1: ప్రపంచం గర్వించదగినటువంటి అత్యంత గొప్ప తెలుగు కవి పవన్ కళ్యాణ్ గారు తరచు ఆయన కోట్ చేస్తుంటారు, సముద్రం ఎవడ ముందు మొరగదు, పర్వతం ఎవడికి తల వంచదు అని. గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఆయన.
0: ఆయనని యుగ కవి అని కూడా అంటారట.
1: అసలు అంటే వీ హావ్ నాట్ సీన్ సచ్ ఎ గ్రేట్ పోయెట్ ఇన్ తెలుగు ఇన్ ద లాస్ట్ 200 ఇయర్స్ పీరియడ్. నేను చెప్పడం కాదు, అది చరిత్ర చెప్పేటువంటి కవిత్వం లోతుపాతలు తెలిసినటువంటి వాళ్ళు శేషేంద్ర గారి కవిత్వాన్ని అత్యద్భుతమైనటువంటి కవిత్వం కిందకి దాన్ని అంత అంత ఎంచుతారనమాట. మనకి బాలగంగాధర తిలక్ అలాగే శేషేంద్ర, ఇక మిగతావన్నీ సినిమా పాటలలో ఉండే కవిత్వం అంతా పదాల కూర్పు. సరే, అది వేరే విషయం. ఇంతకీ విషయం ఏంటంటే శేషేంద్ర గారు ఒకే ఒక్క పాట రాశారు సినిమాలకి, ఆ ఒక్క పాట ముత్యాల ముగ్గు సినిమాలో ఉంది. ఈ ప్యాలెస్ ఎవరిది అంటే ధనరాజగిరి అనేటువంటి హైదరాబాద్ కి సంబంధించినటువంటి కుటుంబాన్ని, వాళ్ళు బ్యాంకర్స్, మర్చెంట్స్ వాళ్ళనమాట. వాళ్ళు ఎప్పుడో ఆఫ్ఘనిస్తాన్ నుంచి సిల్క్ రౌట్ ద్వారా హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. వాళ్ళ ప్యాలెస్ అది. ఆ ప్యాలెస్ కి సంబంధించినటువంటి

0: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast daka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: కార్యక్రమంలోకి పునః స్వాగతం. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3 రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తాం. అండ్ వాట్ ఏ రెస్పాన్స్ మీతో మాట్లాడడము. అండ్ చాలా మందితోటి అదే ఇంతకుముందు ఒక కాలర్ తో మాట్లాడారు, ఏదంటేనండి ఇవాళ రీయూనియన్ లాగా ఉంది అని అనిపించింది అని. ఏంటంటే చాలా రోజుల తర్వాత కొంతమందితో మాట్లాడే అవకాశం వచ్చింది అనమాట. అండ్ ఇట్ వాస్ సో గుడ్ టు హియర్ ఫ్రమ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్నట్టు మర్చిపోయాను చెప్పడము. ఇంతకుముందు కేసీ గారితో మాట్లాడుతూ మనం బ్రేక్ లోకి వెళ్ళిపోయాం కదా. ఆయన ముత్యాల ముగ్గులో ఒక పాట ఉంటుంది, సాహసం చేస్తున్నాను ఐ నో బట్ బేర్ విత్ మీ. ఒక లైన్ ఒకటి పాడాలనిపిస్తుంది, ఎందుకంటే నాకు ఇంత సడన్ గా గుర్తుచేసేసరికి ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అని ఈ పాట గుంటూరు శేషేంద్ర శర్మ గారు. ఆయన గురించి చెప్తూ కేసీ గారు ఏం షేర్ చేసుకున్నారంటే, ఈయన రామారావు గారు వీళ్ళిద్దరు ఎన్టీఆర్ గారు వాళ్ళిద్దరు చాలా మంచి స్నేహితులు అంట. అండ్ వాళ్ళు గుంటూరులో కాలేజ్ లో చదువుతున్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి అలా కాలేజ్ కి నడిచి వెళ్తూ ఉంటే అమ్మాయిలందరూ అలా ఆగిపోయి చూసేవాళ్ళంట ఇద్దరు అట్లా. అంత దే ఆర్ వెరీ వెరీ హ్యాండ్సమ్. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే, ఈ ఇంతకుముందు మన ముత్యాల ముగ్గు సినిమా గ్యాన్ మహల్ అని అక్కడ చిత్రీకరించారని మాట్లాడుకున్నాం కదా, దానికి ఒరిజినల్ ఓనర్ ఇంద్రాదేవి గారు. ఐ థింక్ ఆయన పేరు కరెక్టే చెప్పానని అనుకుంటున్నాను కేసీ గారు. ఆవిడ అండ్ గుంటూరు శేషేంద్ర శర్మ గారు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారంట. సో అంత లింక్ ఉంది ఈ పాటకి. అసలు ఆ మొత్తం అంతా బీరకాయ పీస్ సంబంధం ఉంటారు కదా, అలా ఇంటర్ లింక్డ్. ఎనీవేస్ ఒక మాస్ పాట, ఒక దీంట్లో కొన్ని పదాలని ఎలా వాడారంటే చాలా విచిత్రంగా వాడారు. పాట విన్నాక దాని గురించి మాట్లాడుకుందాం. సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 972-636-1966. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. మన ప్రయాణం ఇంకొక దాదాపు గంట సేపు.

నీ గురించి ఎవరో అరే ఏమనుకుంటే ఏమి, ఈ చెవితోటి విన్నదాన్ని ఆ చెవిలోంచి వదిలేయి. మేఘం సాగుతున్నా కాకులు మూగుతున్నా ఆకాశ

ఓకే, మన థీమ్ నుంచి డీవియేట్ అయ్యి ఆ పాట ఎందుకు వినిపించామంటే, మా రిత్విక్ ఫోన్ చేసి అంకుల్ ఆ పాట వినిపించు అని ఎంతో క్యూట్ గా వాడు రిక్వెస్ట్ చేశాడు. సో హ్యాడ్ టు డూ ఇట్. సరే, గిరి ఫోన్ చేసి, మా గిరి రామరాజు ఫోన్ చేసి ఇంకొక విషయం షేర్ చేసుకున్నారండి, గుంటూరు శేషేంద్ర శర్మ గారి గురించి. నాకు ఐ హ్యాడ్ నో ఐడియా, మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్. అదేంటంటే, మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నోబెల్ లిటరేచర్ ప్రైజ్ కి నామినేషన్ వచ్చింది కదా, అది మనందరికి చాలా మందికి తెలిసిన విషయమే. కానీ ఆ కేటగిరీలో నోబెల్ ప్రైజ్ కి నామినేషన్ పొందిన రెండో వ్యక్తి గుంటూరు శేషేంద్ర శర్మ గారంట. ఐ హ్యాడ్ నో ఐడియా. అసలు ఇవాళ ఒక ఆయన గురించి అసలు నాకు తెలియనే తెలీదు, బట్ ఎన్ని విషయాలు తెలుసుకున్నానో. కేసీ గారు థ్యాంక్ యూ సో మచ్, అలాగే గిరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దోస్ ఫ్యాక్ట్స్. బెంగాల్ గవర్నమెంట్ కూడా ఆయనకి రాష్ట్రేందు మూన్ ఆఫ్ ది నేషన్ అని ఒక ఆనర్ ఇచ్చి సన్మానించుకున్నారంట. అదండి విషయము. సరే, మనకి శ్యామ్ గారు ఫోన్ చేసి ఒక పాట అయితే రిక్వెస్ట్ చేశారు. ఈ పాట అయితే మీలో చాలా మంది విని ఉండరు అని ఖరాఖండిగా చెప్పచ్చు, అంత కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా. చూద్దాం మీలో ఎంతమంది గుర్తుపడతారు ఈ పాట ఏ సినిమాలోది అనేది. ఒక ఛాలెంజ్ విసురుతున్నాను, లెట్ సీ హౌ మెనీ రెస్పాన్సెస్ ఐ గెట్. సరే, ఈ పాట వినేద్దాం. హీరో కృష్ణ గారి సినిమా, ఒక చిన్న క్లూ.

గాజుల కిష్టయ్య ఈ సినిమా నుంచి మీరు విన్న పాట. హీరో కృష్ణ గారు అండ్ హీరోయిన్ జరీనా వహాబ్. ఆనంద్ గారు ఫోన్ చేసి ఆ ఫ్యాక్ట్ షేర్ చేసుకున్నారు. ఆయన అన్న అడిగారు అనమాట సరదాగా, సార్ మీకు ఈ పాటలన్నీ ఎలా ఎలా సినిమా పేర్లు కూడా ఎలా గుర్తుంటాయండి ఇవన్నీ? పాటలు అయితే గుర్తుంటాయి కానీ మనకి అది ఏ సినిమాలోదే అనేది వెంటనే గుర్తురాదు చాలా మందికి, అట్లీస్ట్ నాకైతే. బట్ ఆయన అంటారు పెరగడం మొత్తం ఇంటి చుట్టూ 24 థియేటర్లు ఉండేవండి, మరి ఏం చేస్తాము అని ఆయన షేర్ చేసుకున్నారు. ఒక మంచి పాట కూడా ఒకటి రిక్వెస్ట్ చేశారు. అది మన థీమ్ లో లేకపోయినా కూడా కృష్ణ గారికి ఒక ఆనంద్ గారికి డెడికేట్ చేస్తాను ఆ పాట. కొంచెం గ్యాప్ ఇన్నాక విందాము. బట్ ఈ పాటలో గాజుల కలర్స్ అవన్నీ డిస్క్రైబ్ చేస్తూ కృష్ణ గారు పాట ఉంటుంది. ఆత్రేయ గారి సాహిత్యం, మహాదేవన్ గారి సంగీతం. ఒక మంచి అట్లా నాస్టాల్జిక్ మూమెంట్స్ కదా. సరే మనం కొంచెము ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి ఇంకొక కలర్ ఉన్న పాట వినేద్దాం. ఈ పాట ఏ సినిమాలో తెలుసు స్టూడియో ఫోన్ చేయండి. 9726361966 ఇస్ ద నెంబర్. దీంట్లో అఫ్ కోర్స్ ఈ ఆల్బమ్ మాత్రం చార్ట్ బస్టర్, సినిమా మాత్రము బస్టర్ అంతే, బ్లాక్ లేదు అక్కడ ముందు, జస్ట్ బస్ట్ అయిపోయింది. ఇట్స్ సో అన్ఫార్చునేట్. అంత మంచి మ్యూజిక్ ఉన్న సినిమాలో ఆ స్టోరీ గానీ అదంతా గానీ కొంచెం హడావిడి హడావిడిగా ఉంటుంది. సరే పాట వినేసేసి దాని గురించి ఇంకొంచెం మాట్లాడుకుందాము. సినిమా పేరు ఏంటి తెలిసి స్టూడియో ఫోన్ చేయండి. ఆర్ పాడింది ఎవరు? యాక్చువల్లీ సినిమా పేరు అందరికి తెలుసు, ఈ పాట పాడింది ఎవరు అది క్వశ్చన్.

Chasalina, Willy Miller.

ఆరెంజ్ సినిమా నుంచి మీరు విన్న పాట, ఈ పాట పాడింది కారుణ్య. అండ్ కీర్తన గారు, శ్యామ్ గారు కరెక్ట్ గా గెస్ చేశారు. ఇదే హీరో నటించిన ఇంకొక సినిమాలోంచి పాడిందా? యాక్చువల్లీ ఈ పాట కూడా చాలా చాలా బాగుంటుంది, పెప్పి సాంగ్. ఈ పాట ఏ సినిమాలో అది ఇది తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి, చూద్దాం. సీ హౌ మెనీ ఆఫ్ యూ క్యాన్ కరెక్ట్లీ గెస్ దిస్.

0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party a leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
2: Hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
3: What a day, I'm completely exhausted. Dinner plans ఏంటి?
4: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: Every time, okay question. Dinner plans, ain't it? Answer matram chala simple. Madeira and masala. Simple charge to mithai, corporate lunch buffets nunchi, interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
5: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
6: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
5: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినా నీకు ఎన్ని ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో? ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

కొంతమంది వాళ్ళ నేటివ్ తెలుగు స్పీకింగ్ వాళ్ళు కాకపోయినా కూడా ఎంత చక్కగా పాడతారు కదా. జావేద్ అలీ వాయిస్ లో విన్న పాట, ఎంత పెప్పి సాంగ్, బ్యూటిఫుల్ ఉంటుంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ తెలుస్తుంది, ఆ సిగ్నేచర్ ఉంటుంది ఆ పాటలోనే. రామ్ చరణ్ తేజ్, కాజల్ అగర్వాల్, హ్యాపీ బర్త్డే కాజల్ గారు. నిన్న ఆవిడ పుట్టినరోజు. కమలిని ముఖర్జీ వీళ్ళందరూ కలిసి నటించిన సినిమా గోవిందుడు అందరి వాడేలే, అందరు వాడేలే అని వచ్చారు కానీ ఎవ్వరు ఓన్ చేసుకోలేదు ఆ సినిమా. అట్లా వెంటనే వెళ్ళిపోయింది, వాజ్ ఎ ఫ్లాప్ మూవీ. సరేండి, మనము ఆ పాట విన్నాక అదే బీట్ కంటిన్యూ చేస్తూ ఇంకొక మంచి పెప్పి సాంగ్ విందాము. మా జనరేషన్ వాళ్ళకైతే ఈ పాట ఆర్ ఈ సినిమా తోటి చాలా నాస్టాలజిక్ మూమెంట్స్ ఉంటాయి, మీకేం గుర్తొస్తాయి? కాల్ చేసి షేర్ చేసుకోండి. 9726361966 ఈస్ ద నెంబర్ టు ద స్టూడియో. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తం. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత, నేను మీ వేణు చెరుకుపల్లి.

అదే ఇంత ముందు బ్లాక్ కలర్ గురించి మాట్లాడుకుంటూ గిరి అన్నాడు కదా నలుపు కలర్ అంటే కొంచెం చిన్న చూపు అనేసి, అలాగే దీంట్లో ఎర్రాని కుర్రదాని గొప్పాల అంతేనా ఏదో చెప్పేశాను. ఎనీవేస్ ప్రేమికుడు సినిమా నుంచి ఈ పార్ట్, ఈ సినిమా అంటే మంగళగిరిలో చూశాను ఒక షెడ్ లాంటి థియేటర్ లో, అండ్ ఆ బ్యాగీ ప్యాంట్స్ ఎంతమందికి గుర్తున్నాయి, అప్పట్లో చాలా పాపులర్ అయింది ఈ సినిమా తోటి ఆ ప్యాంట్స్. ఎనీవేస్ ఇంకొక రిక్వెస్ట్ పాట ఉందండి, ఇది మనం థీమ్ లో పాటలు అయితే అయిపోయాయి, మీకేమన్నా రిక్వెస్ట్ కానీ డెడికేషన్స్ కానీ ఉంటే తప్పకుండా స్టూడియో ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయొచ్చు. ఒక పావు గంట ఇంకా టైం మిగిలి ఉంది. ఈ లోపల ఆనంద్ గారు ఒక కృష్ణ గారి పాట వింటూ ఆయనకి ఇంకొక పాట గుర్తొచ్చిందంట. ఇంతకుముందు మనం గాజుల కృష్ణ అయ్యే సినిమా నుంచి ఒక పాట విన్నాం కదా, కృష్ణ గారి పాట ఇంకొకటి వినాలనుంది వేణు గారు అన్నారు. అయ్యో తప్పకుండా అని ఆ పాట ఏంటో తీసేసుకుని మనందరం విందాము. ఒక చాలా అసలు దీంట్లో బాలుగారు పాడారు అనుకుంటా, ఆఫ్ కోర్స్ నాకు ఖచ్చితంగా తెలీదు, ఐ విల్ వెరిఫై షార్ట్లీ, బట్ కొత్తగా ఉంటుంది ఈ పాట వింటూ ఉంటే. వినేద్దాము, సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి.

0: వాడే సాంగ్ రిక్వెస్ట్ ఆనంద్ గారు, నా కోసమే నీవున్నది అన్నదమ్ముల సవాల్ నుంచి. శ్యామ్ గారు ఫోన్ చేసి సరైన సమాధానం చెప్పారు. ఈ పాట ఎంత పాపులర్ అయిందంటే, మనకి అఫ్ కోర్స్ మనందరికి చాలా ఇష్టమైన పాట. దీన్ని రీమిక్స్ కూడా చేశారు. ఏ సినిమా? గుంటూరు కారంలో ఒక ఫైట్ సీక్వెన్స్ లో ఉంటుందన్నమాట. ఈ పాట రాసింది సత్యం గారు, సంగీతం అందిస్తే పాడింది బాలు గారు, సాహిత్యం నారాయణ రెడ్డి గారు. సరే, ఆ కొత్త వెర్షన్ కూడా ఒక చిన్న బిట్ వినేద్దామా? మనోజ్ గారు పాడారు.
1: Calm your mind with...

చాలే కొన్ని క్లాసిక్స్ టచ్ చేయకూడదు, బట్ అగైన్ ఆ సీక్వెన్స్ లోకి ముడిపోతుందని అలా పెట్టినట్టున్నారు. అండ్ ఓకే ఒక క్వశ్చన్ అండి, కృష్ణ గారి పాటనే మళ్ళీ మహేష్ బాబు సినిమాకి ఒకటి వాడారు, నాకైతే ఒకటి తెలుసు, బహుశా ఇంకా ఉన్నాయేమో. ఆ పాట ఏంటి తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. కృష్ణ గారు ఒరిజినల్ సినిమాలోంచి పాటని మళ్ళీ ఇంకొక మహేష్ బాబు సినిమా కోసం వాడారు, అండ్ సూపర్ డూపర్ హిట్ సినిమా అది, ఒక క్లూ అది. ఓకే సరే అండి, వెల్ మనకి రిక్వెస్ట్స్ డెడికేషన్స్ అన్ని అయిపోయాయి కాబట్టి ఎందుకో నాకు ఈ పాట వినాలనిపిస్తుంది, ఈ పాట వినేద్దాము. ఈ పాట అడిగి మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని అనిపించట్లేదు కానీ బట్ అడిగేస్తున్నా, ఏ సినిమాలోది

స్పీచ్లెస్. వాట్ ఎ సాంగ్! అసలు మ్యాన్, పెళ్లి పుస్తకం సినిమా నుంచి సరికొత్త చీర ఎంత బ్యూటిఫుల్ గా అలా కళ్ళు మూసుకుని వింటుంటే నిద్ర కూడా పట్టేస్తుందేమో అలాంటి పాట. సరే, నేను ఒక ప్రశ్న అడిగాను కదా, కృష్ణ గారి సినిమాలోంచి ఉన్న ఒక వెరీ పాపులర్ సాంగ్ ని మహేష్ బాబు సినిమా, అగైన్ సూపర్ హిట్ సినిమా, అందులోకి వాడారు. మళ్ళీ అది రీమిక్స్ చేసినా కూడా కొంచెము చాలా క్లాసిగా ఉంటుంది ఆ మహేష్ బాబు సినిమాలో పాట, పోకిరి సినిమాలో గలగల పారుతున్న గోదారిలో. శ్యామ్ గారు అండ్ మా గిరి ఫోన్ చేసి ఆ సరైన సమాధానం చెప్పారు. శ్యామ్ గారు ఫోన్ చేసి మరీ వినుగారు ఆ సమాధానం చెప్పి పాత పాట వినిపించరా అన్నారు. సరే, ఆ పాత పాట వినేద్దాము గౌరీ సినిమా నుంచి. ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్.

గౌరీ సినిమా నుంచి మీరు విన్న పాట శ్యామ్ గారి రిక్వెస్ట్ మీదుగా. సరే అండి, మనము ఇంకా కార్యక్రమంలో మీ నుంచి సెలవు తీసుకునే సమయం వచ్చేసింది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీబడి అరౌండ్ యూ. మనకి శివ వచ్చేసాడు స్టూడియోలోకి, ఆట కావాలా పాట కావాలా అని మిమ్మల్ని అందరినీ అలరించడానికి. బట్ నేనైతే ఈ పాటతోటి ఈ పాట నేను ఇంటికి వెళ్ళంగానే అసలు చక్కగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరీ వినాలి. బట్ ఈ పాట వినేద్దాం. ముత్యాల ముగ్గు సినిమా నుంచి నిద్రించే తోటలోకి పాట. దీంతో సైనింగ్ ఆఫ్, మీ వేణు చెరుకుపల్లి. అంటిల్ నెక్స్ట్ వీక్.

0: to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అదే 9-5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్.

0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ది మోడల్స్. విజిట్ G3 Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, విచ్ అని కబాబ్ పరాట.
2: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
3: ee weekend groceries nu teeskostava?
4: Rice, dal, snacks, veggies, spices, inka just in case items kuda na.
3: Relax, swadeshi undi kada. Fresh veggies and spices e kaadu, mana all in one stop shop for groceries, meat, perugu, pindi, cakes, just smooth shopping, because grocery lo kuda tension kaadu, trust kavali.
5: Daily needs, festival shopping, unexpected guests, handle it swadeshi way.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.

హలో శ్రోతలందరికీ స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మీ ఆట కావాలా పాట కావాలా శివ శివ శివ వచ్చాడు మీతో పాటు మూడు గంటలు నా ప్రయాణం. ఇవాళ ఏం చేయబోతున్నావు శివ అంటారా? నేను చేయబోయే ముందు మీరు విషయాలు చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు? సెలవులకి వెళ్ళొచ్చారా? ఇక్కడ చిన్న చిత్త ఇక్కడ అక్కడ చుట్టుపక్కల తిరుగుతున్నారా? ఏం సంగతి? ఏం చేస్తున్నారు ఈ వేసవి సెలవుల్లో? ఏం చేస్తున్నారు నాకు కాల్ చేసి చెప్పండి, సరదాగా నాతో పంచుకోండి. నేను మాత్రం ఏం చేయట్లేదు. మీతో పాటు ఈ కార్యక్రమం నడుపుతూ సెలవుల్లో మీతో పాటు నేనుంటాను. మీతో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఉండొచ్చండు. ఎలా అంటారా, మా యాప్ డౌన్లోడ్ చేసేసుకుంటే మీరు నాతో పాటు మీ సెలవుల్లో నన్ను కూడా తీసుకెళ్ళచ్చు. సరదాగా నేను కూడా చూసినట్టు ఉంటుంది మీతో పాటు కదా. సరే, ఇవాళ కార్యక్రమంలోకి దిగిపోదాం. ఇవాళ ఆటకాల పాటకాల కార్యక్రమానికి మరోసారి తిరిగి స్వాగతం అందరికి. ఇవాళ కార్యక్రమంలో నేను పాటలు ఎలాంటి పాటలు అనుకున్నానంటే, నాకు మీరు కాల్ చేసి చెప్పండి మీకు ఎలాంటి పాటలు వినాలన్నా అనుకున్నా కూడా. అదే కాకుండా ఇవాళ సంగీత దర్శకుడు చక్రి, మనందరికీ చక్రిగా తెలుసు. ఆయన పేరు చక్రధరి జిల్లా. ఈయన పాటలు వినిపిద్దామని నేను ఎందుకో నాకెందుకు అనిపించింది. నాకు ఎప్పటి నుంచో ఈయన మీద ఒక షో చేయాలి, తర్వాత ఈయన పాటలు మీ అందరికీ గుర్తు చేయాలి అని నెమరేసుకుందాం అని చెప్పేసి అనిపించింది. సో ఇవాళ ఆయన గురించి కొన్ని కబుర్లు చెప్పుకుంటూ, మీ అందరికీ తెలిసినదే ఆయన చాలా చిన్న వయసులోనే మనల్ని వదిలే వెళ్ళిపోయారు. కానీ ఆయన వెళ్ళిపోవడంతో పాటు మనకి బోల్డ్ జ్ఞాపకాలు వదిలి వెళ్ళిపోయారు. ఆ జ్ఞాపకాలను మనం నెమరేసుకుంటూ ఇవాళ చక్రి ఏకే చక్రి అనుకున్న చక్రధర్ జిల్లా ఏకే చక్రి ఈయన పాడిన పాటలు, ఈయన సంగీతం అందించిన సినిమాల పాటలు వింటూ ఆయన గురించి కబుర్లు చెప్పుకుంటూ మూడు గంటల పాటు గడిపేద్దాం. సరే, ముందుగా ఆయన ఫస్ట్ సినిమా మనకి, ఆయనకి బ్రేక్ దొరికింది. ఆయన ఇదివరకు మామూలుగా కాలేజీల్లో వాటిలో ఇలా పాటలు అవి పాడేవాట, పాటలు రాసేవారు, రాయలేదులేండి, రాశారు మరి, మేబీ రాశారేమో కొన్ని. అలాంటిది ఆయన ఇలా పాటలు పాడుతుంటే వాళ్ళ స్నేహితులు చెప్పారట, నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడు కాదురా, నువ్వు సినిమాల్లో ఇంకా వేరే ప్రపంచానంతటికి నీ సంగీతము తర్వాత నీ జ్ఞానం పంచుకోవాలి అంటూ ఆయన్ని స్నేహితులు, ఆయన ఎక్కడో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మీరు ఎవరికి కృతజ్ఞతలు చెప్తారంటే ఆయన ముందుగా వాళ్ళ మిత్రులకే, వాళ్ళ స్నేహితులకే చెప్పి ఆయన వాళ్ళని గుర్తు చేసుకున్నారన్నమాట. సరే, ఆయన ముందుగా ఫస్ట్ సినిమా పూరి జగన్నాథ్ గారి తోటి దర్శకత్వం. ఆయన పూరి జగన్నాథ్ గారు అంటే అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ చాలా అలా మాట్లాడు అలా అంటూ ఉంటారు ఆయన్ని. సో ఆయనతో తీసిన మొదటి సినిమాలో ఈయన ఈ పాట విన్నాం. ఇది ఏ సినిమా తెలిస్తే కాల్ చేయండి 9726361966. మళ్ళీ ఒకసారి అందరికీ ఇవాళ సంగీత దర్శకుడు గాయకుడు చక్రి గురించి మన ఈ కార్యక్రమం. సరే, ఇది ఏ సినిమా తెలిస్తే కాల్ చేయండి 9726361966.

బాచి సినిమాలో పాట విన్నారు మీరు. ఇందులో జగపతి బాబు నీలాంబరి నటించిన పూరి జగన్నాథ్ సినిమా అది. మనం ఇవాళ ఇప్పుడైతే అతను శ్రోతలకు ఏంటంటే, ఇవాళ మనం చక్రి సంగీత దర్శకుడు చక్రధర్ జిల్లా ఈయన గురించి, ఈయన పాడిన పాటలు, ఈయన సంగీత దర్శకత్వం వహించిన సినిమాల పాటలు వింటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. మరి ఆట కావాలా పాట కావాలా ఆట ఏది ఇవా అంటారా, ఆట కూడా మొదలెడతాను. ఆటలో ఇవాళ తెచ్చిన ఆట అబ్బా చెప్పేస్తారు అప్పుడే అప్పుడే కాదు చెప్తాను కొంచెంసేపు నాక, కానీ ఇవాళ కొంచెంసేపు మనం ఇలా చక్రి గారిని తలుచుకుంటూ ఆయన పాటలు విందాం. ఆయన చక్రధర్ జిల్లా అనే పేరుతో పుట్టి మనందరికీ చాలా మంచి మంచి పాటలు ఇవన్నీ అందజేసి ఆయన 40 ఏళ్లకే గుండెపోటుతోటి మనందరినీ వదిలి వెళ్ళిపోయారు. జూన్ 15, 1974 జన్మించిన ఆయన డిసెంబర్ 15, 2014 మనందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. సరే, ఈయన ఇంటర్వ్యూస్ అవి చూస్తూ ఉన్నానమాట మనకి ఇవాళ కార్యక్రమం చేయడానికి. ఆయన ఇంటర్వ్యూలో కూడా చాలా చాలా సాఫ్ట్ గా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా, అంటే ఆయన ఎలాంటి సినిమాలు వచ్చినా కూడా నువ్వు అని చెప్పేవారు కాదు, చాలా మంది చెప్పేవారు అన్ని నీకు పెద్ద పెద్ద సినిమాలు వస్తే వాటి కోసం చూడాలి కానీ చిన్న సినిమాలు ఎందుకు చేసావని చెప్పి అడిగితే ఆయన మరి కూటి కోసం ఎలాంటి సినిమా అయినా చేయాలి కదా అన్నట్టుగా పాపం ఎంతో అమాయకంగా అలా చెప్పి ఇంటర్వ్యూలో చెప్పారన్నమాట. అలా ఆయన చిన్న పెద్ద అనుకోకుండా ఎలాంటి నాలో సత్తా ఉంది, నన్ను నేను నమ్ముతున్నాను, నా స్నేహితులు నన్ను నమ్మారు, వీళ్ళకి వీళ్ళ ఇంట్లోనే సంగీతం ఉందండి, వాళ్ళ నాన్నగారు మామూలుగా బుర్ర కథలు అవి చెప్పేవాట బళ్ళో పిల్లలకి చదువు చెప్తూ, అలాగే బుర్ర కథలు అవి చెప్పేవాట బళ్ళో. ఆయన కింద చదువుకున్న పిల్లలందరూ కూడా గాయకులు అయిపోయారట, అంటే మనకి సినిమాల్లో తెలిసిన గాయకులు కాకపోయినా కూడా అందరూ ఆయన దగ్గర నేర్చుకుని ఆయన ఇన్స్పిరేషన్ తెచ్చుకుని వాళ్ళ మదర్ కూడా వాళ్ళ అమ్మగారు కూడా పాటల్లో పాటలు అవి పాడేవారట. సో అలాంటి సంగీతం ఉన్న ఇంట్లోంచి వచ్చి ఆయన ఇందులోకి అడుగు పెట్టి మనకి సినిమాల్లో మనందరికీ భలే మంచి మంచి పాటలు, చాలా మెలోడీ పాటలు, అలాగే కొంచెం మాస్ పాటలు, రకరకాల పాటలు మనకు అందించి ఆయన గొంతుతో కూడా ఆయన అడిగితే అన్ని పాటలు మీరే పాడించగలరు కదా, మీరు బాగా పాడతారు కదా అంటే, లేదండి నాకు నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్త కొత్త సింగర్స్ ని, గాయకుల్ని పైకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆయన కంకణం కట్టుకున్నట్టు ఆయన. సో అందుకని చాలా మంది గాయని గాయకులకి ఆయన అవకాశం ఇచ్చి వాళ్లతో కూడా పాడించి ఈ సినిమాల్లో అందరి దగ్గర పేరు తెచ్చుకున్న వ్యక్తి. సరే, ఇందాక చెప్తున్నట్టుగా పూరి జగన్నాథ్ అంటే అన్నయ్యగా భావించి, అలాగే వంశీ సినిమాలో కూడా ఆయనకి అవకాశం వచ్చినప్పుడు ఆయన ఎగిరి గంతేశారు, తగ్గిపోయి నాకు వంశీ గారు కాల్ చేశారు నాకు, అయ్యో ఏంటి అని చెప్పేసి. అంత డౌన్ టు ఎర్త్ ఉన్న మనిషి మనలో లేరంటే కొంచెం బాధగా ఉంటుంది. 40 ఏళ్లకే ఆయన స్వర్గస్థులు అయ్యారు. సరే, ఆయన ఒక బాధ పక్కన పెడితే ఆయన పాటలు వింటూ మనం ఇవాళ 3 గంటల పాటు కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఆట చెప్తాను, ఆట ఇంకా మీరు ఇవాళ మీరు ఆట ఆడాలంటే చాలా రీసెర్చ్ చేయాలి, రీసెర్చ్లు చేయాలి, మీ సొంత సెర్చ్లు చేయాలి, గూగుల్లో ఇలాంటివన్నీ కాదు కాదండి, గూగుల్ పోయిందేమో ఇవాళ, రేపు చాట్ జీపీటీ లేము. సరే, ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను, ఇది కూడా ఆయన సంగీతం అందించిందే. ఇది ఏ సినిమా ఇది తెలియని వాళ్ళు ఉండరు, కాల్ చేసి చెప్పండి 972-636-1966 కి. ఏ సినిమా

మనసే పుట్టాలి, మనసే పుట్టాక తెలుసు నెలసి ఉండాలి.

ఎస్, ఆంధ్రవాలా సినిమాలో పాట విన్నారు మీరు. నాకు ప్రసాద్ గారు సందీప్ గారు కాల్ చేస్తారని సమాధానం చెప్పారు. ఈ పాట ఈ తెలుగులో పాడింది శంకర్ మాధవన్ గారు, అయితే కన్నడలో పాడింది పునీత్ రాజ్ కుమార్ గట్ట. ఆయన కూడా మనలో లేరు, కానీ చక్రి పునీత్ రాజ్ కుమార్ వీళ్ళిద్దరూ పాడిన పాట, ఆ కాంబినేషన్ లో వచ్చిన పాట. వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళ జ్ఞాపకాలు మనలో ఇలా పాటల రూపంలో నిలిచిపోవడం గొప్ప కదా. సో మనకి ఇలా పాటలవి గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళని తలుచుకుంటూ ఇలా మనం వాళ్ళు ఎక్కడున్నా కూడా యూనో హోప్ దే ఆర్ హ్యాపీ అండ్ లీడింగ్ ఫ్యూచర్ లైఫ్ అంటాం కదా, మనకి ఇంకొక జన్మ అది ఉంటుంది కదా. సో మన కొంతమంది నమ్ముతారు కదా, అలాగా వాళ్ళు మళ్లీ జన్మలో ఏం చేస్తున్నారు మరి. అది సరే, ఇంకా ఎక్కువ సెంటి అయిపోకుండా ఇంకొక పాట వినిపిస్తాను. ఇది చెప్పక్కలేదు ఏ సినిమా అనేది. నాకు ప్రసాద్ గారు కాల్ చేసి ఈ పాట గుర్తు చేశారు ఆయన. ఇలాగే చక్రి మనలో జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అనుకుంటూ ఆయన ఈ సినీ ప్రపంచంలో సినీ జర్నీలో చాలా కష్టపడ్డారు. ఎవరైనా కూడా చాలా ఎగుడు దిగుడు ఉంటాయి కదా, అలా అవన్నీ తట్టుకుని ఆయనకు ఆయనలో సత్తా ఉందని ఆయన నమ్ముకుంటూ ఆయన చాలా బాధపడేవారట. నాకు అన్ని అవకాశాలు రావట్లేదు ఎందుకు, సినిమా చేశాక సినిమా హిట్ అయినా కూడా ఆయనకి మళ్లీ అదే దర్శకుడితోటి కానీ సినిమాలు వచ్చేవి కాదు అంటే అనుకునేవారట, ఏంటి ఇది బాగాలేదా బాగుందా, నాకు ఎందుకు అవకాశాలు రావట్లేదు. ఆయన కూడా ముందడుగు వేస్తూ దేన్నైనా అలా ఎదుర్కొంటూ ఆయన ముందుకెళ్లి ఇలా మూడు పాటలు మనకు అందించారు. అలా మనం ఆయన్ని తలుచుకుంటూ చక్రధర్ జిల్లా ఏకే చక్రి ఈయన తలుచుకుంటూ ఈయన పాటలు వింటూ వచ్చాము. ఇది కూడా అదృశ్య పాట అని చెప్పుకోవచ్చు. వినండి పాట.

ఎస్. సో అలా ఏకాకి జీవితాన్ని అది అంటూ మనందరినీ వదిలిపెట్టారు. ఆయన ఆయనకి నాకు సుగాత్రి గారు కాల్ చేసి అదే ఇలాంటి సంగీత దర్శకుల్ని గుర్తు చేసుకోవాలి ఇప్పుడును, ఈయనకి ఎక్కువ పేరు రాకపోయినా కూడా ఈయన ఇచ్చిన పాటలు మీరు వింటూనే ఉన్నారు కదా, ఎలా ఎంత మనకి అలా అలా వెళ్ళిపోతున్నాం అందులో పాటల్లోకి. సో సరే ఇంకో పాట వెతుకుతూ అలా మధ్యలో తడబడుతున్నాను. సరే ఇంకా పాటలు చక్కగా ఆయన పాటలు విందాము. ఈ పాటలు కాకుండా మీకు ఏమైనా పాటలు వినాలన్నా కూడా నాకు తప్పకుండా కాల్ చేసి చెప్పచ్చు అడగచ్చు, నేను వినిపించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. ప్రయత్నం ఎందుకంటారంటే ప్రతిసారి నాకు అలా రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్లు వస్తుంటాయి కాబట్టి ఒకటి తర్వాత ఒకటి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ లాగా అనమాట, అలా నేను వినిపించే ప్రయత్నం చేస్తుంటాను. సరే కొన్ని ప్రకటనలు విందాము. మనకి ఏ టు బి వారి ప్రకటన, ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ పౌడర్స్ మసాలాస్ పేస్ట్స్ అండ్ పికల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంజీ గోంగూర రైస్ ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. విజిట్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ ఆర్ కాల్ 214-872-2345. అలాగే సమ్మర్ అనగానే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు వస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తున్నాం కదా. సో ఇలాంటి ట్రావెల్ ప్లాన్స్ ఏమైనా ఉంటే మేక్ ష్యూర్ యువర్ కవర్డ్ విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీస్, ట్రిప్ క్యాన్సిలేషన్స్ అండ్ మోర్, సో యూ కెన్ ట్రావెల్ విత్ పీస్ ఆఫ్ మైండ్. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ ఎనీ ఇన్స్టెంట్, మనకు తెలిసిన విషయమే. బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజంట్ హ్యావ్ టు లాస్ట్ యువర్ జాబ్ ఆర్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈస్ హియర్ టు హెల్ప్ యూ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్, డెంటల్, విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, వీవ్ కాట్ యూ కవర్డ్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఆఖరిగా షాప్ అట్ ద బిగ్గెస్ట్ సమ్మర్ సేల్ ఇన్ డిఎఫ్డబ్ల్యూ, ద ఇండియా బజార్ సమ్మర్ సేల్ 2026 ఫ్రమ్ జూన్ 19th through June 28th. గెట్ రెడీ ఫర్ మాసివ్ డిస్కౌంట్స్ ఆన్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ రైస్, ఆటా, దాల్స్, ఫ్రెష్ ప్రొడ్యూస్, హోమ్ ఎసెన్షియల్స్ అండ్ మచ్ మోర్ హ్యాపెనింగ్ ఆల్ అట్ పార్టిసిపేటింగ్ ఇండియా బజార్ లొకేషన్స్. వైల్ యూ షాప్ ఎంజాయ్ ద ఫ్రెష్ కోకోనట్ వాటర్ అండ్ షుగర్ కేన్ జ్యూస్, గన్నా జ్యూస్ అవైలబుల్ అట్ సెలెక్ట్ లొకేషన్స్. ఆఫర్ వ్యాలిడ్ జూన్ 19th through June 28th వైల్ సప్లైస్ లాస్ట్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సరే మనకి ఈ రాముడి కళ్యాణం, ఎక్కడైనా రాముడి పాటలు మనం వింటూ ఉంటే చక్రి మనకు అందించిన ఈ పాట ప్రతి చోట మనకి మన చెవున పడాల్సిందే. చాలా చిన్న పాట ఇది. ఏ సినిమా తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఇవే కాకుండా ఇంకా బోల్డ్ పాటలు నాకు నేను లైన్అప్ చేసి పెట్టాను, నాకు బోల్డ్ రిక్వెస్ట్లు కూడా వచ్చాయి. ఇలాగే మనకి చక్రధర్ జిల్లా ఏకే చక్రి ఈయన్ని తలుచుకుంటూ ఇవాళ కార్యక్రమంలో ఈయన పాటలు విందాం. ఈ పాట వింటూ మరి బ్రేక్ లోకి వెళ్ళిపోతారు మీరు. బ్రేక్ నుంచి వచ్చాక ఆట కూడా మొదలెడదామంటారా? మొదలెడదామా శివా? ఓకే సరే మొదలెడదాం. సరే మీరు వింటున్న ఈ కార్యక్రమానికి మీ వ్యాఖ్యానం వహించేది మీ శివ. ఈ కార్యక్రమం నాటకవల పాటకవల. సరే ఈ పాట విందాం.

0: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? బయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మెదు వడ, ఎటు బిఎక్స్ యుడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, వెచ్చని కబాబ్ పరోటా. ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా. ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
1: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసినెట్, ఫ్రిస్కో, ఫ్లవర్మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ is Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: Boring long drives ki, tiring workouts ki, workatil solution. Radio Surabhi, America lo telugu nestam.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

వెల్కమ్ బ్యాక్. శ్రోతులందరికీ పునః స్వాగతం. మీరు వింటున్నారు ఎస్ ఆటగవాల పాటగవాల అనే కార్యక్రమం. మీ వ్యాఖ్యాత శివ శివ శివతో ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు ప్రసారమవుతుంది రేడియో సురభిలో మాత్రమే. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. అమెరికాలో తెలుగు నేస్తం. ఇవాళ కార్యక్రమంలో చక్రి పాటలు వింటూ వచ్చాము. నాకు ఇవాళ ఆయన సంగీతం అందించిన సినిమా పాటలు కాకుండా ఆయన పాడిన పాటలు కూడా వినిపిస్తాను. అది ఒకటే సినిమాలో 2-3 పాటలను కూడా ఇంకా పట్టించుకోవద్దు మీరు, ఎందుకంటే ఆ పాటలన్నీ కూడా అంత మధురంగా అసలు అదిరేటట్టుంటాయి. ఈయన చాలా ఎక్కువ పేరు రానప్పటికీ చాలా చిన్న వయసులోనే మన అందరినీ వదిలేపారు. కొన్ని కొన్ని కొన్ని సినిమాలు చేశారు, అయినప్పటికీ ఆయన చేసిన సినిమాల్లో మనకి ఇలాంటి పాటలు వినిపించారు. అలాంటి పాటల్లో ఈయన పాడిన పాట ఇది. సందీప్ గారు మీరు కోరిన పాట ఇది. అలాగే ఇంకా సుగత్ర గారు ఇంకో మంచి పాట కోరారు, అది కూడా వినిపిస్తాను. ఈ పాట అయిపోయాక ఆట మొదలెడతన్నావు కదా శివ అంటే సరే అన్నాను కదా అనేసేనా? సరే మొదలెడేద్దాం. ఓ పని చేస్తాను, మీకు ఆట ఏంటో చెప్తాను, ఆటలో ప్రశ్న ఏంటో ఈ పాట అయ్యాక అడుగుతాను. ఆట ఏంటంటే ఇవాళ ఫైండింగ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. మరి తెలుగులో ఎలా చెప్పాలి, ఎలా అంటే ఆడ్ మ్యాన్ అంటే సరి బేసి ఇప్పుడు అన్ని ఇవన్నీ అనవసరం. కానీ నేను ఒక 4 సినిమా పేర్లు చెప్తాను, ఆ సినిమా పేర్లు విని వాటిల్లో 3 సినిమాల్లో ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఏంటంటే ఒక హీరో నటించడం, లేకపోతే హీరోయిన్, లేకపోతే ఒక సంగీత దర్శకుడు, ఒక సంగీత, లేకపోతే మనకి కొరియోగ్రఫీయో, లేదా అప్పుడప్పుడు ఇంకా కఠినంగా అడగాలంటే మిమ్మల్ని ఒక హీరో దర్శకుడు కాంబినేషన్, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. వీటిలో నేను అడిగిన 4 సినిమాల్లో ఆ ఆడ్ మ్యాన్ ఏంటి, ఆడ్ సినిమా ఏంటి అని మీరు కనిపెట్టాలి. చాలా సులువైన ఆట, చాలా సరదా ఆట. మీరు ఎన్ని చెప్తారో, ఎన్నిటికీ సమాధానం చెప్తారో చూద్దాము. సో నేను ప్రశ్న సిద్ధం చేస్తాను ఈ పాట వినొచ్చాక. సందీప్ గారు మీరు కోరిన ఈ పాట ఇది. మన చక్రి ఆయన సంగీతం అందించి ఆయన గొంతుతో మనకు వినిపించిన ఈ పాట. ఏ సినిమా నేను అడగను, కావాలంటే చెప్పండి. ఎవరు నటించారు అది చెప్పండి. కొన్ని

వెలిపడేది కదా చక్రి. అసలు ఈ పాట వింటుంటే సంగీతమైనా కానీ ఆ గొంతు అయినా కూడా ఆ స్వరం అది అలా నిద్రపోవాలనిపిస్తుంది. అంటే చాలా సూదింగ్ గా ఉండే ఈ పాట. సుగాత్రి గారు భలే సుగాత్రి గారు కదా, సందీప్ గారు గుర్తు చేశారు ఈ పాట. సుగాత్రి గారు గుర్తు చేసిన పాట ఇంకోటి ఉందండి, అది కూడా విందాం. అది ఆ పాట వింటే కూడా భలే సరదాగా ఉంటుంది ఆ పాట, అది కూడా వినిపిస్తాను. సరే ఆట మొదలెడతాను కాబట్టి ఇప్పుడు మీరు వచ్చి నన్ను కొట్టే లోపల నేను ఆట మొదలెట్టేస్తాను. సో ఆట అర్థమైంది కదా, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఆట ఏంటంటే ఇవాళ ఫైండింగ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. నేను కొన్ని నాలుగు సినిమాల పేర్లు చెప్తాను, సినిమా పేర్లో ఒక సినిమాకి సంబంధం ఉండదు, మిగతా మూడు సినిమాలకి ఆ సంబంధం ఎలాగైనా ఉండొచ్చు. సంబంధం ఒకటే హీరో ఒక హీరోయిన్, లేకపోతే హీరో తర్వాత దర్శకుడు కాంబినేషన్, లేకపోతే సంగీత దర్శకుడు కాంబినేషన్, లేకపోతే ఉత్తి సంగీత దర్శకుడు, మీకు అర్థమైపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను క్షణక్షణం నువ్వు నాకు నచ్చావు వెంకి శివమణి అని చెప్పాను అనుకోండి, ఠక్ అని చెప్పొచ్చు శివమణి శివ అని చెప్పొచ్చు. ఎందుకు శివాన్ని పక్కన పెడతారన్న శివమణిని అంటే శివమణిలో నటించిన నాగార్జున, మిగతా మూడు మన వెంకీ మామ కాబట్టి కదా. చాలా సులువు, ఫైండింగ్ ది ఆడ్ మ్యాన్ అవుట్, అర్థమైంది కదా. సరే ఇప్పుడు మొదటి ప్రశ్న వింటున్నారు కదా, జాగ్రత్తగా వినండి. నాలుగు సినిమా పేర్లు చెప్తాను, అందులో ఫైండ్ ది ఆడ్ మ్యాన్ అవుట్. సినిమా పేర్లు ఏంటంటే బొమ్మరిల్లు, రెడీ, ఆరెంజ్, బృందావనం. బొమ్మరిల్లు, రెడీ, ఆరెంజ్, బృందావనం. సమాధానం తెలిస్తే కాల్ చేసి చెప్పండి. 972-636-1966 ఈజ్ ద స్టూడియో నంబర్. మొత్తానికి వచ్చానండి సుగాత గారు మీ పాటకి. సరే ఈ పాట కూడా ఇవాళ మనం చక్రిని గుర్తు చేసుకుంటూ ఆయన పాటలు వింటూ వచ్చాము. అలాంటి సినిమాల్లో ఇది కూడా అదిరిపోయిన సినిమా ఇది. ఈ సినిమా పేరు తెలిసినా కూడా కాల్ చేయండి, నేను కాల్ మీద కాల్ చేసిన కూర్చుంటాను, మీరు కాల్ చేయడమే తర్వాయి. మళ్ళీ ఒకసారి ప్రశ్న గుర్చేనా, బొమ్మరిల్లు, రెడీ, ఆరెంజ్, బృందావనం, ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి ఈ సినిమాల్లో?

0: ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. ఈ సినిమాలు పాట విన్నారు సుగాత్రి గారు, మీ కోరిక మేరకు. సరే, ఇవాళ మనము ఆట కూడా ఆటలో కూడా దిగిపోయాము. నా గుట్టుపీట అవి సమాధానాలు కూడా వచ్చాయి. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఆ ప్రశ్న ఏంటంటే ఒకసారి గుర్తిచేద్దాం. ఇప్పటిప్పుడే ట్యూన్ అయ్యి ఇంకా వామప్ అయ్యి అసలు స్లీవ్స్ ఇలా రోల్ చేసి ఆట కావాలా పాట కావాలా శివ అంటే ఆటే కావాలి శివ అనే వాళ్ళకి నేనైతే సిద్ధం చేశాను ఇంకా ప్రశ్నలు. ప్రశ్న ఏంటంటే, బొమ్మరిల్లు, రెడీ, ఆరెంజ్, బృందావనం ఈ నాలుగు అడిగాను. ఈ నాలుగు సినిమాలకి అందులో మూడు సినిమాలకు ఒక కనెక్షన్ ఉంది, ఒక సినిమాకి మాత్రం లేదు. ఫైండింగ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ అనే ఆట ఆడుతున్నాము. ఆ ఆటలో సమాధానం బృందావనం. ఎందుకంటారా, బృందావనంలో జెనీలియా లేదు కాబట్టి. మిగతా మూడు సినిమాల్లో జెనీలియా నటించింది. సరే, నాకు సమాధానం చెప్పింది రాధా గారు, చైతన్య గారు కాల్ చేసి సరైన సమాధానం చెప్పారు. అలాగే సమాధానం చెప్తూ చైతన్య గారు మంచి పాట కోరారు, ఆ పాట కూడా వినిపించేస్తాను. ఇలా మీరు ఇవాళ ఇప్పుడే ట్యూన్ అవుతుంటే గనక చక్రి మన చక్రధర్ జిల్లా, ఈయన ఆ పేరు కంటే ఎక్కువ మనకి చక్రిగా మనందరం పిలుచుకునే పేరు ఆయనది. ఆయన ఆయన సినిమాల్లో మనకి సంగీత దర్శకత్వం వహించిన పాటలు, అలాగే ఆయన పాడిన పాటలు. ఆయన చాలా మధురంగా పాడతారు. ఆయనకి ఇంటర్వ్యూలో అడిగారు, నేను ఇందాక చెప్తున్నట్టుగా అన్ని పాటలు మీరే పాడచ్చు కదండి, ఇంత బాగా పాడతారు కదా అంటే, లేదండి నాకు కొత్త కొత్త గాయని గాయకులకి అవకాశం ఇద్దామని నా ముఖ్య ధ్యేయం. అలాగే వాళ్ళు అన్ని నేను పడితే బాగోద్దు కదా అని పాప నిర్మోహమటంగా ఆయన అలా చెప్పేసి చాలా అమాయకంగా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూ చూస్తే నాకే చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే మనలో లేరు, ఆయన 40 ఏళ్లకే గుండెపోటుతో మరణించారు. ఆయన ఆయన్ని పాటలు నెమరేసుకుంటూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన గురించి కబుర్లు చెప్తూ మన కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాను. ఆయన వందే మాత్రం అని ఫస్ట్ మొదటి ఒక ఆల్బమ్ క్రియేట్ చేసి కాలేజీలో అవి పాడుతుంటే ఆయన స్నేహితులు, నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి కాదురా, సినిమాల్లోకి వేరే ప్రపంచంలోకి వెళ్లాల్సిన వాడివిరా అని ఆయనకి ధైర్యం ఇచ్చి, మన వెనకాల మనకి ఫ్రెండ్స్ కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ ఉండి మనకిలా ప్రేరణ ఈ ఎంకరేజ్మెంట్ ఇస్తే మనకి ఎక్కడికో వెళ్ళిపోతాం కదా. మనకి రోజు చెప్తుంటారులేండి, మనకి తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ చెప్తుంటారు మనకి, ఇలా మనలో ఉన్న ఆ గొప్పతనాన్ని ఆ ధైర్యాన్ని ఇచ్చి ఆ గొప్పతనాన్ని చాటి చేయడానికి వాళ్లే చాలా కారణం. సో అలా పైకి వచ్చిన చక్రి ఆయన సినిమాల్లో పాటలు వింటూ వచ్చాము, అలాగే ఆటలు కూడా దిగిపోయాం కాబట్టి ఆటలో ఇంకో ప్రశ్న నేను సిద్ధం చేసేసా. సిద్ధమా మీరు? సరే, ఇంత ఈజీగా అడిగాను కాబట్టి ఇప్పుడు ఇంకొక సినిమా అడుగుతాను. ఇది చెప్పలేరండి మీరు, చెప్తున్నా కదా ఇప్పుడు ఆట. ఇప్పుడిప్పుడే మీరు అలా రేడియో కారెక్కి రేడియో ఎలా తిప్పారు నాబు అంటే, ఇంకెక్కడికి వెళ్లకుండా చక్కగా ఇక్కడికి అతుక్కుపోండి, ఎందుకంటే ఆట చాలా ఉత్సాహంగా ఉండబోతుంది. సరే, ఈ ఆటలో ఏంటంటే, నేను ఒక్క హీరో హీరోయిన్ కాదండి, కాంబినేషన్ కూడా ఉంటాయి, కాంబో. ఈ హీరో లేదా దర్శకుడు లేదా హీరో సంగీత దర్శకుడు లేకపోతే ఉత్త సంగీత దర్శకుడు, ఇలా రకరకాలు ఉండొచ్చు. అలాంటి సినిమాల్లో ప్రశ్న రెడీ? సరే, ఆర్యా, ఆర్యా 2, పుష్ప, రంగస్థలం. ఆర్యా, ఆర్యా 2, పుష్ప, రంగస్థలం. వీటిల్లో ఉన్న మూడు సినిమాలకు ఒక కనెక్షన్ ఉంది, నాలుగు సినిమాకి లేదు. ఆ కనెక్షన్ ఏంటి ఏంటి ఏంటి? కాల్ చేసి చెప్పండి 9726361966 కి. ఇంతలోగా చైతన్య గారు, మీరు కోరిన పాట వినిపించే లోపు నాకు సమాధానం ఇప్పుడే టపిమని వచ్చేస్తుందని నాకు నమ్మకం ఉంది కాబట్టి ఒక ప్రకటన వినిపిస్తూ ఉంటాను. ఇంతలోగా మోను పోగుతుంది, అంటే ఫోన్ మోగుతుందని. సరే, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు ఈ ఆదివారం అంటే రేపు పొద్దున్న ఉదయం 7:30 నుంచి 9:30 వరకు మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా అండ్ అర్వింగ్ లో సెలబ్రేట్ చేస్తారు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, యోగా ఫర్ హ్యూమానిటీ. ఎంజాయ్ రిఫ్రెషింగ్ మార్నింగ్ ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్ లెడ్ బై హార్ట్ఫుల్నెస్ అలాంగ్ విత్ స్పెషల్ గెస్ట్ ఆనరీ డీసీ మంజునాథ్, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, అలాగే ఆనరీ అల్ జపాంట, మేయర్ ఆఫ్ అర్వింగ్. యోగా మ్యాట్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ విల్ బి ప్రొవైడెడ్. అడ్మిషన్ ఇస్ ఉచితం, ఫ్రీ. రిజిస్టర్ టుడే అట్ mgmnt.org. అలాగే మైత్రి ఇండియన్ రెస్టారెంట్స్, ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రి ఇండియన్ క్యూజీన్. హిల్ టాప్ లొకేషన్, అమేజింగ్ వ్యూ, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ అనగానే మనకి ఫోన్ మోగిపోతుంది. ఒకసారి వెళ్ళి ఆన్ ఎయిర్ తీసుకుందాము. హలో అండి, మీ మాటలు శ్రోతలందరూ విన్నారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరండి మాట్లాడేది?
1: హలో,
0: హేమంత్ గారు.
1: బాగున్నాను, మీరు ఎలా ఉన్నారండి?
0: నేను బాగున్నానండి, చెప్పండి.
1: ఇది సుకుమార్ అండ్ డిఎస్పీ కాంబినేషన్, అండ్ అల్లు అర్జున్, సుకుమార్ కూడా. ఫోర్త్ మూవీ మాత్రం హీరో రామ్ చరణ్ రంగస్థలం లో.
0: ఓకే, సో రంగస్థలం ఆడమే అంటారు.
1: మిగతా మూవీకి సుకుమార్, అల్లు అర్జున్.
0: ఓహో, ఓకే, విన్నా విన్నా, వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు, విన్నా. థ్యాంక్ యూ అండి. హలో అండి, రెడీ సర్వీ కాల్ చేశారు, మీ మాటలు సోదరు అందరు విన్నారు, ఎవరిని మాట్లాడేది?
2: హలో అండి, రంగస్థలం అండి.
0: ఎందుకంటారు
2: బలి లేడు కదండి అల్లు అర్జున్?
0: అల్లు అర్జున్ లేడు కదా, కరెక్టే. ఓకే, ఇంకేమైనా ఉందా కాంబినేషన్? సరే విందాం, చెప్తాను మీకు సమాధానం. థ్యాంక్స్ అండి. హలో అండి, రెండు సార్లు కాల్ చేశారు, మీ మాటలు చూస్తున్నారు. వింటున్నారు, ఎవరండి మాట్లాడేది?
3: హలో అండి, నేను స్వప్న అండి.
0: స్వప్న గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నామండి, మీరు?
0: నేను బాగున్నానండి, చెప్పండి.
3: మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం రంగస్థలం అండి.
0: ఎందుకంటారు?
3: హీరో అక్కడిలో చేంజ్ అవుతారు కదా, రామ్ చరణ్ గారు దీనిలోని, మిగతా మోడీట్లోని అల్లు అర్జున్.
0: ఓకే ఓకే ఓకే, సరే నేను చెప్పేస్తాను సమాధానం. ఇప్పుడు బాగా ముగ్గురు చెప్పారు కాబట్టి ఇంకా సరేలా నిజం అవ్వాల్సింది అది. థ్యాంక్ యూ అండి. అందరూ చెప్పేశారు, కానీ ఒకటి నేను అనుకున్నది ఏంటంటే రంగస్థలమే సరైన సమాధానం. అందులో ఆడిటీ ఏంటంటే సుకుమార్ అల్లు అర్జున్ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మిగతా మూడు సినిమాలు, ఆర్యా, ఆర్యా టూ పుష్ప, సుకుమార్ అల్లు అర్జున్ లో వచ్చిన కాంబినేషన్. కానీ నిజానికి రంగస్థలం రామ్ చరణ్ కదా, సో అలా కూడా అనుకోవచ్చు. నేను ఏదో అష్ట కష్టాలు పడి కాంబినేషన్ లో అనుకున్నాను, కానీ ఇన్ని కాంబినేషన్లు మీరు చెప్పి ఇలా ఆడ్ మ్యాన్ అవుట్ కనిపెట్టారు. సూపర్ సూపర్ సూపర్. సరే, ఇందాక ప్రకటన ఇంకొకసారి వినిద్దాము, తర్వాత ఇంకో పాట కూడా వినిపిస్తాను. చైతన్య గారు మీరు కొన్ని పాట ఇంకా వస్తుంది, ఎక్కడికి వెళ్ళకుండా వినిపిస్తా. ఇంకో ఇందాక చెప్తున్న ప్రకటన ఏంటంటే మైత్రి వారి రెస్టారెంట్ గురించి మనం మాట్లాడుకుంటాము. హిల్ టాప్ లొకేషన్, అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతేకాదండి, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో ఆలస్యం చేయకండి, విజిట్ మైత్రి ఇండియన్ క్యూజిన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. ఆఖరిగా రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్ Texas proudly invites you to the Grand Sri Venkateswara Prana Pratishtha Mahotsavam, the sacred installation of Tirupati Sri Venkateswara Swami Balaji Moolavirat Vigraham and Garbhagraham. July 1st to July 5th tarikh varaku experience 5 spiritually uplifting days filled with Vedic rituals, homams, devotional programs and blessings. All devotees and families are welcome. Donations and sponsorship are also welcome. Visit radhakrishnatemple.net for donations and other information. Radhakrishna Temple, Allen, Texas, July 1st to July 5th. Chaitanya garu, meeku konni paata.

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
4: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్

ఎంజాయ్ చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

శ్రోతలకి పునఃస్వాగతం. మీరు వింటున్నారు వాట కవల పాట కవల అనే కార్యక్రమం. మీ వ్యాఖ్యాత శివ శివ శివతో. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు మొదలవుతుంది. 4 గంటల వరకు నడుస్తుంది, 1 గంటకి మొదలై. మిమ్మల్ని ప్రశ్న అడగడం ఏంటో గానీ నాకు నోరు తడబడుతోంది. సో అందుకని ఆలస్యం చేయకుండా ఇవాళ ఆటలోకి జంప్ కొట్టదా, జంప్ జిల్లాని అంటూ. సరే, ఇవాళ ఏం ఆట ఆడుతున్నాం అంటే, ఇప్పుడే అలా కారికి ట్యూనింగ్ అయిన అవుతున్న వాళ్ళందరికీ ఆడ్ మ్యాన్ అవుట్, ఫైండింగ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. నేను 4 సినిమా పేర్లు చెప్తున్నాను. ఆ 4 సినిమాలకి సంబంధించి 3 ఒక కామన్ కనెక్షన్ ఉంటుంది, ఒక దాంట్లో కామన్ కనెక్షన్ ఉండదు. ఆ కనెక్షన్ హీరోయిన్ అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, సంగీత దర్శకుడు అవ్వచ్చు, నిర్మాతలు కూడా అవచ్చా, అలా కూడా పెట్టారనుకోండి, ఏం చెప్తారో చూద్దాం. సరే, అలా ఏదైనా కాంబినేషన్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళిద్దరూ ఉండి కూడా అవ్వచ్చు. ఇద్దరు అంటే ఈ హీరో ఈ డైరెక్టర్ కాంబినేషన్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. అలాంటి ఆటలో ప్రశ్న అడిగేస్తాను. అడిగేలోపు పాటల విషయానికి వస్తే, ఇవాళ మనం చక్రి, ఆయన ఆయన్ని తలుచుకుంటూ, ఆయన మనకి భలే మ్యూజిక్ ఇచ్చారు, అలాంటి సంగీత దర్శకుడిని తలుచుకుంటూ ఆయన పాటలు వింటూ వచ్చాము. ఇలా ఇవే పాటలు కాకుండా మీరు మీకు ఎలాంటి పాటలు వినాలన్నా కూడా మీరేం చేయాలి, 9726361966 కాల్ చేయడము. కాల్ చేసి శివ శివ శివ నాకు ఈ పాట కావాలి అంటే, 3 సార్లు అనక్కలేనండి, ఈ పాట కావాలంటే ఆ పాట వినిపించేస్తాను. సరే, ఇప్పుడు వినండి ప్రశ్న. అరవింద సమేత, పోకిరి, భీమ్లా నాయక్, అల వైకుంఠపురములో. అర్థమైంది కదా? అరవింద సమేత, పోకిరి, భీమ్లా నాయక్, అల వైకుంఠపురములో. ఈ 4 సినిమాలలో ఒకటి ఆడ్ మ్యాన్ అవుట్ ఉంది. ఆ ఆడ్ మ్యాన్ ఏంటి, ఎందుకు, నాకు కాల్ చేసి చెప్పండి. 9726361966 కాల్ చేసి ఆలస్యం చేయకుండా. ఇంతలోగా చక్రీది ఇంకొక పాట వినిద్దాం. మరొకసారి చెప్పన ప్రశ్న, ఆలోచిస్తున్నారా? సరే, మీరు ఆలోచించట్లేదు, టకాన్ని కాల్ చేస్తారు కానీ ఇంకోసారి చెప్తాను. అరవింద సమేత, పోకిరి, భీమ్లా నాయక్, అల వైకుంఠపురములో.

సినిమా పేరు అడిగాను కానీ ఈ పాటలో భగీరథ అని వస్తుంది అనేది ఈ విషయం మర్చిపోయాను. కాల్లో పప్పు, పప్పులు కాలు రెండు వేసాను. అయినా కాల్ చేసి ఎవరు చెప్పలేదు, ఎందుకంటే అందుకే చెప్పలేదని నాకు అర్థమైంది. సినిమా పేరు అడక్క శివ ఇలాగని చెప్పి పాట తెలియకుండా. సరే, సినిమా పేరు పక్కన పెడితే నేను అడిగిన మనం ఆడే ఆటలో ఫైండింగ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ కనేసుకున్నారు శివ, కనుక్కున్నారు అని చెప్పచ్చు. అదే కనుక్కున్నారు. ఆ కనుక్కోవడమే రెండు రెండు విషయాలు కనుక్కున్నారు. ట్విస్ట్ అనమాట, ట్విస్ట్. నాకు విజయ్ గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. ప్రశ్న ఇంకోసారి గుర్తు చేస్తాను ఏంటంటే, నేను అడిగింది అరవింద సమేత తర్వాత పోకిరి భీమలా నాయక్ అల వైకుంఠపురంలో అని అడిగాను. అందులో ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటంటే పోకిరి, మన పోకిరి ఆడ్ మ్యాన్ అవుట్. పోకిరి బాలే కదా పేరు, మిగతా అన్ని ఎంత బాగున్నాయి కదా పేర్లు. సర్లేండి, పేరు విషయం పక్కన పెడితే పోకిరి ఆడ్ మ్యాన్ అవుట్ ఎందుకంటే సంగీత దర్శకులు పోకిరికి తమన్ కాదు, మిగతా మూటెట్కి తమన్. ఇంతేకాకుండా విజయ్ గారితో పాటు చక్రవర్తి గారు కూడా బలి సమాధానం చెప్పారు. ఏంటంటే త్రివిక్రమ్, ఈ మూడు త్రివిక్రమ్ సినిమాలు, పోకిరి త్రివిక్రమ్ సినిమా కాదు. ఈసారి నేను ప్రశ్న అడిగితే అలా అడగలేమో, రెండు రెండు కామనాలిటీస్ ఉన్నాయని కదా, నాకే తెలియలేదు. సో అందుకనే నాకు తోచినట్టుగా నేను అడిగాను. సరే, ఇలాంటి ప్రశ్న ఇంకోటి సిద్ధం చేస్తాను. ఇంతలోగా ఒక సిద్ధం చేస్తాను ఎందుకంటున్నట్టే నా దగ్గర ఉన్నాయి ప్రశ్నలు, కానీ మీరు ఎలా చెప్పేస్తుంటే సరే ఓకే అడిగేస్తాను. సిద్ధమా మీరు? సరే, ఇది చెప్పండి. ఈ సినిమాల్లో ఒక సినిమా ఆడ్ మ్యాన్ అవుట్, ఎందుకు అనేది మీరు చెప్పాలి. చూస్తున్నాను ఈ నాలుగు. సరే ఈసారి ఐదు అడుగుతా, ఐదు ఐదు ఓకే. ఈ ఐదు సినిమాల్లో ఒక ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటో చెప్పండి. అన్నవరం, జానీ, తమ్ముడు భద్రి, భీమలా నాయక్ ఓకే. తమ్ముడు, అన్నవరం, భద్రి, జానీ, భీమలా నాయక్ ఎందుకు ఆడ్ కాంబినేషన్ చెప్పాలి మీరు. అవన్నీ ఊరికే చెప్పేస్తే సరిపోదు. ఎందుకు ఆడ్ మ్యాన్ అవుట్ చెప్పాలి నాకు, ఈ ఐదు సినిమాల్లో ఒక ఆడ్ మ్యాన్ అవుట్ చెప్పండి. 9726361966 కి ఇంకొక సూపర్ వంశీ సినిమా, వంశీ సినిమా అనుకుంటుంది అంతే అనుకుంటా. నాకు తప్పైతే నాకు కాల్ చేసి చెప్పండి ఇది ఏ సినిమా తెలిసిన కాల్ చేయండి. వంశీ సినిమా అయితే చెప్పాను కానీ సినిమా పేరు చెప్పలేదు కాబట్టి కాల్ చేసి చెప్పండి. ఈ పాట కూడా మన చక్రి సంగీతం అందించిన మరొక అద్భుతమైన సినిమా. ఇందుకే మీకు ప్రశ్న గుర్తుంది కదా, తమ్ముడు, అన్నవరం, భద్రి, జానీ, భీమలా నాయక్ ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి, ఎందుకు

గోపి, గోపిక, గోదావరి ఆ సినిమాల పాటది. నేను ఇందాక నాకు ఎందుకో డౌట్ వచ్చింది, కానీ ఇది ఈ వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా. ఈయన వంశీ సినిమాలు కూడా చాలా చేశారు, చక్రి గారు అలాంటి సినిమాలు, పూరి జగన్నాథ్ ఆయనతోటి, తర్వాత వంశీతోటి భారీ చేశారు సినిమాలు. సో అలాంటి సినిమాలో పాట విన్నారు. కానీ ఈ సినిమా సస్పెన్స్ మూవీయా? ఈ సస్పెన్స్ మూవీ అనుకోండి సినిమా. వేణు తొట్టంపూడి, కమలని ముఖర్జీ నటించిన ఈ సినిమా. వేణు తొట్టంపూడి అంటే మనకి ఆయన ఎందుకో చాలా సినిమా, ఎక్కువ సినిమాల్లో రాలే కదా, చాలా షార్ట్ స్టే అవుతుంది. కానీ వచ్చిన సినిమాల్లో మాత్రం పాటలు చాలా బాగుంటాయి. అందులో నాకు పాట సడన్ గా గుర్తుకొచ్చింది, ఎందుకో వినాలనిపించింది. సో అందుకని నాకు నేనే డెడికేట్ చేస్తూ పాట వినిపిస్తాను మీకు. వినిపించాక మళ్ళీ మనం చిక్రీ వైపు వెళ్ళిపోదాం. సరే, నేను అడిగిన ప్రశ్నకి ఇంకా సమాధానం రాలేదు. నాకు కరిష్మా గారు, మనోహర్ గారు కాల్ చేసి దగ్గరకు వచ్చారు, కానీ అలా దూరం వెళ్ళిపోయారు. మరి మళ్ళీ ఆలోచించండి, ఈ వీటిల్లో ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి? ఐదు ఐదు సినిమా పేర్లు చెప్పాను, అందుకే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎంత కష్టమైనా మీరు ఆలోచించితే, చించితే మీకు వచ్చేయాల్సిన సమాధానం ఏంటంటే, మళ్ళీ ఒకసారి, తమ్ముడు బద్రి, జానీ, భీమ్లా నాయక్, అన్నవరం. తమ్ముడు బద్రి, జానీ, భీమ్లా నాయక్, అన్నవరం, ఈ ఐదు సినిమాల్లో ఒక సినిమా ఆడ్ మ్యాన్ అవుట్. ఈ ఐదు సినిమాల్లో ఒక సినిమా ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటంటే, ఐదిట్లో అంటే నాలుగిట్లో ఒక కాంబినేషన్, హీరో హీరోయిన్, లేకపోతే హీరో డైరెక్టర్, హీరో మ్యూజిక్ డైరెక్టర్, ఇంకా ఇలా ఓ కాంబినేషన్ ఉంటుంది. ఇంకో సినిమాలో మాత్రం అది ఉండదు కదా. హీరో అంటే మన అన్నిట్లోనూ మన పవన్ కళ్యాణే ఉన్నాడు కాబట్టి అనుకుంటూ అక్కడికి వెళ్లకుండా కొంచెం పక్కకు రండి. సరేనా? సరే, నాకు గుర్తుకొచ్చిన వేణు సాంగ్ విన్నాము సరదాగా. చాలా లేదు ఈ పాట విని, రేడియోలో వినాల్సిన పాట ఇది, రేడియోలో తెగ విన్న పాట ఇది. ఈ చిత్రాన్ని ఎవరు గీశారో చూద్దాము. ఈ పాట రండి. ఇది ఏ సినిమా తెలిసినా కూడా కాల్ చేయండి సరదాగా. 9726361966. మీరు వింటున్న కార్యక్రమం మాట కావాలా పాట కావాలా, మీ వ్యాఖ్యాత. నేను, నా పేరు శివ. ఈ మూడు సార్లు చెప్పడం మానేసి ఒకసారి చెప్తాను నీసారి నుంచి.

0: ఎస్, ఈ స్వయంవరం సినిమా పాట ఇది. ఈ సినిమాలో ఇంకో పాట కూడా నాకు నచ్చింది, మన ఉదిత్ భాయ్ పాడిన పాట ఇది. కీరవాణి రాగంలో పిలిచింది ఒక ఉదయం అంటాడు ఆయన. ఆయన పాటలో పలకడం అది కొంచెం బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది వినడానికి, చాలా సరదాగా ఉంటుంది. సరే, ఈ సినిమాలో వేణుని గుర్తు చేసుకుంటూ ఈ పాట సరదాగా వినిపించాను. కానీ ఇవాళ మనకి అంశం ఏంటంటే, మెయిన్ గా చక్రి ఆయన సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలు, ఆయన పాడిన పాటలు వింటూ ఆయన జ్ఞాపకాలన్నీ నెవరేసుకుంటున్నాం. సరే, బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంకొక ఒక మంచి ఫాస్ట్ బీట్ సాంగ్ పాట వినిపిస్తాను. పాట విన్నాక మళ్ళీ బ్రేక్ నుంచి వచ్చాక మళ్ళీ మనం ప్రయాణం కొనసాగిద్దాము. నేను అడిగిన ప్రశ్నకు నాకు సమాధానం రాలేదండి, ఇంకా ఏంటి ఏంటి ఏంటి. సరే, మీకు ఒక క్లూ ఇచ్చేస్తాను, చించి చించి ఆలోచించండి. క్లూ ఏంటంటే, ఒక హీరో, ఈ హీరో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చిన కాంబినేషన్ సినిమా ఇది. ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటో కనుక్కోండి. ఈ 5 సినిమాల్లో ఒక సినిమా మాత్రం ఆ హీరో మ్యూజిక్ డైరెక్టర్ తో వచ్చిన కాంబినేషన్ కాదు. ఓకే, ప్రశ్న ఏంటంటే, తమ్ముడు బద్రి అన్నవరం జానీ భీమ్లా నాయక్, తమ్ముడు బద్రి అన్నవరం జానీ భీమ్లా నాయక్. సరే, వీటిలో ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి? 972-636-1966. బ్రేక్ నుంచి వచ్చాక నేను చెప్పేస్తాను. ఇంతలోగా ఈ పాట విందాం.
1: మన విజయనగరం పెహల్వాన్ పెట్టి నేషనల్స్ కు సెలెక్ట్ అయిన సందర్భంగా అల్లా ఆదిలక్ష్మి కళాకృతి గానా బజానా

0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursu.com.
1: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
2: చందు, మరి వండనా?
1: ఇప్పుడు వండేదాకా ఆగాల.
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళు మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dining, takeaway or full service catering.
5: Kavintalaki kerintalaki era address, Radio Surabhi.
6: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugu nestam.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: Kodi rupayala kosam mee aakhari prashna.
9: Ready?
10: Yes sir.
9: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
11: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
9: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Enta ante malli రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.

వచ్చిన శివ మళ్ళీ వచ్చాడు ఆటకాల పాటకాల కార్యక్రమంలోకి మిమ్మల్ని ఆట పాట ఆడించడానికి. సరే, నేను అడిగిన ప్రశ్నకి నాకు సమాధానం కొంతమంది ప్రయత్నించారు కానీ పూర్తిగా రాలేదు. కానీ నేను చెప్పేస్తాను ఏంటంటే, ఇవాళ మనం ఆడ్ మ్యాన్ అవుట్ ఆట ఆడుతున్నాము. ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటంటే, నేను ఒక సెట్ ఆఫ్ సినిమాలు చెప్తాను. ఆ సినిమాల్లో నాలుగు సినిమాలకి సంబంధించి ఒక కామనాలిటీ ఉంటుంది, ఇంకో సినిమా ఆడ్ మ్యాన్ అవుట్ ఉంటుంది అనమాట. అదేంటంటే, నేను ఇందాక హీరో తర్వాత సంగీత దర్శకుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది, ఒకటి మాత్రం ఆ కాంబినేషన్ కాదు అని అడిగాను. అందులో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, తమ్ముడు అన్నవరం బద్రి జానీ భీమ్లా నాయక్ అని అడిగాను. అందులో భీమ్లా నాయక్ ఇస్ ది ఆడ్ మ్యాన్ అవుట్. అన్నిట్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, కానీ పవన్ కళ్యాణ్ రమణ గోగుల కాంబినేషన్ లో వచ్చిన మిగతా నాలుగు సినిమాలు మాత్రం సరైన సమాధానం అనమాట. సరైన సమాధానం వచ్చేసి భీమ్లా నాయక్ అది ఆడ్ మ్యాన్ అవుట్, తమ్ముడు బద్రి జానీ అన్నవరంలో పవన్ కళ్యాణ్ రమణ గోగుల కాంబినేషన్. అర్థమైంది కదా, ఇది అందరూ కొంచెం దగ్గర దాకా వచ్చారు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కానీ కామెడియన్ లేడేమో ఈ సినిమాలో, అలా కాంబినేషన్ కూడా ఉన్నాయండో, అలా కూడా ప్రయత్నించవచ్చు మీరు. ఎలా ఆలోచించినా కూడా ఈ ఒక సినిమా విల్ బి ది ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. సరే, ఇంకో ప్రశ్న అడుగుతాను. అడగబోయే ముందు, ఇప్పుడు వినిపించబోయే పాట ఏ సినిమాలోది? ఈ సినిమాలో చక్రి గారికి బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు వచ్చింది. ఈ ఏ సినిమా చెప్పండి నాకు కాల్ చేసి. దాంతో పాటు క్షమించాలి, నేను ఇంకొక ప్రశ్న కూడా సిద్ధం చేస్తాను. ప్రశ్నానికి మాత్రం ఇది ఏ సినిమా? చక్రి గారి గురించి, ఆయన సంగీతం మనకు అందించిన సినిమాలు, ఆయన స్వరం, ఇవి వింటున్నాము ఇవాళ షోలో. అందులో ఇది ఏ సినిమా చెప్పండి. ఇంతలోగా ఆటలో ప్రశ్న సిద్ధం చేస్తాను.

సత్యం సినిమాల పాట ఎవరు గుర్తుపట్టలేదు. ఆయనకి చక్రి గారికి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు కూడా వచ్చింది ఈ సినిమాకి. సరే ఇంకా ఇంకొన్ని విందాము. చక్రి గారి పాటలు ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఆయన చాలా తక్కువ సినిమాలకి సంగీతం అందించారు, కానీ అన్ని కూడా మంచి మంచి పాటలు ఉన్నాయి. సో ఆ పాటలు ఇంకా బోల్డ్ ఉన్నాయి కాబట్టి వినిపిస్తాను. అయితే ఇందాక నేను అడిగిన ప్రశ్న అడుగుతాను కదా, ప్రశ్న నేను సిద్ధం చేశాను. ఏంటో చెప్పలేకపోతున్నారు మీరందరూ అనిపిస్తోంది, ఎందుకంటారు? సరే ఇది కొంచెం సులువైన ప్రశ్న. ఇందులో అంత కాంబినేషన్లు గట్రా ఏం లేవు, కానీ చాలా సులువైన ప్రశ్న, సమాధానం ఆలోచించండి. నాలుగు సినిమా పేర్లు చెప్తాను, ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి, ఆ సినిమా పేరేంటి? ఓకే విన్నారు కదా. సో సినిమా పేర్లు ఏంటంటే మురారి, ఒక్కడు, చూడాలనుంది, శ్రీమంతుడు. మురారి, ఒక్కడు, చూడాలనుంది, శ్రీమంతుడు. చిరంజీవి మాత్రం కాదు, ఆయన నాకు తెలిసి ఫస్ట్ అదే తడుతుంది మనకి. ఆయన కాకుండా మిగతా అది ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి, ఆ సినిమా ఎందుకు ఆడ్ మ్యాన్ అవుట్ కనిపెట్టండి. మళ్ళీ ఒకసారి ప్రశ్న ఏంటంటే మురారి, ఒక్కడు, చూడాలనుంది, శ్రీమంతుడు. ఆడ్ మ్యాన్ ఆబ్వియస్లీ చిరంజీవి మిగతా సినిమాలో నటించలేదు, కానీ చిరంజీవి కాకుండా ఇంకో ఆడిటీ ఉంది ఈ నాలుగు సినిమాల్లో ఒక సినిమాలో. ఏంటో తెలిస్తే కాల్ చేయండి 9726361966 కి. ఎస్, మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా అనే కార్యక్రమం మీ శివతో. సరే ఒక ముఖ్యమైన విషయం, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మా కార్యక్రమాలు మీరు సెలవుల్లో ఇటు అటు వెళ్తూ మర్చిపోకుండా ఉండడానికి ఏం చేయాలి? మీరు మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ కానీ యాపిల్ కానీ ఐఓఎస్ కానీ ఈ యాప్స్ అవైలబుల్ ఉన్నాయి. రేడియో సర్బి అని వెతికితే మా యాప్ మీకు దొరుకుతుంది. యాప్ వెతకండి, ఇన్స్టాల్ చేసుకోండి. లేదు ఇన్స్టాల్ చేసుకోలేం శివ అంటే రేడియో సర్బి .com కి వెళ్ళినా కూడా అక్కడి నుంచి మా కార్యక్రమాలు మీరు ఎప్పుడైనా వినొచ్చు. ఓకేనా? సరే నాకు ఆకలిస్తోంది, మీ విషయం తెలియదు. ఆకలి అంటే ఒక ప్రకటన గుర్తుకొచ్చింది, ఏ టు బి వారి ప్రకటన. అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్ అండ్ పికల్స్. ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంజీ గోంగూర రైస్, ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. విజిట్ ఏ టు బి టెక్సాస్ .com ఆర్ కాల్ 214-872-2345. అలాగే మీరు ఇన్సూరెన్స్ కోసం చూస్తున్నారు అంటే చూడాలి, ఎందుకంటే మనకి సమ్మర్ అంటే ట్రావెల్ చేస్తుంటాము ఇక్కడ అక్కడ, లేకపోతే ఇండియా నుంచి ఎవరైనా వస్తుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి మేక్ షూర్ యువర్ కవర్డ్ విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీస్, ట్రిప్ క్యాన్సిలేషన్స్ అండ్ మోర్, సో యూ కెన్ ట్రావెల్ విత్ పీస్ ఆఫ్ మైండ్. ఎందుకంటే మనకి లైఫ్ ఎప్పుడైనా టపీమని మారచ్చు, ఇట్ కెన్ చేంజ్ ఇన్ ఇన్స్టెంట్, కానీ మీ హెల్త్ కేర్ మాత్రం మారకూడదు, దానికి మీకు కవరేజ్ ఉండాలి. సో మీకు ఉద్యోగం పోయినా ఇన్సూరెన్స్ లేకపోయినా కూడా ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేయండి. దే ఆర్ హియర్ టు హెల్ప్ యూ విత్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్, డెంటల్, విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, దే హావ్ గాట్ యూ కవర్డ్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈజ్ ది ప్లేస్ టు బి. సరే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఆలోచిస్తున్నారా? మళ్ళీ ఒకసారి అడుగుతాను, మురారి, ఒక్కడు, చూడాలనుంది, శ్రీమంతుడు. చూడాలనుంది మాత్రం సమాధానం కాదు, చిరంజీవి ఉన్నాడు మిగతా వాటిలో లేడని. ఇది కాకుండా ఇంకొక ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి ఏంటి ఏంటి కాల్ చేయండి 9726361966 కి. ఇంతలోగా చక్రి ఇంకో పాట విందాం, చక్రి పాట. ఇది సినిమా పేరు అడగలండి, సరదాగా పాట వినండి.

అవునండి, ఇడియట్ ఆ సినిమా పాటది. సరే, నేను అడిగిన ప్రశ్నకి ఇంకా సమాధానం రాలేదు. ఒక క్లూ ఇస్తాను మీకు, ఏంటంటే ఇది ఒక సంగీత దర్శకుడు. ఇందులో కామన్ అంటే ఒక సినిమాలో ఆయన సంగీతం అందించలేదు, మిగతా మూడింటికి మాత్రం అందించాడు. మళ్ళీ సినిమా పేరు చెప్తాను, మురారి ఒక్కడు శ్రీమంతుడు చూడాలనుంది. మురారి ఒక్కడు శ్రీమంతుడు చూడాలనుంది. ఈ నాలుగిట్లో ఒక్క సినిమాకి మాత్రం ఈయన సంగీతం అందించలేదు. ఏంటది ఏ సినిమా? కాల్ చేయండి 972-636-1966 కి. ఇంతలాగా ఇంకొన్ని చక్రీ పాటలు విందాము. ఈ సినిమా పేరు జై బోలో తెలంగాణ. ఆ సినిమాలో పాటిది. ఇది దీనికి కూడా చక్రి గారు సంగీతం అందించారు. ఆయన ఒక సూపర్ హిట్ సినిమాలు వచ్చి పెద్ద పెద్ద నటుడు కానీ పెద్ద నటి కానీ సినిమాలు వస్తాయేమో చాలా ఆశించారు, కానీ అలాంటివి రాకపోయినా కూడా ఆయన దేనికి యూనో కాంప్రమైజ్ అవ్వలేదు. ఎలాగైనా నాకు ఏ సినిమా వచ్చినా నేను 100% ఇస్తాననే ఉద్దేశంతో అన్ని సినిమాలకి ఆయన న్యాయం చేశారు అని నాకు నా అభిప్రాయం. మీకేమైనా ఆయన విషయాలు ఏమైనా తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి, అలాగే నేను శ్రోతలందరితో పంచుకుంటాను. చక్రి గారి గురించి మాట్లాడుతున్నాము ఇవాళ. ఎందుకు ఆయన మీద షో చేయాలనిపించి నాకు అలా వచ్చారన్నమాట ఆ పాటలతోటి. సరే, వినండి సినిమా.

జేగోలో తెలంగాణ ఆ సినిమాలో పాట విన్నారు. ఈ సినిమాలో ఇలాంటి పాట ఏ సందర్భంలో ఉందో నాకు తెలియదు, కానీ చక్రి గారి సంగీతం అందించారు కాబట్టి ఈ పాట వినిపించాను మీకు. నేను వినలేదు ఈ పాట, మీతో పాటే ఇప్పుడు వింటున్నాను. సరే, నేను అడిగిన ప్రశ్నకి ఇంకొక అది క్లూ ఇచ్చాను కదా, క్లూ ఏంటంటే ఒక సంగీత దర్శకుడికి సంబంధించిన కనెక్షన్. అందులో ఒక ఆడ్ మ్యాన్ అవుట్, ఒక సినిమాకి మాత్రం ఈయన సంగీతం ఇవ్వలేదు, మిగతా మూడింటికి ఈయనే సంగీతం అందించింది. సినిమా పేర్లు ఏంటంటే మురారి, ఒక్కడు చూడాలని ఉంది శ్రీమంతుడు, మురారి ఒక్కడు చూడాలని ఉంది శ్రీమంతుడు. ఇంకా గూగుల్ చేసేయండి, ఇంకా రాకపోతే సమాధానం, ఇంకా ఆలస్యం ఎందుకు. సరే, మళ్ళీ ఇంకోసారి పేరు చెప్తాను, మురారి ఒక్కడు చూడాలని ఉంది శ్రీమంతుడు. ఈ నాలుగు సినిమాల్లో ఒక సినిమాకి మాత్రం ఈయన సంగీతం అందించలేదు, ఎవరు అది. సరే, ఇండియా బజార్ గురించి మాట్లాడుకుందాము. షాప్ అట్ ద బిగ్గెస్ట్ సమ్మర్ సేల్ ఇన్ డిఎఫ్డబ్ల్యూ, ద ఇండియా బజార్ సేల్ 2026 ఫ్రమ్ జూన్ 19th through June 28th. గెట్ రెడీ ఫర్ మాసివ్ డిస్కౌంట్స్ ఆన్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ రైస్, ఆటా, దాల్స్, ఫ్రెష్ ప్రొడ్యూస్, హోమ్ ఎసెన్షియల్స్ అండ్ మచ్ మోర్ హ్యాపెనింగ్ అట్ ఆల్ పార్టిసిపేటింగ్ ఇండియా బజార్ లొకేషన్స్. వైల్ యూ షాప్ ఎంజాయ్ ద ఫ్రెష్ కోకోనట్ వాటర్ అండ్ షుగర్ కేన్ జ్యూస్ అవైలబుల్ అట్ సెలెక్ట్ లొకేషన్స్. ఆఫర్ వ్యాలిడ్ 19th to June 28th వరకు, వైల్ సప్లైస్ లాస్ట్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అలాగే జాన్ మహాత్మాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఆన్ సండే June 21st ఫ్రమ్ 7:30 AM to 9:30 AM అట్ ద మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా ఇన్ అర్వింగ్ టు సెలబ్రేట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, యోగా ఫర్ హ్యూమానిటీ. ఎంజాయ్ రిఫ్రెషింగ్ మార్నింగ్ ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్ లెడ్ బై హార్ట్ ఫుల్నెస్ అలాంగ్ విత్ స్పెషల్ గెస్ట్ ఆనరబుల్ డీసీ మంజునాథ్, కౌన్సిలర్ జనరల్ ఆఫ్ ఇండియా హ్యూస్టన్ అండ్ ఆనరీ అల్ జపాంటా, మేయర్ ఆఫ్ అర్వింగ్. Yoga mats and breakfast will be provided. Admission is uchitam. Register today at mgmnt.org. ee paata vini break nunchi vellochaka malli manam ganta sepu kabulu cheptunnamu. Yes, meeru untunnaru aatakavala paatakavala ane karyakramam, ee vyakhyata Sivato. ee paata badalu ee paata vinipistanu.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Aday 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar me kandistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఆల్ ఓ నాయిస్

పాటక వాళ్ళ 3 గంటలకు అడుగు పెట్టేశాము అటకవాల పాటకవాల కార్యక్రమంలోకి మీ శివతో. ఈ కార్యక్రమం మీరు వినగలరు రేడియో సురభిలో మాత్రమే, అమెరికాలో మీ తెలుగు నేస్తం. సరే, వాళ్ళ కార్యక్రమంలో ఆట కొనసాగుతోంది, ఫైండింగ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. నేను సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చేసింది. నేను అడిగిన ప్రశ్నకి నాకు ఒక్కళ్ళే సమాధానం చెప్పారు, అందుకే ఇంకా కొంచెం సులువు చేద్దాం ప్రశ్నలని నాకు అనిపిస్తోంది. ఏంటి ఇవాళ చాలా టఫ్ గా ఉన్నాయేమో అని నాకే అనిపిస్తోంది, ప్రతిసారి అలా ఉండదు. సరే, నేను ఇందాక అడిగిన ప్రశ్న ఏంటంటే, మురారి ఒక్కడు చూడాలని ఉంది శ్రీమంతుడు, ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ చూడాలని ఉంది కాదండు, అందులో చిరంజీవి నటించాడు, మిగతా మూడిట్లో నటించలేదు మహేష్ బాబు, కరెక్టే. కానీ ఆడ్ మ్యాన్ ఏంటంటే శ్రీమంతుడు, ఎందుకంటారా సంగీత దర్శకులు మణిశర్మ, మిగతా 3 సినిమాలకి చూడాలని, శ్రీమంతుడికి మాత్రం కాదు. అది బాగుందా? సో ఇది ట్విస్ట్ అనమాట, ఇందులో చిన్న ట్విస్ట్. సరే, ఇలాంటి ట్విస్ట్ లో చాలా కష్టపెట్టకుండా మిమ్మల్ని, సరే ఇంకొక సులువైన ప్రశ్న, చాలా సులువు ప్రశ్న ఇది, వీటిల్లో ఆడ్ మ్యాన్ ఎవరో, ఏంటో, ఏ సినిమావో కనిపెట్టండి. సరేనా, ఆడ్ మ్యాన్ అవుట్ అనే ఆట ఆడుతున్నాము, అందులో మీరు కనిపెట్టాల్సిందల్లా ఈ సినిమా. 4 సినిమాల్లో ఒక సినిమా మాత్రం ఒక సంగీత దర్శకుడో లేకపోతే ఒక హీరో ఒక హీరోయిన్ వాళ్ళిద్దరు కాంబినేషన్ ఒక దర్శకుడో లేకుండా ఉంటాయన్నమాట. అలాంటి సినిమాల్లో నేను మీకు ఇచ్చే ప్రశ్న 4 సినిమాలు ఏంటంటే, పోకిరి, బిజినెస్ మ్యాన్, గబ్బర్ సింగ్, టెంపర్. పోకిరి, బిజినెస్ మ్యాన్, గబ్బర్ సింగ్, టెంపర్, ఈ 4 సినిమాల్లో ఆడ్ మ్యాన్ అవుట్ ఎవరు, ఎందుకు, ఎవరు ఎందుకు? ఈ రెండింటికి సమాధానం తెలిస్తే కాల్ చేయండి 9726361966 కి. అలాగే మనం ఇవాళ చక్రిని తలుచుకుంటూ ఆయన మనకి సంగీతం ఇచ్చిన పాటలు వినిపిస్తూ వచ్చాను. అలాంటి సినిమాల్లో ఈ సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి. సినిమా ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి వచ్చిందో, ఏ సినిమా నుంచి వచ్చిందో తెలిసినా కూడా నాకు కాల్ చేసి చెప్పండి. ఇది అయ్యో అయ్యో తాతయ్య అంటూ పాట.

ఎర్రగొస్ సినిమాలో పాటిది. ఈ సినిమా మంజప్పాయి నుంచి రీమేక్ చేశారు ఇది దాసరినారాయణరావు గారు. మంజప్పాయి అప్పుడు తమిళ్లో చాలా హిట్ అయ్యి ఒక తాత మనవడు రిలేషన్షిప్ సరదా ఎలా ఉంటుంది అనేది ఆయనకి బాగా నచ్చి ఆయన రైట్స్ కొనుక్కుని తెలుగులో రీమేక్ చేశారు ఈ సినిమా ఎర్రబస్. ఆ సినిమా సినిమాలో ఈ అయ్యో అయ్యో తాతయ్య అనే పాట వినిపించాను. ఈ సినిమాకు కూడా సంగీతం అందించింది మన చక్రి గారే. సరే, చక్రి గారి ప్రయాణం ఇంకా కొద్దిసేపు నడుస్తుంది, తర్వాత కొన్ని కొన్ని పాటలు విందాము. ఇవే కాకుండా మీకు మధ్యలో ఎలాంటి పాటలు వినాలన్నా కూడా నాకు కాల్ చేయండి. నంబర్ అదే, మీరు కాల్ చేసి శివ ఈ పాట అంటే నేను వినిపించేస్తాను. 9726361966 కి కాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే, నేను అడిగిన ప్రశ్నకి ఆడ్ మ్యాన్ అవుట్ మళ్ళీ ప్రయత్నించండి. ఇప్పటిదాకా నాకైతే సరైన సమాధానం రాలేదు. నాకు కాల్ చేసి ట్రై చేస్తున్నారు కానీ నాకు సమాధానం రాలేదు. ప్రశ్న ఏంటంటే, పోఖ్రీ బిజినెస్ మ్యాన్ గబ్బర్ సింగ్ టెంపర్, పోఖ్రీ బిజినెస్ మ్యాన్ గబ్బర్ సింగ్ టెంపర్, ఈ నాలుగు సినిమాల్లో ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి? ఎందుకు ఆడ్ మ్యాన్ అవుట్? ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి? సరే, మీకు ఒక క్లూ ఇవ్వనా? సరే, ఈ ఇందులో ఈ సినిమాలో మూడింటికి దర్శకత్వం వహించింది ఒకరే, ఒకటి ఒక సినిమాకు మాత్రం కాదు. ఇంకా అంత చెప్పాక కూడా మీరు ఆలస్యం చేయకుండా కాల్ చేయండి 9726361966 కి. ఇంతలోగా చక్రి గారి పాట వినిపిస్తున్నావు శివ, ఇంతకీ ఈ పాట ఇంకా వినిపించలేదు ఏంటంటావా? నిజమే, ఈ పాటకి ఆయనకి నంది అవార్డు ఫర్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా వచ్చింది. కాబట్టి ఈ పాట ఇంత ఆలస్యం చేసి వినిపించడం ఏ న్యాయం కాదు. ఇంకా ఆలస్యం చేయకుండా వినిద్దాం ఈ పాట.

ఎస్ సింహ ఆ సినిమాకి ఆయనకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వచ్చింది చక్రి గారికి. సరే రెండో మూడో చక్రి పాటలు వినిద్దాము, తర్వాత వేరే పాటల్లోకి వెళ్ళిపోదాము. కొన్ని ప్రకటన విందాము. మైత్రీస్ రెస్టారెంట్, ఇఫ్ యూ లుకింగ్ ఫర్ ఆథెంటిక్ ఫ్లేవర్స్ హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్యూజిన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవడానికి మాత్రం పర్ఫెక్ట్ డెస్టినేషన్. బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బఫే అయినా, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ టేస్ట్ గ్యారంటీ. ఇంతేకాదండి, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో ఆలోచన చేయకండి, విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజిన్, నౌ సర్వింగ్ ఇన్ అర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అలాగే రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్ టెక్సస్ ప్రౌడ్లీ ఇన్వైట్స్ యూ టు ది గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం, ద సీక్రెట్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. July 1 to July 5 ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువల్ అప్లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్, హోమమ్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ వెల్కమ్. డొనేషన్ స్పాన్సర్షిప్స్ ఆర్ ఆల్సో వెల్కమ్. విజిట్ radhakrishnatemple.net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్ టెక్సస్, July 1 to July 5 వరకు. అలాగే మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఆలోచించకండి, ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఓన్లీ ఫర్ $49. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్స్ మిస్ అవ్వకండి. కాల్ టుడే 972-484-5400 ఆర్ విజిట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ ఇన్ డాలస్. అలాగే ఫాదర్స్ డే, మేక్ డాడ్ స్మైల్ ఫ్రమ్ మైల్స్ అవే విత్ మై పర్సు. కంప్లీట్ కేవైసీ అండ్ చూస్ అ ఫ్రీ గిఫ్ట్ ఫర్ డాడ్. ఫ్రీ ఎల్డర్ కేర్ విజిట్, ఫాదర్స్ డే గిఫ్ట్ కార్డ్, పర్సనలైజింగ్ గ్రీటింగ్ కార్డ్. స్పెషల్ ఫాదర్స్ డే రేట్ $1 to ₹105 ఆన్ యువర్ ఫస్ట్ $100 ఆఫ్ ట్రాన్స్ఫర్. సెలబ్రేట్ లవ్, కేర్ అండ్ ఫ్యామిలీ విత్ మై పర్సు. సరే, ఇంకొక రెండు పాటలు విన్నాక బ్రేక్ కి వెళ్ళిపోతాము. కానీ ఇంతలోగా ఆట నడుస్తుంది కాబట్టి ఆటలో నాకు విజయ్ గారు కాల్ చేసి సరైన సమాధానం చెప్పేశారు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ప్రశ్న ఒకసారి గుర్తుచేద్దాం. ఏంటి సమాధానం చెప్తున్నాడు, ప్రశ్న ఏంటి అంటారు. ఇప్పుడే కారెక్కి అలా రిలాక్స్ అవుతూ ఇటు బయటకు వెళ్తే వెళ్లే వాళ్ళకి ప్రశ్న ఏంటంటే, మనం ఆడ్ మ్యాన్ అవుట్ ఆట ఆడుతున్నాము. ఆడ్ మ్యాన్ అవుట్ లో పోకిరి, బిజినెస్ మ్యాన్, గబ్బర్ సింగ్, టెంపర్ అని చెప్పాను. ఈ నాలుగు సినిమాల్లో గబ్బర్ సింగ్ అనేది ఆడ్ మ్యాన్ అవుట్, ఎందుకంటే మిగతా మూడు సినిమాలకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. బాగుంది కదా? సరే, ఇంకొక ప్రశ్న అడగనా? చెప్తారా? మరి చెప్పేశారా? సరే, అడిగేస్తున్నాను. ఈ నాలుగు సినిమాల్లో ఫైండ్ ది ఆడ్ మ్యాన్ అవుట్, యమదొంగ, అదుర్స్, స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి. యమదొంగ, అదుర్స్, స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి. ఈ నాలుగు సినిమాల్లో ఒక ఆడ్ మ్యాన్ అవుట్ ఉంది. ఎందుకు ఆడ్, ఎందుకు అవుట్ ఉన్నాడు ఆ మ్యాన్? నాకు కాల్ చేసి చెప్పండి. 972-636-1966. మళ్ళీ ఒకసారి చెప్తాను సినిమా పేర్లు. యమదొంగ, అదుర్స్, స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి. 972-636-1966. మరో సినిమా పాట. ఇది సినిమా పేరు చెప్తారా? చెప్పండి. ఇది సరదాగా నీ పాట ఎందుకు ఎంచుకున్నానంటే, చక్రి గారి సంగీత దర్శకత్వం పాటు రఘు కుంచే పాడిన పాట. సో ఎలా ఉంటుందో విందామని చాలా విని సో ఈ పాట నేను ఎంచుకున్నాను.

ఎస్ చక్రి మనకి సంగీతం ఇచ్చిన ఇంకో పాట. సరే కబుర్లు పక్కన పెట్టేసి టక్టక్ ఇంకొక ప్రశ్నకు సమాధానం చెప్పేస్తాను. నాకు లక్ష్మి గారు కాల్ చేసి సమాధానం చెప్పేశారు. నేను అడిగిన ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటంటే సింహాద్రి యమదొంగ అదుర్ స్టూడెంట్ నంబర్ వన్ అని అడిగాను. అదుర్స్ అని సమాధానం చెప్పేశారు. రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూడు సినిమాలు అదుర్స్ తప్ప. అది సరే ఇంకొక పాట విందాము. పాట వినొచ్చాక లాస్ట్ లో చూద్దాం ఇంకా ఆట ఆటలో ప్రశ్నలు ఇంకా ఎన్ని ఉంటాయో చూద్దాము. ప్రస్తుతానికి ఆలస్యం చేయకుండా చక్రి అంటే ఈ పాట వినాలి. అలాగే మనం వినండి.

0: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? బయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, పచ్చమి కబాబ్ పరోటా. ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన. ఇంకా ఉంది చెప్పంటారా, మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
4: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
3: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
5: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
3: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
5: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా అనే కార్యక్రమం. మీ వ్యాఖ్యాత శివ శివ శివతో. సరే, ఈ రెండున్నర గంటల పాటు మన చక్రి సంగీత దర్శకత్వంలో వచ్చిన సినిమా పాటలు వినిపించాను. ఆయన్ని ఎందుకో తలుచుకున్నాను, చాలా చిన్న వయసులోనే మనందరినీ వదిలి వెళ్ళిపోయినా కూడా ఇన్ని మంచి మంచి పాటలు మనకు అందించారు. ఎక్కువగా పేరు ఆపర్చునిటీస్ రాకపోయినా కూడా ఆయన ఆయన ధోరణిలో ఆయన ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. చిన్న పెద్ద సినిమాలు గురించి ఆలోచించలేదు. మామూలుగా ఎలాంటి సినిమా వచ్చినా కూడా అదే ప్యాషన్, అదే ఎనర్జీ తోటి అన్ని సినిమా పాటలు అందించారు. ఇంటర్వ్యూలో కూడా చాలా చెప్పారు, నాకు మంచి సినిమాలు వచ్చినా కూడా నాకు మళ్లీ ఇంకో అవకాశం రాలేదు పెద్ద బిగ్ బ్యానర్స్ తోటి వాటితో అని చెప్పారు. అలాంటిది సరే, ఆయన్ని ఒకసారి తలుచుకుందాం అనే ఆశతోటి ఇవాళ ఆట కావాల పాట కావాల కార్యక్రమంలో నేను ఇలా రెండున్నర గంటల పాటు చక్రి పాటలు వినిపించాను. సరే, మిగిలిన అరగంటలో కొన్ని పాటలు వినిపిస్తాను, వేరే పాటలు. అలాగే ఆట కూడా నడుస్తోంది కాబట్టి చాలా వేరంగా, వేరం అంటారు కొన్ని చోట, వేగం అనడానికి, తెలుసా మీకు, చిత్తూరు అటువైపు అనుకుంటారు. కొంచెం వేరం, చాలా వేరంగా ముందుకెళ్తుంది అంటారు కదా, అది తమిళం నుంచి వచ్చినట్టుంది. సరే, ఏదో ఒకటి మొత్తానికి ముందుకెళ్ళేవా అంటారా, వెళ్తా. సరే, ఈ నాలుగు సినిమాల్లో ఫైండ్ ది ఆడ్ మ్యాన్ అవుట్ నాలుగు సినిమాలు ఏంటంటే క్రిమినల్, శ్రీరామదాసు, కింగ్, నిన్నే పెళ్లాడతా. క్రిమినల్, శ్రీరామదాసు, కింగ్, నిన్నే పెళ్లాడతా. ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి? నాలుగు నాగార్జున సినిమాలే కానీ ఏదో ఆడ్ డిటీ ఉంది ఒక్క సినిమాలో. ఏంటి తెలిస్తే కాల్ చేయండి 972-636-1966 కి. కొత్త సినిమా పాటలు ఇవి నేను వినలేదు, మీతో పాటు విందామని. కొన్నైతే మరీ ఒక రోజు ముందే వచ్చేట, ఇవి చూద్దాం ఎలా ఉంటాయో. బాగాలేకపోతే నన్నేమనకండి. సరే, వినండి, మీతో పాటు విందాం.

0: బాగుంది పాట, మీతో పాటే విన్నాను నేను ఈ పాట. సరే, ఈ చెన్నై లవ్ స్టోరీ ఆ సినిమాల పాట ఇది. అందులో అందుకే మధ్యలో పోదుమా వేణుమా తర్వాత అడగా ఇవన్నీ తమిళ పదాలు వచ్చాయన్నమాట. సో మనం ఇందాక లంచ్ కోస్తా విన్నాం కదా, అలా అలా ఆ టైప్ అనిపించింది నాకు ఈ పాట మీతో పాటు వింటుంటే. సరే, ఇందాక నేను మీకు ఇచ్చిన ప్రశ్నల్లో ఒక పప్పులో కాలేజీ అర్థమైంది. సరే, ఇంకొకసారి ఇస్తాను. అందుకని ఆ కాల్ తీసేసి కాల్ కడిగేసుకుని మళ్ళీ ఇస్తాను ప్రశ్నలు ఏంటంటే, సినిమా పేర్లు క్రిమినల్, శ్రీరామదాసు, కింగ్, ఆర్ఆర్ఆర్. ఓకే, క్రిమినల్, శ్రీరామదాసు, కింగ్, ఆర్ఆర్ఆర్. ఇంకా వీటిలో ఆడ్ మ్యాన్ ఒకటి ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆర్ఆర్ఆర్ యాడ్ చేయగానే ఆ ఆడ్ మ్యాన్, ఆ ఆడ్ మగాడు ఎవరు నాకు కాల్ చేసి చెప్పండి 9726361966 కి. సరే, ఇంకొక కొత్త పాట విందాము. ఇది మనం ఇదివరకు మరీ అంత నిన్నే మొన్నే వచ్చిన పాట కాదు, కానీ నిన్న మొన్న వచ్చిన పాటే ఫిగరేటివ్లీ స్పీకింగ్. సరే, వినండి.
1: మోసం అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినానా. మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావా?

0: ఫేవరెట్?
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. అందుకనే చెప్పనే లేదు.

అదే సంగతి. సరే ఇవాళ ఆట కట్టేద్దాము. ఆటకి సమాధానం, ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్పేస్తాను. క్రిమినల్ శ్రీరామదాసు, కింగ్, తర్వాత ఆర్ఆర్ఆర్. ఇందులో కింగ్ ఆడ్ మ్యాన్ అవుట్ ఎందుకంటే ఆ కింగ్ కి సంగీత దర్శకత్వం ఇచ్చింది మన డిఎస్పి. మిగతా మూడింటికి సంగీతం అందించింది మన ఎంఎం క్రీమ్ గారు. అది హోప్ఫుల్లీ మీకు ఈ ఆట నచ్చింది అనుకుంటున్నాను. ఈసారి ఏం చేస్తారంటే మీకు అంత సులువుగా దొరికేటట్టు కాకుండా ఇంకా కష్టంగా క్లిష్ట పరిస్థితుల్లో మిమ్మల్ని పెట్టేసేటట్టుగా నేను నా సిలబస్ రాసుకొస్తాను. ఈసారి చూద్దాం ఎలా ఆడతారో ఆటలు. ఇంకా మిగిలిన 12 నిమిషాల్లో కొన్ని పాటలు విందాము. ఇది చాలా నేను 2-3 సార్లు వినిపించిన పాట, నాకు చాలా సరదాగా ఉంటుంది ఇది. ఈ సరదా పాట విని మళ్ళీ వద్దాం. ఇంకా ఇవాళతోటి ఆట కట్టేద్దాం. సరే ఇప్పటిదాకా మీరు వింటున్న కార్యక్రమం ఆట కవాల పాట కవాల, మీ వ్యాఖ్యాత శివతో. ఎస్, శివ శివ శివతో.

మిత్రమండల సినిమాల పాటలు విన్నారు మీరు. సరే ఇంకో రెండు పాటలు వినే సమయం ఉంది. టకటక నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ ఆఖరి రెండు పాటలు ఐ వాంట్ డెడికేట్ దీస్ టూ సాంగ్స్ టు ఆల్ ది లవ్లీ డాడ్స్ అవుట్ దేర్. అందరికీ అడ్వాన్స్డ్ ఫాదర్స్ డే విషెస్ తెలియజేస్తూ మన నాన్నలందరి కోసం ఈ ఒక రెండు పాటలు వినిపిస్తాను. అందులో నాకు నచ్చిన ఈ పాట, ఇందులో నాన్నకి ప్రేమ ఇలా కూడా చూపించచ్చా, నాన్న మీద ఎంత ప్రేమ ఉంటుందా అని మనకు చూపించిన సినిమా ఇది. చాలా మిక్స్డ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఏదైనప్పటికీ ఈ పాట మీకు అర్థమై ఉంటుంది ఏ పాట గురించి మాట్లాడుదాం విందాం.

సరే, చాలా పెద్ద పాట. మిమ్మల్ని ఏడిపించకుండా నేను మీ దగ్గర సెలవు తీసుకునే సమయం వచ్చింది. ఫర్ ఆల్ ద డాడ్స్ అవుట్ దేర్, హ్యాపీ ఫాదర్స్ డే ఫ్రమ్ శివ. ఇవాళ పాటకవాల కార్యక్రమానికి సెలవు. ఎవ్రీబడి స్టే సేఫ్, స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ. అగైన్ అందరికి ఫర్ ఆల్ ద లవ్లీ డాడ్స్ అవుట్ దేర్, హ్యాపీ ఫాదర్స్ డే, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. మరి నాకు నేను డెడికేట్ చేసుకోవాలి కదా. సరే, డెడికేట్ చేస్తూ సైనింగ్ ఆఫ్ ఈ ఆఖరి పాట మన నాన్నలందరికీ ప్రేమతో సైనింగ్ ఆఫ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. US to generally public and shared spaces ante parks, streets, apartment complexes, community etiquette anedi follow avvalsi untundi. Especially manam illu konnam kada ani pakka vaalla peace konalemu. Mana intlone backyard lo oka party unte pakka vaallaki ibbandi kalavakunda pravartinchadam chaala avasaram. Keeping music and sounds at a reasonable level, cleaning up after yourself and respecting common areas ilantivi aa community ki tadwara akkadunna vaallaki manam chupinche and best of all, it avoids complaints.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే ఫుడ్ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819.

888 IndiaTodayUSA.com. హలో హలో హాయ్ నమస్తే, మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం కాస్త. ఇప్పుడు వీఆర్ సౌండింగ్ ఈవెన్ మోర్ లైక్ హోమ్ టు ఆల్ ఆఫ్ యూ గైజ్. సో నేను ఆర్జే అనూహ్య వచ్చేసాను బికాస్ టుడే రైట్ నౌ ద టైమ్ ఇస్ 4 o'clock ఇన్ డాలస్. కాబట్టి 4 to 7 మీ సాటర్డేస్ ని ఎంటర్టైనింగ్ గా మార్చేదానికి నేను శిరీష యూజువలీ వచ్చేస్తుంటాము. శిరీష ఇస్ రన్నింగ్ అ లిటిల్ బిట్ లేట్ బట్ వచ్చేస్తుందండి, నా పార్ట్నర్ ఇన్ క్రైమ్ రాబోతోంది. బట్ ఎస్, వెల్కమ్ వెల్కమ్ చెప్పేస్తూ లెట్స్ హిట్ ఇట్ ఆఫ్ విత్ అ బ్యూటిఫుల్ పాట్.

ఎస్ ఎస్ ఎస్ నేనైతే ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి కొయిలా పాట వేసేసుకున్నాను అనమాట. ఆబ్వియస్లీ అది ఇద్దరికి కూడా సెట్ అయిపోతుంది ఇఫ్ శిరీష వాజ్ అరౌండ్ టూ. బట్ ఎస్, ఇంకొంచెం సేపట్లో షీల్ బి హియర్. అండ్ ఆబ్వియస్లీ మనకి ఇక్కడ డాలస్ లో అయితే అన్ప్రెడిక్టబుల్ వెదర్ జరుగుతోంది కాబట్టి నిన్నేమో కుండపోతగా వర్షం, ఇప్పుడేమో చాలా చాలా వేడి. అసలు ఐ యు గైస్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్? చూసుకుంటూ ఉండండి, బికాజ్ ఐ నో అన్ప్రెడిక్టబుల్ వెదర్ బట్ దట్ డజంట్ మీన్ వీ హ్యావ్ టు ఇగ్నోర్ అవర్ ఓన్ హెల్త్ కదా. బట్ యా, సమ్మర్ టైం కాబట్టి సమ్మర్ సమ్మర్ టాపిక్స్ లో ఏమేమి తీసుకురావచ్చో యాజ్ మచ్ అస్ పాసిబుల్ చూసేస్తున్నాము చేసేస్తున్నాం అనమాట. యా, సో లాస్ట్ 2-3 weeks కిందట వీ బీన్ టాకింగ్ అబౌట్ సమ్మర్ లో అసలు మనం చేసే చిన్ని చిన్ని పనులు ఏవే ఉంటాయి. ఆబ్వియస్లీ ఫేవరెట్స్ ఆఫ్ మ్యాంగోస్ ఇవి అవి అనుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాము. ట్రావెల్ చేసేటప్పుడు ఎలాంటి హ్యాబిట్స్ అండ్ రిచువల్స్ మనం చిన్నప్పటి నుంచి క్యారీ చేస్తున్నాము, మన పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తుంటారు, మనం ఎలా బిహేవ్ చేస్తాం అన్ని చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి దాంతో పాటు దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇంకా బోల్డెన్ని టాపిక్స్ సమ్మర్ వెకేషన్ అరౌండ్ చూసుకుందాము. బికాస్ చాలా మంది ప్లాన్స్ చేసేసుకొని ఉంటారు, సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ బుక్డ్ టు గో టు ఇండియా, ఇంకొంతమంది లైక్ మీ ఇక్కడిక్కడే ఏమేం చేయొచ్చు అని చూసుకుంటూ ఉంటాం కదా. సో యా, సమ్మర్ వెకేషన్ ఇండియాలో బాగుంటుందా ఇక్కడ బాగుంటుందా, అండ్ సమ్మర్ వెకేషన్ ఇండియా వెళ్లే వాళ్ళకి అప్పట్లో ఎలా ఉండేది ఇప్పట్లో ఎలా ఉండేది, అలాంటి టాపిక్స్ మీద మాట్లాడుకుంటూ ఇవాళ మనం గడిపేద్దాము. అండ్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ బ్యూటిఫుల్ సాంగ్స్ లైన్డ్ అప్ కాబట్టి హియర్ వీ గో అనదర్ వన్.

0: ఎస్ ఎస్ సో ఆ కిక్ ఇచ్చేదానికి మేమైతే రెడీగా ఉన్నాము. అండ్ ఈసారి గమనించారా, నేను మేము అన్నాను అంటే వచ్చేసింది నా తోడి దొంగ.
1: దొంగకి స్వాగతం.
0: నువ్వే చెప్పుకుంటున్నా. ఎస్ హలో శిరీష, ఎలా ఉన్నావు? లేట్ గా వచ్చినావు, లేటెస్ట్ గా వచ్చినట్టున్నావు.
1: లేటెస్ట్ గా వచ్చాను. నువ్వు సమ్మర్ వెకేషన్ అని స్టార్ట్ చేసావు కాబట్టి నేను కూడా అలా సమ్మర్ వెకేషన్ లోకి వెళ్దామా అని అనుకున్నాను. సర్లే మళ్ళీ ఇక్కడ నువ్వు ఒకదానివి అయిపోతావా అని ఇట్లా బ్యాక్ వచ్చాను.
0: అమ్మా దయ తలిచి అలా వచ్చేసింది అనమాట మన కోసం అండి. డెఫినెట్లీ హ్యాపీ హ్యాపీ దట్ యుర్ హియర్. అండ్ ఎస్ నెక్స్ట్ 3 అవర్స్ ఇంకా రచ్చరంబోలా జరగబోతోంది అనమాట. సో యా సమ్మర్ వెకేషన్ నేనైతే ఏమనుకున్నానంటే ఇవాళ సరదాగా వీ కెన్ టాక్ అబౌట్, ఎందుకంటే నేను ఇద్దరు ముగ్గురిని ఇవాళ కలుస్తుంటే దేర్ ఆల్ సేయింగ్ ఓ యా నేను జూలైలో అంతా అసలు మొత్తం ఇండియాకి వెళ్ళిపోతున్నాను, నా ప్లాన్ అయితే సెట్, నేనైతే ఐఎమ్ రెడీ టు ఎంజాయ్ అని అనుకుంటూ ఉన్నారు కదా. సో అట్లా కొంచెం సేపు ఇక్కడ ఉంటూ కొంచెం సేపు అక్కడ ఉంటూ ఉంటున్నారు. సో వాట్ ఇస్ ఇట్ దట్ ఇన్ ఇండియా రైట్ నౌ దీస్ డేస్ సమ్మర్ వెకేషన్ కోసం వాట్ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ అని సరదాగా ఎందుకు మాట్లాడకూడదు, అండ్ ఆబ్వియస్లీ కంపేరింగ్ ఇట్ విత్ ఆర్ ఓల్డ్ టైమ్స్ ఆఫ్ ఇండియా వెకేషన్ కదా. అప్పట్లో అంటే ఆబ్వియస్లీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే వాళ్ళం అలా జరిగేది, ఇప్పుడు కూడా జరుగుతుంటాయి.
1: బట్ ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా, నాకేమనిపిస్తుంది అని అంటే ఈ మధ్య కాలంలో మనకు తెలిసి వాళ్ళు చాలా మంది ఇట్లా వెకేషన్ కి ఫ్యామిలీని కలవడానికి ఇండియా వెళ్లారు కదా. ఇప్పటికి మనం తీసుకెళ్లే సామాన్లకి ఇండియాలో వాళ్ళకి, అప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మన కోసం ఎవరో ఒక బీరకాయ పీచు చుట్టం ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు
0: కదా.
1: వచ్చేటప్పుడు వాళ్ళ చేతిలోని ఆ బ్యాగ్, ఆ ఒక్క చెక్ఇన్ బ్యాగ్ చూస్తేనే మనం అందులో ఇట్లా మిలియన్స్ బిలియన్స్ ఉంటాయి అన్నంత వర్త్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళం కదా.
0: అమేజింగ్ పాయింట్. అవును. సో యా అలా ట్రావెల్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇండియా సమ్మర్ టైమ్స్ ఆర్ ఎప్పుడు ఎవరు మనకు తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఏంటి ఆ రిలేటబుల్ టాపిక్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ మాట్లాడేసుకుందాం ఇవాళ ఆఫ్టర్ దిస్ అనదర్ వండర్ఫుల్ పడా.

0: చాలా రోజులైంది. అంటే ఇన్ఫాక్ట్ ఈ మూవీ అప్పట్లో రిలీజ్ అయినప్పుడు ఏంటి అసలు ఫ్యూచరిస్టిక్ మూవీ లాగా టైమ్ హెడ్ లాగా ఉండింది, బట్ అప్పట్లో ఐ డోంట్ థింక్ ఇది అంత పెద్ద హిట్ అయింది, బట్ ఇట్ వాజ్ లైక్ అన్ యావరేజ్ మూవీ.
1: యా యాక్చువల్లీ మూవీ రిలీజ్ అయినప్పుడు కొత్తలో ఓన్లీ ఫస్ట్ 20-25 మినిట్స్ ఏ బాగుంది సినిమా, తర్వాత అంతా లైట్ ఇది అని అన్నారు. బట్ ఈ సినిమా మళ్ళీ ఇప్పుడు బాగా ఫేమస్ అయిందో తెలుసా, కోవిడ్ టైప్ లో.
0: బికాస్ ఇందులో కూడా బయో ఏమంటారు బయో ప్రాబ్లం ఏదో ఉంటుంది కదా, అలానే ఉంటుంది ఒక వైరస్ లాగా,
1: ఒక వైరస్ ని వ్యాప్తి చేయించాలి అని చెప్పి ప్లాన్ చేయడం. అండ్ ఇన్ఫాక్ట్ కోవిడ్ టైంలో చాలా సూర్య మూవీస్ ఆ టైంలో జరుగుతున్న సిచ్యుయేషన్ కి చాలా రిలేటబుల్ ఉన్నాయన్నమాట. సో ఆ టైంలో ఎవ్రీ సూర్య మూవీ ఆ టైంలో చాలా మంది చూసి ఇంకేమున్నాయి ఇంకేమొస్తాయి ఇంకేమన్నా మర్చిపోయామా మనం అన్నట్టులాగా కూడా వైరల్ అయినాయి. ఆ టైం నుంచి నాకు తెలిసి సెవెంత్ సెన్స్ సినిమా చాలా బాగా చూస్తున్నారు. అండ్ నాకు చాలా ఇష్టం ఆ మూవీ, ఐ డోంట్ నో ఎందుకు అది నాకు ఇష్టం ఆ మూవీ.
0: అవును అవును, కమర్షియలీ దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్ అన్ని కలిపి పెట్టడానికి అన్ని ఎలిమెంట్స్, అంటే కొంచెం శృతి హాసన్ సూర్య అని అంటే ఆబ్వియస్లీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని రీచ్ చేసేలాగానే ఉన్నింది. ఈవెన్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ గుడ్ వన్. ఎస్, సో నాకు అది ఎందుకో నాకు ఐ హ్యావ్ దిస్ మెమరీ దట్ సెవెన్ సెన్స్ వెన్ ఇట్ రిలీజ్డ్ ఇట్ వాజ్ డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్ టైమ్ అండ్ ఐ వెంట్ విత్ మై కజిన్స్. సో అందుకే నేను ఇంకా సరే ఇది తీసి పెట్టేసాను అనమాట పాట. అయితే వెరీ వెరీ మచ్ యాప్ట్ ఫర్ అవర్ టాపిక్ ఫర్ టుడే కదా అని. యా, సో ఇది ఈ మూవీ అయితే నేను అమ్మ నాన్నతో వెళ్ళినట్టు నాకు గుర్తులేదు. ఐ రిమెంబర్ గోయింగ్ విత్ మై కజిన్స్ అండ్ అది కూడా అప్పట్లో అసలు మూవీ థియేటర్ కి ఐమాక్స్ లో బుక్ చేసుకుని వెళ్తున్నాము అని అంటే అది ఇంకో వేరే లెవెల్ ఫీలింగ్ అన్నమాట. దాట్ వాజ్ అవర్ ఔటింగ్ ఔటింగ్ ఔటింగ్ అని అంటే ఐమాక్స్ థియేటర్ లో బుక్ చేసుకుని వెళ్తే గ్రేట్ అన్నట్టు,
1: ఒక రిచ్ ఫీల్.
0: ఇప్పుడేమో అసలు ఊవా అంటే అలా వెళ్ళిపోయి చూసేసుకొని వస్తున్నాము మూవీస్ అన్ని కూడా. సో యా, ఇంకా అలా గుర్తు చేసుకోవాలని అంటే ఇండియాకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మనకి సమ్మర్ టైంలో ఈవినింగ్ అలా టెరస్ మీదకో లేకుంటే బయట గడప దగ్గర కూర్చోనో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉండే అవకాశం ఉండేది. అక్కడ యూనో ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుని బాతాకానీలు వేసుకోవడానికి కూడా కుదిరేది. ఇక్కడ టెరస్ ఏది
1: అమ్మమ్మ ఇల్లు ఇట్లాంటివి ఉన్నాయి అని అంటే కజిన్స్ అందరు వస్తారు, అందరూ పైన డాబా పైన దిండ్లు దుప్పట్లు తీసుకుని వెళ్ళి పడుకోవడం అదంతా కూడా ఒక ఒక వండర్ఫుల్ నాస్టాల్జిక్ ఎక్స్పీరియన్స్ కదా.
0: అవును, టు రీక్రియేట్ సచ్ థింగ్స్ ఇన్ యుఎస్ ఇస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కాకపోతే ఇండియాలో కూడా ఈ మధ్య చాలా మంది సిటీకి మూవ్ అయిపోయారు కాబట్టి ఐ డోంట్ నో హౌ మెనీ ఆర్ ఏబుల్ టు యాక్చువల్లీ గో బ్యాక్ టు విలేజెస్. ఉన్న వాళ్ళకి లక్కీ పీపుల్, మీరు ఎంజాయ్ చేసుకుంటూ ఉండండి, నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా పాస్ చేసేస్తూ ఉండండి. సో యా, ఇంకొక పాట వేసేసుకొని ఇంకా మాటలు
1: మాట్లాడుకుంటున్నా. సమ్మర్ సాంగ్ అనుకుంటున్నాను, సమ్మర్ లో రిలీజ్ అయిన మూవీలో నుంచి సాంగ్ ఇది.
0: పర్ఫెక్ట్. సో యెస్, లెట్స్ లిసన్ టు ఇట్.

0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలిన్, ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ అట్ వన్ ప్లేస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
5: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
2: Hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
6: వాట్ అ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
7: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చార్జ్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా. స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
9: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. నౌ ఇట్ సౌండ్స్ లైక్ ఏ హోమ్ అన్నమాట. సో ఈ రోజు మనం చాలా మాట్లాడాలని అనుకుంటున్నాము. అవి ఏంటి అన్నది మేము మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడైతే మనం సమ్మర్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము, ఎందుకంటే సమ్మర్ కి చాలా మంది వెకేషన్ కి వెళ్ళారు. అండ్ ఐ వాంట్ టు, వీ వాంట్ టు టచ్ దట్ నాస్టాలజిక్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. అమ్మమ్మ ఇంటికి వెళ్ళి కజిన్స్ అందరం ఇట్లా అరుగు మీద పడుకొని, లేకపోతే డాబా పైన ఇలా మొత్తం అంతా వాటర్ కొట్టుకొని చల్లగా చేసుకొని పడుకొని, అవన్నీ ఉంటాయి. అవన్నీ ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్. అయితే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే, ఇలా సమ్మర్స్ కి ఇప్పుడు ఎక్కువ మంది ఇండియాకి ట్రావెల్ చేశారు కాబట్టి వాళ్ళు ఏమేమి థింగ్స్ తీసుకెళ్లారు, అంటే యూజువల్ ఏం తీసుకెళ్తారు, అండ్ ఇండియాలో ఉండే వాళ్ళ పర్స్పెక్టివ్ అబౌట్ దోస్ థింగ్స్ ఎలా ఉంటుంది. నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అవన్నీ
10: చెప్పు చెప్పు. నాకు మెయిన్ కపుల్ ఆఫ్ థింగ్స్ గుర్తొస్తున్నాయి ఏంటంటే, అటు నుంచి అంటే అప్పట్లో మనం ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇండియాకి తీసుకొచ్చేటప్పుడు ఐ థింక్ మోస్ట్లీ పర్ఫ్యూమ్ బాటిల్స్ తీసుకొచ్చేవాళ్ళు. పర్ఫ్యూమ్ బాటిల్స్ లో కూడా తర్వాత మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ అర్థమైంది ఏంటంటే అది బాత్ అండ్ బాడీ వర్క్స్, అసలు 3 కొంటే 2 ఫ్రీ, 1 ఫ్రీ ఇట్లాంటి ధమాకా డీల్స్ లలో ఒకటి తీసుకుని వచ్చేస్తున్నారు అని చెప్పేసి. ఆబ్వియస్లీ పర్ఫ్యూమ్ బాటిల్స్ అని అంటే ఇంకా క్లీషేడ్ గా తక్కువ క్వాంటిటీ, అవి ఆబ్వియస్లీ ఎక్కువ ప్రైస్ ఉంటుంది, బట్ అవి చాలా రేర్ గా తీసుకొచ్చారు. బట్ అదర్వైజ్ హోల్సేల్ ప్రోడక్ట్ లాగా ఇవే ఎక్కువ వచ్చేవి. ఐ వుడ్ ఆబ్వియస్లీ అడ్మైర్ అట్ పీపుల్ హూ క్యారీడ్ బిగ్ ఫోన్స్. అప్పుడప్పుడే వాళ్ళు మాస్టర్స్ కి వెళ్ళి ఎవరైనా యునో దే జస్ట్ గాట్ సెటిల్డ్ అండ్ దెన్ మళ్ళీ వచ్చారు. కానీ శిరీష, బట్ విత్ టైమ్స్ చేంజ్ అయింది, ఇండియాలో కూడా ఇవన్నీ ప్రోడక్ట్స్ చాలా అలవాటు అయిపోయింది, అండ్ బిజినెసెస్ కూడా అక్కడ ఇంట్రొడ్యూస్ చేసేసారు కాబట్టి చాలా ఇప్పుడు అది ఇట్ ఇస్ బికమ్ వెరీ డిఫికల్ట్ టు ఇంప్రెస్ ఇండియన్ పీపుల్ అనుకుంటా గిఫ్ట్స్ తో.
9: ఆఫ్ కోర్స్. ఒక మంచి పాట వినేసొద్దాము, ఆ తర్వాత ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం మనం.

0: కాదనమాట. అనూహ్య మంచి ఎక్స్పీరియన్సెస్ చెప్పింది. చెప్పిన తర్వాత నాకేమనిపించింది అంటే ఇలా పర్ఫ్యూమ్ బాటిల్స్ తీసుకొచ్చే చుట్టాలు ఇట్లాంటి వాళ్ళందరినీ చూసినప్పుడు, అనూహ్య మీ చుట్టాలందరూ చాలా రిచ్ చుట్టాలు, లేకపోతే చాలా మంచి చుట్టాలు అయి ఉంటారు డెఫినెట్ గా. ఎందుకంటే పర్ఫ్యూమ్ బాటిల్స్ ఇలాంటి తీసుకొచ్చిన చుట్టాలు ఎవరు నాకు లేరు అనూహ్య.
1: ఇంకేం తీసుకొచ్చారమ్మా?
0: సో నేను ఒకటి చెప్తాను, మేబీ నేను ఒక 7th 8th క్లాస్ లో ఉన్నప్పుడు అనుకుంటా, మా చుట్టాలు ఒకళ్ళు యూకే నుంచి వచ్చారు. సో ఆ టైంలో జనరల్లీ ఇలా చుట్టాలు కొంచెం క్లోజ్ చుట్టాలు ఎవరైనా ఇలా ఫారెన్ నుంచి వచ్చారు అబ్రాడ్ నుంచి వచ్చారంటే క్లోజ్ చుట్టాలు అందరూ వెళ్ళి వాళ్ళు ఉంటున్న ఆ ఫ్యూ వీక్స్ ఉంటాయి కదా, 3 weeks 4 weeks ఉంటారు కదా వాళ్ళు, ఏదో ఒక రోజు ఇలా వెళ్ళి కలిసేసి రావాలి. కలిసేసి వాళ్ళు వచ్చేదే 3-4 years ఒక్కసారి కాబట్టి ఆ టైంలో ఎస్పెషల్లీ వెళ్ళి కలిసేసి ఆ బాగున్నారా అని పలకరించి రావడం, అది ఆనవాయిద్యాలు. అలా వాళ్ళు ఆల్మోస్ 4-5 years తర్వాత యూకే నుంచి వచ్చారు అని తెలిసింది. కాల్ చేసి చెప్పారు ఇలా వచ్చారు అని, ఆ ఓకే అయితే మేము వస్తాము, మేము వచ్చి వాళ్ళని కలుస్తాము అని చెప్పామన్నమాట. మేము కూడా వెళ్ళాము. వెళ్ళేటప్పుడు ఆ టైంలో బస్ లో నేను వాళ్ళ దగ్గరికి ఊరికి వెళ్తుంటే అసలు నా మైండ్ లో ఎన్ని ఆలోచనలు వచ్చాయో తెలుసా, ఎన్ని ఆలోచనలు వచ్చాయి, వీళ్ళు నా కోసం ఏమన్నా తెచ్చుంటారా లేదా, అసలు నా కోసం అని స్పెసిఫిక్ గా అంటే పిల్లలకు ఇవిద్దాము అని జనరల్ గా అనుకుంటారు కదా సమ్ చాక్లెట్స్ అలాంటివి, ఇప్పుడు నాకు చాక్లెట్స్ ఇస్తే మా పేరెంట్స్ కి ఏమి ఇస్తారు అని ఒక ఆలోచన, చాక్లెట్స్ ఇస్తే వాటిని ఏ చాక్లెట్ ఇస్తారు. సో నేను ఫైనల్ గా ఇన్ని ఆలోచించుకుంటూ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు అక్కడ మాటల్లో తెలిసింది ఏంటంటే వాళ్ళు డైరీ మిల్క్స్ తెచ్చారు అని. డైరీ మిల్క్ అప్పట్లో మరి ఎందుకో నేను ఇంట్లో అడగలేదో ఏమో, పెద్ద డైరీ మిల్క్స్ ఉండేవి కదా, 5 rupees చిన్న డైరీ మిల్క్స్ అది ఉంటేనే పెద్ద హవా అన్నట్టు. సో నేను ఆ పెద్ద డైరీ మిల్క్ చూసి చాలా ఎక్సైట్ అయ్యాను. సో నాకు ఇప్పుడు అప్పుడు నా టెన్షన్ ఏంటంటే నాకు ఆ రెండు డైరీ మిల్క్ ఇస్తారా ఒకటే ఇస్తారా అన్నది ఒక టెన్షన్. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ దగ్గర ముందు ఏమిన్నానంటే డైరీ మిల్క్ చాక్లెట్ ని పాలల్లో వేడి పాలల్లో ముంచుకొని తింటే బాగుంటుందని చెప్పారు. సో ఇప్పుడు నాకు డైరీ మిల్క్ ని పాలల్లో ముంచుకొని తినేదానికి ఒక డైరీ మిల్క్ కావాలి, పుత్తగా తినేదానికి ఇంకో డైరీ మిల్క్ కావాలి, నాకు రెండు డైరీ మిల్క్లు వస్తాయా రావా అని ఎంత టెన్షన్ అయ్యానంటే నేను.
1: ఇంత చిన్న ఏజ్ లో అంతంత పెద్ద పెద్ద డిసిషన్స్ తీసుకోవాలి టెన్షన్ పడ్డావనంటే అసలు హ్యాట్స్ ఆఫ్ టు యూ శిరీష.
0: మరి నేను అసలు అంటే అప్పటికే అదే పెద్ద విషయం, పర్ఫ్యూమ్ తెచ్చిన చుట్టాలు ఉన్నారు అంటే అసలు వాళ్ళు ఇంకా తోత్రుమ్స్.
1: యా మేబీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంకా లేటర్ ఏజెస్, నువ్వు ఇంకా చిన్నప్పటిది చెప్తున్నట్టున్నావు కూడా. సో అదే చాక్లెట్స్ ఇస్ అనదర్ ఫేమస్ వన్ మా. సో యా అలా మాట్లాడుకుందూ వెళ్దాము ముందుకి. మీకు మీ మెమరీస్ లో ఏదైతే ఇట్లాంటి మంచి మంచి గిఫ్ట్స్ మెమరబుల్ గిఫ్ట్స్ ఉంటుంటే కాల్ చేసిన నంబర్ చెప్పడానికి 972-636-1966.
0: మీ చుట్టాలు మీకు తెచ్చిన ఇంట్రెస్టింగ్ గిఫ్ట్ ఏంటి?

0: ఆహాహాహా, నాకు నచ్చిన పాటలన్నీ వేసేసుకుంటున్నాను శిరీష, నువ్వు నాకు ఈసారి అవకాశం ఇచ్చావు కాబట్టి. సో యా, హోప్ఫుల్లీ యూ గైజ్ ఆర్ ఆల్సో ఎంజాయింగ్. ఏదన్నా స్పెషల్ పాట మీ స్పెషల్ పీపుల్ కి డెడికేట్ చేయాలనుకుంటే కూడా కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. అండ్ జస్ట్ నౌ వీ హ్యాడ్ అన్ అనానిమస్ కాలర్, బట్ ఫుల్ వైబ్ తో మాట్లాడేస్తున్నారు. హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ దట్ హీ వుడ్ హాఫ్ షేర్ హాఫ్ నాట్ షేర్, కాబట్టి మేమే అర్థం చేసేసుకుంటున్నాం అనమాట. బట్ నో, హీ వాజ్ సేయింగ్ అదే ఇప్పుడు దాకా మనం చిన్నప్పుడు మనకి గిఫ్ట్స్ తీసుకొచ్చిన ఆ చుట్టాలని అంటున్నాం కదా, ఇప్పుడు డూ వీ రియలైజ్ వి ఆర్ దోస్ చుట్టాలు అని చెప్పి చెప్పారు, విచ్ ఎస్ వి వర్ గెటింగ్ టు ఇట్. ఆబ్వియస్లీ ఆ పర్స్పెక్టివ్ కూడా షేర్ చేసుకోవాల్సిందే కదా. ఇప్పుడు అర్థమవుతుందండి డబ్బులు ఎంత ఎంత సంపాదించాలి, ఎంత మళ్ళీ గిఫ్ట్స్ కి పక్కకు పెట్టాలి. బికాస్ ఒకరా ఇద్దరా మళ్ళీ చుట్టాలంటే చుట్టాలు ఒకటే కాదు కదా, ఫ్యామిలీ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, మన సర్కిల్ ఫ్రెండ్స్ లేదంటే మన పేరెంట్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అట్లా చాలా మంది ఇంకా కౌంట్ చేస్తూ పోతే
1: అంతే కదా. మరి ఒకప్పుడు మనం ఏమనుకునే వాళ్ళం అంటే చాక్లెట్స్ వరకు తీసుకెళ్దాంలే ఫస్ట్ అని ఒక 10 LBS బ్యాగ్ లో చాక్లెట్స్ తోనే నింపెట్టుకుంటాం. అయితే తర్వాత నేను ఒక 1-2 instances చూసా, చాక్లెట్ తీసుకెళ్లి ఇస్తుంటే ఎక్కడి నుంచి కొనుక్కొచ్చావమ్మా ఈ అమెరికా నుంచేనా అని అడిగారు. నేను అక్కడి నుంచి తీసుకొచ్చానంటే మన పక్కన షాప్ లో కూడా దొరుకుతున్నాయి అమ్మా ఈసారి ఇంకేమన్నా తీసుకురా అనేవాళ్ళు. ఓకే, మొత్తం మారిపోయింది, మనం ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నేనే తెచ్చుకుంటున్నాను అనమాట.
0: నువ్వే తెచ్చుకుంటున్నావు అని అంటే
1: నేనే అక్కడి నుంచి ఇంకా ప్రతి చిన్నది నేనే తెచ్చుకుంటున్నాను, కుదిరితే పిన్నిసులు కూడా తెచ్చుకుందామని అనుకుంటున్నాను.
0: ఇండియా నుంచి
1: చాక్లెట్లు తీసుకెళ్ళి వావ్ నేను అమెరికా నుంచి చాక్లెట్లు తెచ్చాను అనే దానికన్నా నేను అన్ని నోరు మూసుకొని వాళ్ళకి అన్ని హ్యాపీగా దొరుకుతున్నాయి, సో అక్కడి నుంచి నేను తెచ్చుకోవచ్చు అని చూస్తున్నాను.
0: ఇది బాగుంది. యా, సో అట్లా చాక్లెట్లు చాలా అంటే పెద్ద పదం అనుకుంటా వాడేది నేను, బట్ చీప్ అయిపోయినాయండి కాబట్టి. చీప్ కూడా కాదు, ఇట్స్ వెరీ యాక్సెసిబుల్ ఇన్ ఇండియా, మేబీ దాట్స్ అనదర్ వే టు పుట్ ఇట్. అంటే ఫెరెరో రోషర్ అవన్నీ కూడా అప్పట్లో అమ్మ అమ్మ అనుకుంటూ తీసుకున్నాము, గానీ అవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. లైక్ 15 years నుంచి ఐ థింక్ ఐ హావ్ బీన్ సీయింగ్ ఫెరెరో రోషర్స్ ఇన్ హైదరాబాద్ టు, కాబట్టి అన్ని దింపేశారండి అక్కడ. ఈ హర్షీస్ అయితే ఇంకా కోకోలో లాస్ట్ 5-6 years నుంచి డెఫినెట్లీ చాలా అవైలబుల్ ఉంటుంది, కాబట్టి మన బడ్జెట్ మనం పెంచాల్సిందే వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి అని అంటే. లేదంటే గమ్మునే ఆహా ఏమీ తీసుకురా అన్ని మీకే దొరుకుతున్నాయని నువ్వు చెప్పినట్టు డైలాగ్ కొట్టేస్తే సెట్ అయిపోతుంది అనమాట.
1: ఐ హావ్ 1 funny story రీసెంట్ గా జరిగింది, బట్ రైట్ ఆఫ్టర్ దిస్ సాంగ్.
0: అమేజింగ్. ఎస్, బాయ్ గైస్. కానీ బాయ్ అంటే జస్ట్ ఫర్ ద పాట బ్రేక్ అనమాట. కాకపోతే మీరు చెప్పాలనుకుంటే మీరు ఈ మధ్య ఈ స్ట్రాటజీస్ ఏముంటున్నాయి, గిఫ్టింగ్ స్ట్రాటజీస్ ఏముంటున్నాయి అని అంటే
1: 9726 మధ్యకాలంలో మీరు ఏం తీసుకెళ్తున్నారు.
0: ఎస్, ఈ మధ్య స్ట్రాటజీ మార్చి ఏమేమి అవుతున్నాయి అనేది చెప్పేసేయండి 9726361966 కి.

ఆఫ్ డాన్సింగ్ కోనగాలు లోడింగ్. Don't stop dancing.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్క
2: Hey, don't stop dancing. Bonakalu loading.

stop dancing, Bonacano loading.

0: హలో అండి. ఎస్ శ్రీరామ్ గారు చెప్పండి. శ్రీరామ్ గారు, మీరు ఇందాక అంటున్నారు కదా, నేను ఐ డెఫినెట్లీ అగ్రీ విత్ యూ, స్ట్రాటజీస్ మారిపోయాయి. ఇప్పుడు మీరు అంటున్నది ఏంటంటే చాక్లెట్స్ కాస్త విటమిన్ సెక్షన్ లోకి వెళ్ళిపోయినారు అనమాట. అందరూ బెంగేల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇదేంటిది వన్ అడే ఇట్లాంటి బ్రాండ్స్ కదా, మనం ఇంకా సీవియస్ కెళ్లాల్సి వస్తుంది ఈ మధ్య అంటున్నారు. అవును. అండ్ మీరు ప్రిఫర్ చేసేది సమ్మర్ వెకేషన్ ఇండియాలోనా లేకుంటే ఇక్కడ? వాట్ ఈస్ యువర్ సీన్? హౌ ఇస్ యువర్ ఫ్యామిలీ సీన్ హ్యాపెనింగ్ దీస్ డేస్?
1: ఆబ్వియస్లీ పిల్లలు పెద్దవాళ్ళు అయితారండి, సమ్మర్ అనేది వాళ్ళకి సమ్మర్ లో ఏదో ఒక యాక్టివిటీస్ ఏదో ఒకటి ఉండడం జరుగుతున్నాయి. ఇక ఆల్వేస్ యూనో దీస్ డేస్ మనకి హాలిడే అరౌండ్ ది ఇయర్ కూడా ఉంటున్నాయి. బట్ యూనో నా ప్రిఫరెన్స్ అయితే డెఫినెట్లీ థ్యాంక్స్ గివింగ్ అండ్ డిసెంబర్ టైమ్ లో అయితే
0: పర్ఫెక్ట్.
1: సమ్మర్ లో వెకేషన్ అనేది ఇక్కడే అయిపోతుంది చాలా మట్టుకు.
0: అంతే. ఓకే ఓకే, అర్థమైంది అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఇన్ శ్రీరామ్ గారు. అండ్ మీకు ఏదైనా పాట కావాలంటే చెప్పేసేయండి, వేసేద్దాం. ఓకే, మా పాటలు బాగుంటున్నాయి అని అంటున్నారు. ఐ విల్ టేక్ ఇట్ దట్ వే. డన్, ఎంజాయ్ యువర్ వీకెండ్ అండి. చాలో, బాయ్, కీప్ లిస్నింగ్. చాలో, బాయ్. అలా శిరీష, ఏమంటావు, అగ్రీ చేస్తావా? ఐ యాక్చువల్లీ ఆయన చెప్పినప్పుడు నాకు తట్టింది, అవును కదా, నేను కూడా తీసుకెళ్తున్నా కదా విటమిన్లు, బాటిల్స్, సీవియస్ పక్కా వెళ్లాల్సి వస్తుంది అని.
2: సీవియస్ కి వెళ్తున్నాము. అండ్ ప్రోటీన్ పౌడర్స్ అడిగే వాళ్ళు ఉన్నారు, ప్రోటీన్ పౌడర్స్, మల్టీవైట్స్, లేకపోతే ఇంకేదన్నా వైటమిన్ టాబ్లెట్స్, ఇట్లాంటివి అడిగే వాళ్ళు.
0: పెయిన్ రిలీఫ్ ఐటమ్స్ చాలా మంది అడుగుతారు. ఆబ్వియస్లీ మన ఓన్ ఫ్యామిలీలో మనం ఎప్పుడు తీసుకెళ్లేవాళ్ళం, కాకపోతే ఇప్పుడు అది గిఫ్టింగ్ లాగా కూడా అయిపోతుంది అనేదే పాయింట్ ఇక్కడ.
2: బెన్గేక్ ఒక ఫ్యాన్ బేస్ ఉంది.
0: Hey, but I don't think it's too different from mana move, amma. I am a traditional move fan, excuse me.
2: నువ్వు అక్కడి నుంచి తెచ్చుకుంటావా మూవీ?
0: అవును, అక్కడి నుంచి. అవును, అక్కడి నుంచి. సో అలా మనం ఇంకొక బ్యూటిఫుల్ పాట వినేసి వచ్చేద్దాము. అండ్ మీకు మీ సమ్మర్ వెకేషన్ ప్రిఫరెన్సెస్ ఎలా ఎలా మారాయి, లేదంటే మీ గిఫ్టింగ్ స్ట్రాటజీస్ ఎలా మారాయి? వాట్ ఆర్ యూ గైస్ డూయింగ్ వెన్ యూ గో టు ఇండియా దీస్ డేస్? చెప్పడానికి కాల్ చేసేయండి 9726361966.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ IndiaBazaarFranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాఫ్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏటూబీ ఎక్స్ యూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంటీ పన్నీర్ టిక్కా, పిచ్చామి కవా పరాటా.
6: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏటూబీ, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏటూబీ అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
7: India ki teleport aithe entha baaguntundo.
8: What if India was just a tap away?
9: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheyipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
10: Mana Shanti, mental peace, masala dosa.
11: శ్రీ కృష్ణ విలాస్ కి రండి, 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
12: వెల్కమ్ వెల్కమ్, మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా విత్ అజ్ శిరీష అండ్ అనూహ్య, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తాం అండ్ వీ సౌండ్ లైక్ హోమ్. సో ఎస్, ఇవాళ అయితే మనం సమ్మర్ వెకేషన్ ప్లాన్స్ ఏంటి అండ్ సమ్మర్ లో ఇండియాకి గనక మనం ట్రావెల్ అయితే, ఆర్ జనరలీ వెన్ యూ గో విజిటింగ్ ఇండియాని యాజ్ యుఎస్ ఎన్ఆర్ఐస్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్, ఇండియాకి తీసుకెళ్లేటప్పుడు ఏమేమి గిఫ్ట్స్ తీసుకెళ్తున్నారు, ఈ మధ్య అప్పట్లో ఏంటి ఇప్పట్లో ఏంటి అనేది టాపిక్ అన్నమాట. దాని గురించి మాట్లాడాలి అని అంటే కాల్ చేయాల్సిన నంబర్ 9726361

0: 6కి ఇందాక మనము ఆబ్వియస్లీ శ్రీరామ్ గారిని నేను ఆన్ ఎయిర్ తీసుకున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు విన్నారు, బట్ ఆఫ్ ఎయిర్ నేను మాట్లాడుతుండగా హీ వాజ్ ఆల్సో టెలింగ్ మనం అక్కడికి వెళ్తే ఈ మధ్య ఇట్ ఇస్ బికమ్ లైక్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు విజిట్ మల్టిపుల్ హౌసెస్ మల్టిపుల్ పీపుల్. అప్పట్లో అయితే నువ్వు అన్నట్టు నువ్వు ఎలాగైతే వాళ్ళు వచ్చిన వాళ్ళని కలవడానికి
1: వెళ్ళి వచ్చారు వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు అన్నట్టు చూసేవాళ్ళం. ఇప్పుడు మేము వెళ్ళి మేము వచ్చాము, హాయ్ ఎలా ఉన్నారు,
0: అదే అది చెప్పాను
1: వస్తాం కాబట్టి అది బ్యాగ్ పట్టుకొని వెళ్ళి ఇదిగో మీకోసమే తెచ్చాము.
0: అలా మనం విజిట్ చేయాల్సి వస్తుంది, అది కూడా మైండ్ సెట్ మారింది అని కూడా పాయింట్ మంచి పాయింట్ చెప్పారు. సో ఐ థాట్ ఐల్ షేర్ దాట్ పీస్ విచ్ ఇస్ ట్రూ. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఆబ్వియస్లీ ప్రిఫరెన్సెస్ చేంజ్ అయ్యి టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మన థ్యాంక్స్ గివింగ్ న్యూ ఇయర్ బ్రేక్ అప్పుడు ఇండియాకి వెళ్తున్నారంట, సమ్మర్ లో కాకుండా సమ్మర్ లో. బికాస్ అది ఇంకో పాయింట్ మా సమ్మర్ క్యాంప్స్ అని మనకి ఇక్కడ చాలా మంది యాక్టివిటీస్ లో జాయిన్ చేసేస్తారు పిల్లల్ని. అదే మన సమ్మర్ టైంలో మనకి యాక్టివిటీ పెట్టుకోవాలి కరెక్టే, ఒక ఆర్ట్ క్లాస్ కో ఏదో ఒకటి జాయిన్ అవుతాం, కానీ ఇట్ వాజ్ నాట్ అ థింగ్, దట్ ఇస్ ద నాట్ ద మెయిన్ థింగ్ కదా. మనకు వెకేషన్ కూడా చాలా ఊపిరి వచ్చేది, కానీ ఇక్కడ సమ్మర్ క్యాంప్ వల్ల లాక్ అయిపోయి ఇంకా వేరే ప్లాన్స్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దట్ ఈస్ అనదర్ మేజర్ డిఫరెన్స్ అప్పట్లో ఇప్పట్లో సమ్మర్ వెకేషన్.
1: నాకు గుర్తున్నంత వరకు మనకి సమ్మర్ క్యాంప్స్ లాంటివి ఎట్లా ఉండేవంటే, అంటే మనకు కూడా ఉండేవి, చాలా మంది వెళ్లేవాళ్ళు కాదు,
0: ఆప్షనల్ ఉంటుండే. ఇక్కడ ఇట్ జస్ట్ బికమ్స్
1: ఆప్షనల్. మనకి ఎలా ఉండేదో తెలుసా, నాకు గుర్తున్నంత వరకు కజిన్స్ అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కడో చోట గ్యాదర్ అయినప్పుడు మనకంటే కొంచెం పెద్దగా వన్ ఆర్ టూ క్లాసెస్ కొంచెం ఎక్కువ సీనియర్స్ ఉంటారు కదా కజిన్స్, వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తారనమాట. దేనికి? హ్యాండ్ రైటింగ్ బాగోని వాళ్ళకి ఆ హ్యాండ్ రైటింగ్ బుక్స్ తీసుకొచ్చి వాళ్ళ మొహాన్ని బట్టి నువ్వు కర్సివ్ ప్రాక్టీస్ చెయ్యి అంటారు. వాళ్ళు ఏదన్నా సబ్జెక్ట్ లో వీక్ ఉన్నారు అక్కడ కలిశారు అంటే రోజు 1-2 hours అక్కడ చదువుకోవాలి. మ్యాథ్స్ 1 or 2 నెక్స్ట్ క్లాస్ 1 or 2 చాప్టర్స్ ముందే చదివేసి రెడీగా పెట్టుకోవాలి, సైన్స్ రెడీగా పెట్టుకోవాలి. అండ్ కొంతమందికి తెలుగు రాయడం వచ్చేది కాదు కదా, సో ఆ తెలుగు కూడా ఫుల్ ప్రాక్టీస్ చేపించి చిన్న చిన్న వర్డ్స్ చెప్పించి. అండ్ ఐ రిమెంబర్ సమ్మర్ లో ఎస్పెషల్లీ పెద్దవాళ్ళ శిక్ష వసతి,
0: పెద్దవాళ్ళ
1: శిక్ష చదివించడం, అందులో ఉన్నవన్నీ చదివిపించడం, అవన్నీ చేసేవాళ్ళు. ఎవ్రీ ఇయర్ సమ్మర్ కి కొనేవాళ్ళు అది, సమ్మర్ లోనే రిలీజ్ అవుతుంది కూడా అనుకో.
0: నేను అది మిస్ అయ్యాను కానీ, బట్ ఐ ఆల్వేస్ హర్డ్ తర్వాత బుక్ షాప్ కి బుక్ ఎగ్జిబిషన్స్ ఇట్లా జరుగుతున్నప్పుడు అప్పుడు చూసినట్టున్నా నేను పెద్దబాల శిక్ష. ఇట్స్ లైక్ అన్ ఎన్సైక్లోపీడియా, అన్ని అన్ని ఏ టు జెడ్ తెలుగు సంబంధించిన అన్ని ఉంటుంది, రిడిల్స్ తో సహా ఐ థింక్ ఎవ్రీథింగ్ ఫన్ ఆస్పెక్ట్ అండ్ సీరియస్ ఆస్పెక్ట్స్ ఉంటుంది దాంట్లో. సో యస్, ఇంకా మాట్లాడుకుందాము ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్.

0: జ్ఞాపకం సార్. రెండు తల మిశ్రీ కాళ్ళు మనిషి చూడడం చేశాడు అని సార్ కూడా దొరికితే ఇస్తాం కదా ఉంచుకున్నామా ఇచ్చారా లేదు రారా
1: సార్. మీ నేను నా మతానికి నేను చాలా ఫీల్ అయ్యాను సార్. గట్టిగా వెతికాను.

0: ట్రాక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం ఎంత పెద్ద విషయం? ఒక్క నిమిషం టైం ఇస్తా అంటారు,
1: నచ్చితే ఇంకో నిమిషం ఇస్తా.
0: ఏం చెప్పాలి?
1: కబుర్ల చెప్పు.
0: నన్ను పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ కత్తిలా. కాగ్నిసెంట్ లో జాబ్ పువ్వుల్లో పెట్టి చూసుకుంటా.
1: కబుర్లు చెప్పకు, కబుర్లు చెప్పు.
0: మీకు నాకు సరిపోదు, సెట్ అవుదు.

0: ఎస్ ఎస్ ఎస్. సో అలా సమ్మర్ వెకేషన్ లో ఇంకేమేం చేస్తా ఉంటాము అని అంటే ఆబ్వియస్లీ మూవీస్ ఆర్ అ బిగ్ బిగ్ బిగ్ పార్ట్ కదా మనకి సమ్మర్ క్యాంప్.
1: సమ్మర్ లో ఏం చేస్తారు అని అంటే బేసిక్ గా సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏముంటా చెప్పు. ఇట్లా
0: ఇదిగో మ్యాంగోస్ గురించి మాట్లాడుకున్నాం కొన్ని రోజులు.
1: ఇంకా ఇంకా మ్యాంగోస్ కాకుండా ఎస్ ఇంకా ఇలాంటివే ఇంకా
0: వాటర్ మెలన్ కోకోనట్ వాటర్ వాటర్ మెలన్.
1: ఎస్ సో ఇలాంటివే మనకి ఇలా బండి పక్కన నుంచొని అంటే రోడ్ పక్కన నుంచొని ఇలా కొట్టి ఫ్రెష్ గా అట్లా ఇచ్చేవాళ్ళు అలా ఎవరు లేరు కదా. సమ్మర్ అనగానే మనకి చెరుకు రసం ఇస్ ఆల్సో ఫేమస్.
0: అవును షుగర్ కేన్ జ్యూస్. ఎస్
1: ఇంగ్లీష్ మీడియం కదా మేము చెరుకు రసం అంటాం
0: అందుకే సమ్మర్ క్యాంప్ కి వెళ్ళాలి.
1: చెరుకు రసాన్ని షుగర్ కేన్ జ్యూస్ అంటారు అని చెప్పారా?
0: అవును అవును చెప్పమ్మా పాయింట్ క్రా పాయింట్ క్రా.
1: అలాంటివన్నీ మనం అస్సలు మిస్ అవ్వకుండా ఇండియా బజార్ లో దొరుకుతున్నాయి ఇప్పుడు. అండ్ నువ్వు ఇందాక ఏదైతే చెప్పావో ఇలా అమ్మమ్మ ఇంట్లో అందరం వెళ్ళి అరుగు మీద పడుకుంటాం నవ్వారు మంచాలు ఉంటాయి. నవ్వారు మంచాలు కూడా ఇండియా బజార్ లో ఉన్నాయంటే మమ్మతో వాళ్ళు.
0: అవును అస్సలు నమ్మసక్యంగా లేని పనే చేసేదే ఇండియా బజార్. అలాంటి వస్తువులన్నీ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు మనందరి కోసం యుఎస్ లో.
1: అండ్ ఇప్పుడైతే ఎస్పెషల్లీ జూన్19 నుంచి జూన్28 వరకు అంటే ఈ వీకెండ్ కూడా కౌంట్ అవుతుంది కదా, సో సమ్మర్ సేల్ జరుగుతోంది ఇండియా బజార్ లో. రైస్ ఆటా ఫ్రెష్ ప్రొడ్యూస్ హోమ్ ఎసెన్షియల్స్ ఇంకా లాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు వెళ్ళి ఇండియా బజార్ లో షాప్ చేయాలి అని అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం, ఎందుకంటే సేల్ ఉంది కాబట్టి. ఫ్రెష్ కోకోనట్ వాటర్ షుగర్ కేన్ జ్యూస్ ఇవన్నీ సెలెక్టెడ్ లొకేషన్స్ లో ఉన్నాయి. సో ఈ సప్లైస్ అన్ని వైల్ ద లాస్ట్ ఆఫర్ వ్యాలిడ్ ఉంటుంది. సో జూన్19 నుంచి జూన్28 వరకు హ్యాపీగా వెళ్ళి ఈ సేల్ ని ఎంజాయ్ చేయండి.
0: ఎస్
1: ఆల్సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండియా బజార్ లో కూడా ఉంటుంది, మీరందరూ వెళ్ళి ఫోటో తీసుకొని రేడియో సర్వీని ట్యాగ్ చేసి పెట్టారంటే హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నమాట.
0: Yes, so in case you guys didn't hear it well, మన అమ్మాయి స్టార్ ఆర్జే ఫ్రమ్ రేడియో సర్వీ టీమ్ అనమాట ఈ మంత్ కి. సో తను ఈ మంత్ మొత్తం తన ఫోటో ఇంకా ఇండియా బజార్ లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో జస్ట్ చెక్
1: ఇండియా బజార్ లో టీవీలో నా ఫోటో కనిపిస్తూ ఉంటుంది. మీరు మేబీ కొంచెం వెయిట్ చేయాలి ఎందుకంటే చాలా యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి కాబట్టి, బట్ ఎక్కడో ఒక దగ్గర నా ఫోటో అయితే వస్తుంది, మీరు చూసి ఆనందించండి.
0: ఎస్ ఆనందించి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని చెప్పి చెప్తుందన్నమాట. సో ఎస్ అలా మీరు సేల్ కి సేల్ చూసుకుని అండ్ మనల్ని సపోర్ట్ చేసినట్టుగా కూడా ఉంటుంది కాబట్టి. సో ఎస్ శిరీషకి ఒక చీర్ చేసేసేయండి. అలా మనం మాట్లాడుకుంటూ నేను ఇందాక సమ్మర్ అంటే ఆబ్వియస్లీ వెకేషన్ అంటే మనకి మూవీస్ కూడా గుర్తొస్తున్నాయి కాబట్టి మూవీస్ లో ఇవాళ హ్యాపీ బర్త్డే అంటే ఇవాళ కాదు యాక్చువల్లీ యెస్టర్డే హ్యాపీ బర్త్డే జరుపుకున్నది మన కాజల్ వెరీ ఓన్ మన కాజల్ అగర్వాల్. సో తన డెబ్యూ మూవీ నుంచి వన్ బ్యూటిఫుల్ పాట.

0: అలా మన కాజల్ గారి మూవీస్ చాలా చాలా ఉన్నాయి కాబట్టి వేసుకుందాము. ఇంకో పాట కూడా లైన్అప్ లో పెట్టున్నాను, దిస్ ఇస్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్స్ టూ. సో కాజల్ కి హ్యాపీ బర్త్డే చెప్పేసుకున్నాము. అండ్ ఐ థింక్ షీఈస్ ఆల్సో అనౌన్స్డ్ ఇంకో కొత్త మూవీ కదా, విత్ బాలేబాబు ఓన్లీ.
1: ఎస్ బాలేబాబు తో ఒక న్యూ మూవీ రాబోతోంది. కాజల్ మూవీస్ గురించి మాట్లాడుతున్నావు అండ్ ఈ వీక్ మనకి ఎన్ని మూవీస్ రిలీజ్ అయ్యాయి, మైండ్ బంగారం రిలీజ్ అయ్యింది అండ్ మేబీ నీకు గుర్తుందో లేదో, ఇఫ్ యు నో హిమ్ ఆర్ నో ఐ డోంట్ నో, 80s 70s వాళ్ళకి బాగా పరిచయం వడ్డే నవీన్
0: గురించి తెలియకుండా ఎవరన్నా ఉంటారా చెప్పు. ఎక్స్క్యూజ్ మీ,
1: హి మస్ట్ బి వెరీ లక్కీ.
0: ఏ నో, ఐ థింక్ డెఫినెట్లీ ఆయన శ్రీకాంత్ కాంబినేషన్స్ లో చాలా మూవీస్ లో ఐ రిమెంబర్ సీయింగ్ హిమ్. ఆయన సోలోగా నేనేమి గుర్తు పెట్టుకునే అంత లేదు కానీ, బట్ ఐ నో హిమ్, ఎక్స్క్యూజ్ మై. కాబట్టి అవును, అతని మూవీ కూడా ఏదో రిలీజ్ అయింది రే.
1: యా, ఒకటి రిలీజ్ అయింది, హిస్ కమ్ బ్యాక్ ఫిలిం. అది ఎలా ఉందో నేను చూడలేదు, నాకు తెలీదు. బట్ వేరే అదర్ లాంగ్వేజెస్ లో బానే మూవీస్ రిలీజ్ అయ్యాయి, మలయాళం, హిందీ.
0: హిందీలో కాక్టైల్ 2 ఫస్ట్ కాక్టైల్, ఇఫ్ పీపుల్ హ్యావ్ ఫర్గాటెన్, అంటే మర్చిపోరు బట్ స్టిల్ రిమైండ్ చేస్తున్నాను, ఇట్ ఈస్ దీపికా పడుకోని, సైఫ్ అలీ ఖాన్ అండ్ మన పాప. అయ్యా, అట్లెట్లా పోయింది నా మైండ్, కాక్టైల్ పాప. పాటలు గుర్తొస్తున్నాయి గాని
1: గుర్తు తెచ్చుకునే
0: లోపల
1: ఎవరు. బట్ యా, కాక్టైల్ అప్పట్లో 2012 లో రిలీజ్ అయింది, అది అసలు క్రేజీ సూపర్ హిట్ అయిన సినిమా అది.
0: అవును, మామూలుగా
1: చాలా బాగా హిట్ అయింది. అండ్ ఇప్పుడు దానికి సీక్వెల్ గా అందులో వన్ ఆఫ్ ద లీడ్ యాక్ట్రెసెస్ ఎవరు అని అంటే రష్మికా మందన్న.
0: చూసావా సినిమా? అది సెకండ్ డే.
1: నేను కాక్టైల్ 2 నేను ఇంకా చూడలేదు.
0: డయానా పెన్నీ వాజ్ ద సాఫ్ట్ గర్ల్ క్యారెక్టర్ అండ్ దీపికా పడుకోన్ వాజ్ ద ఫుల్ పార్టీ గర్ల్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అట్లా అలా క్యారెక్టర్ తను. అప్పట్లో అది దీపికా పడుకోన్ కి ఐ థింక్ వాజ్ అ ల్యాండ్ మార్క్ మూవీ, బికాస్ అప్పటి వరకు షీ హ్యాడ్ ప్లేడ్ గుడ్ గర్ల్ క్యారెక్టర్స్ చాలానే.
1: కొంచెం బోల్డ్ గా అదే మూవీలో కదా ఉండింది. యాక్చువల్లీ నేను దీపికాకి ఫ్యాన్ అయింది కూడా ఆ
0: సినిమా. యా, మంచి పాటలు ఉంటాయి దాంట్లో. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ తో కాక్టైల్ 2 కూడా రిలీజ్ అయింది, బికాస్ అంతే లెవెల్లో కాస్టింగ్ జరిగింది కాబట్టి కృతి శానన్, షాహిద్ అండ్ రష్మిక ముగ్గురిని పెట్టి చేసేసారు. బట్ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఐ డోంట్ థింక్ ఇట్స్ గాటన్ దాట్ గ్రేట్ ఆఫ్ రివ్యూస్, బట్ మేబీ స్లోగా పికప్ అవుతుందేమో. బట్ మన ఓన్ వెరీ ఓన్ సమాంతాస్ మా ఇంటి బంగారం గురించి కూడా మాట్లాడాలి కదా, మాట్లాడదాము.
1: మాట్లాడాలి, ఎందుకంటే నేను ఇద్దరం ఆ మూవీ చూసాం కాబట్టి. వెరీ నైస్ మూవీ, బాగుంది. అంటే లైక్ ఇది ఒక విమెన్ సెంట్రిక్ మూవీ కదా, బా విమెన్ సెంట్రిక్ మూవీకి థియేటర్ దాకా వెళ్లాలా ఏంట్లే అనేటట్టుగా అయితే అస్సలు లేదు. చాలా క్లీన్ కామెడీ స్టోరీ, మంచి స్టోరీనే. లైక్ మీరు ఎంజాయ్ చేయొచ్చు, లైక్ ఆ 2-3 అవర్స్ ఆఫ్ యువర్ టైం అబ్బా వేస్ట్ అయిందిరా ఈ మూవీకి వచ్చి అన్నట్టులాగా అయితే అస్సలు ఉండదు. హ్యాపీగా సమ్మర్ టైమ్ లో మీ ఫ్యామిలీ తోటి మూవీకి వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అట్లా ఉందన్నమాట మూవీ.
0: యా, అసలు హీరోకి ఏమి తీసి పడేసేటట్టుగా ఏమి అసలు పర్ఫామ్ చేయలేదు. అంటే షీ వాజ్ అవుట్ స్టాండింగ్ అనే చెప్పాలి. ఎక్కడ సాఫ్ట్ గా ఉండాలో అక్కడ సాఫ్ట్ గా ఉంటూనే షీ వాజ్ ఏబుల్ టు పుల్ ఆఫ్ ద పవర్ఫుల్ క్యారెక్టర్ దేర్. సో యా, అలా మనం ఇంకా మాట్లాడుకుందాము. After this, ఇందాక చెప్పాను కదా, కాజల్స్ అనదర్ సాంగ్.

0: రైట్. అయితే మా ఇంటి బంగారం గురించి మాట్లాడేసుకున్నాము, మా ఇంటి బంగారం బాగుంది అని కూడా అనుకున్నాం కాబట్టి, అయితే మనం వేరే లాంగ్వేజెస్ మూవీస్ లో కూడా పోదాము. వేరే లాంగ్వేజ్ లో నువ్వు దృశ్యం 1 and 2 చూసావు కదా?
1: అవును అవును.
0: ఇంకా వరుణ్ శవం దొరకలేదు మనకి, వరుణ్ శవం కోసం కొనసాగుతూనే ఉంది. దృశ్యం 3 కూడా రిలీజ్ అయ్యింది, అయితే అది మలయాళంలో రిలీజ్ అయింది. మేబీ దాన్ని తెలుగులో చేయకపోవచ్చు అని అనుకుంటున్నా, బికాస్ ఆల్రెడీ మలయాళంలో తెలుగు డబ్బులు రిలీజ్ అయింది కాబట్టి.
1: ఓకే ఓకే. ఏ లేదబ్బా, వెంకటేష్ గారు అసలు మనం ఎంత ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటాం, వెంకటేష్ గారు మళ్ళీ రీక్రియేట్ చేయాల్సిందే అసలు మన వర్జన్ లో కదా తెలుగు
0: చేయాల్సిందే. ఎందుకంటే మేబీ ఆ క్యారెక్టర్స్ లో కొంచెం మార్పు కదా తెలుగులో, దానికోసమైనా చేయాల్సిందే. బట్ అదర్వైజ్ ఆ దృశ్యం 3 కూడా బాగుంది. ఆబ్వియస్లీ అన్ని ట్విస్ట్లు ఉన్నాయి అండ్ ఆ శవాన్ని దొరకకుండా ఎలాగో దాచిపెట్టాలి కాబట్టి అదే ప్రాసెస్ లో ఉన్నారనమాట, అదైతే జరిగింది. సో ఆ మూవీ బాగుంది. అండ్ మలయాళం మూవీస్ అంటే ఎన్ని ట్విస్ట్లు టర్న్స్ ఎన్నెన్నో ఉంటాయి కాబట్టి. ఇంకో మూవీ ఏదో చూసాను నేను, దృఢం, దృఢం అని ఇంకో మూవీ ఏదో
1: దృశ్యం దృఢం,
0: మీ దాల్తోనే ఉన్నాయి.
1: అలా ఓటీటీ ద్వారా మనకి ఎంటర్టైన్మెంట్ నడుస్తోంది అని అంటున్నావు, ఈ వీకెండ్ కి సరిపడా మనకి రికమెండేషన్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ మేము లాస్ట్ వీక్ రిలీజ్ అవ్వక ముందర సంగీతం గురించి మాట్లాడడం గానీ అప్పటికే కొంచెం టాక్ వచ్చేసింది దట్ ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ మూవీ, అసలు వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ ఆబ్వియస్లీ మనం చెప్పేది ఏంటిలే, మన ప్రభాస్ గారు కూడా వచ్చి చెప్పేశారు. ఇంకా ఇంకా వేరే ఆలోచన పెట్టుకోకుండా ఇన్ కేస్ యూ హ్యావ్ ద టైమ్ యూ హ్యావ్ టు ఐ థింక్ బింజ్ వాచ్ ఇంకా ఇవన్నీ మూవీస్ మీరు కవర్ చేయాలంటే ఇవాళ రేపు. సో దేర్ ఇస్ కాక్టైల్ 2, దేర్ ఇస్ మా ఇంటి బంగారం అండ్ సంగీతం. సో జస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ వెరీ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎంటర్టైన్డ్ అలాంగ్ విత్ అవర్ షో. ఎలాగో మీరు ఇక్కడ వింటున్నారు తెలుస్తుంది. ఇంకా తను ఇండియా బజార్ గురించి చెప్పింది అండ్ ఇప్పుడు చూస్తుంటే టైం ఏమో మనకి ఫుడ్ టైం అయిపోతుంది కాబట్టి సౌత్ ఇండియన్ ఆథెంటిక్ అంటే మామూలుగా ఫ్లేవర్స్ కాదు, అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ ఈజీగా మనకి ఏ టు బి వాళ్ళ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ పౌడర్స్ మసాలాస్ పేస్ట్ అండ్ పికిల్స్ ద్వారా దొరికిస్తుంది. ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గుంగూర రైస్, ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. సో విజిట్ దెమ్ ఆన్ దేర్ వెబ్సైట్ a2btexas.com ఆర్ కాల్ 214-872-2345.
2: మీరు కూడా ఏటూబీ ఎక్స్క్లూడ్ స్పెషల్ తాది ఇసుబెల్లవా చీజ్ దోశ పనీర్ దోశ అన్ని చిల్లీ గార్లిక్ లోటస్ అమ్కి పనీర్ టిక్కా పచ్చమి కబాబ్ పరాటా ఎందుకు రోగ అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా. ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏటూబీ యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏటూబీ అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏటూబీ.texas.com పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
3: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kapotham. Keep listening to me next on Radio Surabhi.
7: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
8: Mee naluguru eppudu restaurant kellal anukunna pedda challenge, endukante okalaki vegetarian kavali, okalaki non veg kavali, okalaki spicy kavali, okalaki Chinese kavali. Ela one solution, all varieties in one place. Swadeshi restaurant, taste lo OG, quality lo OG, quantity lo kuda full mass OG. Years nunchi okate promise, mana swadeshi ruchi, mana swadeshi style. OG experience ni taste cheyandi. Swadeshi restaurant, Irving, Castle Hill, Frisco, Flower Mart, South Lake and many more. Swadeshi, because originals never fail.
1: వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా ఓన్లీ ఆన్ రేడియో సిరభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం, విచ్ నౌ సౌండ్స్ లైక్ హోమ్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. మాట్లాడుతోంది నేను అనూహ్య, అండ్ ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ శిరీష విత్ మీ. బోత్ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ టు బి హియర్ ఫర్ ద నెక్స్ట్ 1.5 అవర్. మన ఖుషి ఖుషిగా హ్యాపీగా మాట్లాడుకుందాము. సమ్మర్ వెకేషన్ ముచ్చట్లు ఇండియా వర్సెస్ యుఎస్ఏ వెళ్లేటప్పుడు ఏమేం తీసుకెళ్లాలి, ఇప్పుడు ఏమేమి తీసుకెళ్తున్నాము గిఫ్ట్ లాగా, లేదో ఇన్ జనరల్ మీరు హౌ ఆర్ యు ఆల్ ప్రిఫరింగ్ టు స్టే అండ్ స్పెండ్ యువర్ వెకేషన్స్ గురించి ఏమన్నా ఏమన్నా తడుతున్నాయి మీరు మాతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటే కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. అండ్ ఆఫీషియలీ మనం ఒక 5:30 o'clock మార్క్ లో ఉన్నాం కాబట్టి మనం యూజువలీ ఈ సెగ్మెంట్ లో వి ట్రై అండ్ గెట్ a couple of pranks done. So calls chesi oka vela call etite manam koncham again in a very very light hearted, no harm intended vibe lo we'll try to get a couple of pranks done. So ee vala mana luck ela undo manam parisilinchukone mundara manam inkoka summer lo release aina anukuntunnanu ee paata confirm cheskoledu gaani, but it feels like it. Ee paata vinnapudalla edo summer lo ala high high ga manaki paata vaste baavunnu annatuga. So here we go.
9: ఇంతకీ నీ పేరు చెప్పలేదు
10: మాతో

0: Hello.
1: Hello. Am I speaking with Shrikant Karandi? Hi, Andy. I wanted to talk to you about a certain birthday party, and I want you to see if you can make it to that as a chief guest and konjam paadite baaguntundi ani.
0: Evaru birthday?
1: Ma chiku birthday, Andy.
0: Okay.
1: చీకు అంటే మాకు ఫ్యామిలీ మెంబర్ సో చాలా చాలా స్పెషల్ బర్త్డే ఇది బట్ వీ వాంట్ యూ టు యాక్చువల్లీ కమ్ ఒక ముందు రోజు వచ్చి చీకుకి కొంచెం మీరు ఇఫ్ యూ కెన్ గెట్ అప్రూవల్ ఫ్రమ్ హిమ్ దట్ విల్ బి అమేజింగ్ అండి అప్పుడు సెట్ చేసేసేయచ్చు అసలు ఫైనలైజ్ చేసేసేయచ్చు హీస్ రియలీ వెరీ పర్టిక్యులర్ అనమాట మీ గొంత అయితే సెట్ అవబోతుంది అని నేను చాలా 90% కాన్ఫిడెన్స్ కాకపోతే చీకు కొంచెం క్లాప్ చేస్తే ఇంకా సెట్ అయిపోతుందండి అంటే మీరు ఒకసారి టెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తే మా చీకు నా స్పెషల్ డాగ్ అన్నమాట అది సో ఇది డాగ్ బర్త్డే పార్టీ నాది పెట్ కదా కొంచెం ఐ డోంట్ వాంట్ హిమ్ టు ఫీల్ అన్కంఫర్టబుల్ ఆన్ ద డే ఆఫ్ అంటే మిగతా డాగ్స్ అన్ని కూడా వస్తాయి కదా అటెండ్ అవ్వడానికి సో ఇట్ షుడ్ బి అ వెరీ వెరీ స్పెషల్ బర్త్డే అందుకని కొంచెం మీరు 2 డేస్ నాకు టైం ఇస్తే సెట్ అయిపోతుందండి నెక్స్ట్ వీకెండ్ అండి అంటే మీరు ఫ్రీగానే చేస్తారు కదా అదే ఐ హర్డ్ మీరు నాకు అంటే ఎందుకు ఇలా జోక్ చేస్తున్నారు నేను చాలా సీరియస్ మ్యాటర్ ఇది మీరు జోక్ చేయట్లేదు కదా నాకుతో ఓకే అందుకే అండి నాకు అదే మా ఫ్రెండ్ చెప్పారు మీరైతే చాలా చాలా పెద్ద మనసు చేసుకుని పాటలు పాడతారు అని చెప్పేసి అదే అదే మా చీకు విల్ బి సో సో హ్యాపీ ఐ కాంట్ బిలీవ్ దిస్ చాలా చాలా ఎక్సైట్ అయిపోతాడు చీకు అంటే జస్ట్ థింకింగ్ అబౌట్ దిస్ హోల్ థింగ్ కమింగ్ టుగెదర్ అంటే చాలా చెప్పా కదా శ్రీకాంత్ గారు ఇది మీరు నాతోనే ఆడుకుంటున్నట్టుంది బట్ ఎనీవే నేనైతే అనూహ్య అండ్ శిరీష వీఆర్ బోత్ కాలింగ్ ఫ్రమ్ రేడియో సురభి స్టూడియో ఇక్కడ అండ్ మేము ఆనేరు ఉన్నారు ఎస్ ఎస్ వి థాట్ yes seriously rajeshwari garu gave us your contact chaala weeks nunchi try chesamu meer appatlo dorakaledu maaku ee sari asala gap ichi
0: so sorry oh my god
1: no dorakaledu anante meer appudu maaku ok sari try chesam sirisha ee sari appatlo koncham try chesindi gaani meeru nammaledu sanni appudu meer busy unnaru ani pettesaru anamata phone
0: oh yeah
1: yeah
0: so sorry I didn't talk
1: అదే అదే అదే అదే నో వరీస్ బట్ థ్యాంక్ యూ అదే ఇలాంటి ఆఫర్ ఐ గ్లాడ్ దిస్ వర్క్డ్ అవుట్ ఇప్పుడు యూఆర్ స్టిల్ ఆన్ ఎయిర్ ఇప్పుడు శిరీష ఇస్ ట్రైంగ్ టు టెల్ యూ అ వర్డ్ ఆల్సో అరే మీరు ఏదో తిట్టేస్తారు మమ్మల్ని అని అనుకుని చాలా భయపడుతూ చేశాను అనమాట నేనైతే బట్ యువర్ సచ్ అ స్పాట్ నిజంగా మీకు ఇట్లాంటి ఆఫర్ వస్తే మీరు పాడతారా వెళ్ళి అమ్మా నాకు ఓ అని చెప్పేసి మీరు లాస్ట్ కి మళ్ళీ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు అనమాట నేను ప్రిపరేషన్స్ చేసుకుని అక్కడ కూర్చొని కేక్ పట్టుకొని కూర్చొని ఉంటాను అమేజింగ్ అమేజింగ్ యువర్ సచ్ అ స్పాట్
0: శ్రీకాంత్
1: మమ్మల్ని చాలు బాయ్ బాయ్ yes so that was a successful prank and especially successful because Shrikant was such a big sport and he used to be an RJ at Radio Surabhi and meek telisina vallakaithe Shrikant Lanka a famous musician here in our own very city anmata so yeah
2: nanna paadtu untaru meer eppudaina ikkadaina ikkada daggarlo events ki velthe meer vaanni easy ga find out cheyachchu
1: yes
2: so anni multiple events lo paadtu untaru
1: yeah but manaki vaala lucky ga ila dorke అనమాట మన ప్రాంక్ సెగ్మెంట్ లో బట్ ఎస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇలాంటి ఒక లైట్ హార్టెడ్ వేలో ఒక ప్రాంక్ చేయాలి అని అంటే మాత్రం మాకు కాల్ చేసేయండి 9726361966 ఎవ్రీ వీకెండ్ సాటర్డే 5:30 to 6 o'clock ఇది మేము ప్లాన్ చేసి పెట్టుకున్న సెగ్మెంట్ అనమాట ఆల్ రైట్ సో యా మన పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఇస్ కమింగ్ ఆల్ వే

0: Yes, so ala mana successful oka one prank tarvata inko prank vaipu mana adugulu vestunnamu adugulu inka churugga vestundi Sirisha because she is going to try this number that we have at hand meer ganaka mee friends families the members the vartana call cheyalante call chalsina number 9726361966 ki meer maaku cheppesi vaalla details ichesi pettesayandi and we will make sure to have that fun angle figured out. Sirisha I think is going to try another number.
1: చూద్దాం వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో. ఇప్పుడు నా మీద ప్రెషర్ ఉంది అన్నట్టు లాగా ఫీల్ అవుతుంది. అయ్యో వీళ్ళు ఆన్సర్ చేస్తారా చేయరా అని. ఓకే అనుహ్య కొంచెం టైం
0: కావాలి,
1: క్రేజీ పర్సన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
0: అవును,
1: మీరు ఒక పాట వినేసొద్దాము, ఆ తర్వాత
0: ఎస్ ఇందాక ట్రై చేసిన వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి ఇంకొక నంబర్ కి విల్ బి ఆన్ అవర్ ట్రయల్స్. బట్ మీరైతే ఈ బ్యూటిఫుల్ పాట వినేసి వచ్చేసేయండి.

0: ఇండియా హూ సెన్స్.
1: హాయ్ అండి, నా పేరు లావణ్య. అనుగారే కదా?
0: అవునండి, ఎవరు మీరు?
1: మీకు ఒక 5 మినిట్స్ టైం ఉందా అండి, నేను ఒకసారి మాట్లాడచ్చా? అంటే మీరు నాకు ఒక అంటే మేము ఒక షార్ట్ ఫిలిం చేసాం, మిమ్మల్ని రెగ్యులర్ గా రేడియో సెరబీలో వింటుంటాం, మీరు తెలంగాణ స్లాంగ్ మాట్లాడతారు కదా, మీరు ఏమన్నా డబ్బింగ్ ఏమన్నా చెప్తారేమో మా షార్ట్ ఫిలిం కి ఒక తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడ. ఏంటంటే ఒక షార్ట్ ఫిలిం కదా మాది, ఆ షార్ట్ ఫిలిం ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. ఎట్లాంటే మీరు గోదావరి సినిమా చూస్తుంటే అందులో ఒక చిన్న డాగ్ ఉంటుంది, డాగ్ కూడా మాట్లాడుతుంటుంది కదా, ఆ డాగ్ తెలంగాణ స్లాంగ్ మాట్లాడాలన్నమాట. సో దానికి మీది కొంచెం మీ వాయిస్ అయితే బాగుంటుంది తెలంగాణ స్లాంగ్ తోటి అని అనిపిస్తుంది.
0: ఓకే, అంటే లైక్ వేర్ యూ డూ ఇట్? ఎక్కడ ఎప్పుడు అనుకుంటున్నారు టైమింగ్ అనిపిస్తుంది? లిటిల్ బిట్ టైర్ అనుకున్నాను, బట్ ఐ కెన్ ట్రై అండ్ సీ మీ ఐ థింక్ ఎప్పుడు వెళ్ళాలి.
1: మీకు ఎప్పుడు కుదురుతుందో చెప్పండి. రియల్ పీపుల్ కి వాళ్ళే చెప్పుకుంటున్నారండి, డాగ్ కావాలి. నెక్స్ట్ షార్ట్ ఫిలిం ఏమన్నా ఉంటే అది ఓకే
0: చూద్దామండి. కొంచెం ముందు హెచ్చరిక చెప్తే అట్లా
1: అయితే మనకి డాగ్ కాబట్టి మీరు మధ్యలో కొంచెం డాగ్ క్యారెక్టర్ థింగ్స్ కూడా కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సి
0: వస్తుంది. చెప్పాను
1: అంటే సింపుల్ అట్లా ఉంటుంది కదా, అది మనం అనాలి అంతే.
0: ట్రై చేయొచ్చు సంథింగ్ న్యూ, వై నాట్.
2: అను అక్క, ఎందుకు అక్క ఇట్లా ఒప్పుకుంటున్నావు నువ్వు? బాహుబావులు ఇవి ఎందుకు మనకి మియా మియాలు? ఏదంటే అది చేసేదానికి రెడీగా ఉన్నటువంటి మన టాలెంట్ కాస్త ఇవాళ పప్పులో కాలేశారు. అను అక్క, అను మధురి, యువర్ శిరీష అండ్ అనూహ్య. లేదు, యువర్ ఆన్ ఎయిర్ రైట్ నౌ, వీఆర్ డూయింగ్ అవర్ ప్రాంక్ సెగ్మెంట్ అండ్ ఇవాళ మీరు మాకు దొరికేశారు.
0: కుక్క క్యారెక్టర్ ఎప్పుడు మంచి క్యారెక్టర్ చేయించు కదా, ఇంత రేడియో ఇచ్చే మాత్రం నన్ను మళ్ళీ ఒక పబ్లిక్ క్యారెక్టర్ తీసుకొస్తే.
2: లేదు, నెక్స్ట్ అసలు మీకు వచ్చే కాల్స్ అన్ని నిజమైన లెజిట్ కాల్స్ రావాలని కోరుకుంటూ ఇంకా మంచి దాన్నాక థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ తిట్టకుండా వినగానే తిట్టకుండా
0: ఇంట్రెస్టింగ్ గా కుక్క గురించి చెప్పినందుకు కుక్క కావాలి పాటి
1: డెఫినెట్ గా లైన్ అప్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్.
0: నేను చెప్తున్నా కదా హాఫ్ అవర్స్ ఇంటింటే నన్ను వాడుతున్నాడు.
2: Awesome, Akka. Thank you so much for being a sport. And see you soon. Chalo.
0: No worries. Chalo.
1: Bye.
0: Next
1: bye.
0: Bye.
1: Bye.
0: Chalo, bye.
1: Bye.
2: అది అది మ్యాటర్. సో సెకండ్ సక్సెస్ఫుల్ ప్రాంక్ కూడా వచ్చేసింది మనకి. అండ్ దో కోయిన్సిడెంటల్ గా రెండు థీమ్స్ హ్యావ్ బికమ్ ఆర్ పెట్ థీమ్స్ అన్నమాట. సో హోప్ఫుల్లీ ఇట్లాంటి యాక్చువల్ బర్త్డే పార్టీస్ ఇంకా మీరు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రియల్ గానే దేర్ ఆర్ అదర్ క్యారెక్టర్స్ దట్ ఆర్ గెటింగ్ called for more interesting offers for our very own talent in Dallas. So yeah, migidina paata vinesi vachedamu chudoddantunna chustunna.

0: సో ఎస్, ఆ ఫనీ ఫనీ బోన్స్ ని టికల్ చేయాలి అని అనుకుంటే మాకు మీ వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. 9726361966 కి కాల్ చేసేసి మేము నెక్స్ట్ వీక్ కి ప్లాన్ చేసి పెట్టేసుకుంటాము. అండ్ ఇంకా అలానే అదే ధాటిలో ఇదే ధీటిలో ఊపులో అసలు రేపు వన్ ఆఫ్ అవర్ స్పెషల్ డేస్ ఇన్ ద ఇయర్ ఏంటి తెలుసా అసలు శిరీష, నేను చెప్పబోతున్నాను. June 21st అంటే మనకి ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ యోగా డే అన్నమాట. అది సో
1: అంటే యోగాలు ఎక్సర్సైజులు ఇవన్నీ చేస్తావు. మాకైతే ఓన్లీ వన్ ఆర్గన్ మాత్రమే ఎక్సర్సైజ్ చేస్తుంది, అదేంటో తెలుసా? చెయ్యి, ప్లేట్ నుంచి నోటికి.
0: నేను ఇంకా చేయి, ఇంకా ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ ఇట్లాంటి సోషల్ మీడియా స్క్రోలింగ్ తో అదే ఎక్సర్సైజ్ అయిపోతుందని కూడా అంటామనుకున్నాను. కానీ అది కూడా
1: వీళ్ళకేమో స్క్రోలింగ్ ఒక ఎక్సర్సైజ్, చేతికేమో అలా ప్లేట్ టు మూతి ఒక ఎక్సర్సైజ్, అవే మాకు తెలిసినవి.
0: సో ఈ రెండిటికి మించి ఇంకా చాలా ఆసనాలు ఉంటాయి కాబట్టి ఆసనాలన్నీ మనం రోజు రోజు ప్రాక్టీస్ చేయాల్సిందే. కానీ కిక్ స్టార్టర్ లాగా లేకుంటే రిఫ్రెషర్ లాగా మీరు మీ లైఫ్ స్టైల్స్ లో తీసుకురావాలి అని అనుకుంటే మీరు టకటక అసలు రేపు జాయిన్ మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్, విచ్ ఇస్ టుమారో అంటే సండే, 7:30 to 9:30 AM. సో పొద్దున 2 hours వరకు అట్ ద మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా ఇన్ అర్వింగ్ టు సెలబ్రేట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, యోగా ఫర్ హ్యుమానిటీ. ఎంజాయ్ అ రిఫ్రెషింగ్ మార్నింగ్ ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్ లెడ్ బై హార్ట్ఫుల్నెస్ అలాంగ్ విత్ స్పెషల్ గెస్ట్ ఆనరబుల్ డిసి మంజునాథ్, కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా హ్యూస్టన్, అండ్ ఆనరబుల్ అల్ జపాంటా మేయర్ ఆఫ్ అర్వింగ్ అన్నమాట. సో వీళ్ళిద్దరు దిగ్గజాలు అక్కడ ఉండబోతున్నారు ఈ 2 hours సక్సెస్ఫుల్ ఈవెంట్ ని తీసుకెళ్లడానికి. కాబట్టి మీరందరూ కూడా జాయిన్ అయిపోయి

0: గాయత్రీస్ రెస్టారెంట్ లో. క్రేజీ వ్యూ ఉంటుంది ఎర్వింగ్ లో అయితే, ఇట్లా హిల్ టాప్ లొకేషన్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి కూడా క్రేజీ ప్లేస్ కాబట్టి వెంటనే మైత్రికి వెళ్ళిపోండి. బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ అన్ని ఉంటాయి అక్కడ. అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ ఉన్నాయి, ఆల్సో క్యాటరింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో మైత్రి ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఎర్వింగ్ సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కోలో ఉంది. బట్ మీరైతే చిన్న కమర్షియల్
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 6 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppadikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
3: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe. New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe. Okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
4: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో హరేలి హరేలి బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ
3: వెల్కమ్ వెల్కమ్ మళ్ళీ వచ్చేసారు మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం విత్ మీ అనూహ్య అండ్ శిరీష ఓన్లీ హియర్ అన్నమాట హియర్ అంటే ఇంట్లో
5: మనం ఇప్పుడు నేస్తాలం మాత్రమే కాదు
3: అదే
5: మనం ఇంట్లో మెంబర్స్
3: ఎగ్జాక్ట్లీ సో అదే
5: హోమ్ మనం ఇప్పుడు
3: ఎస్ మీ ఇంట్లో కూర్చొని మేము మాట్లాడుతూ మీతో మాట్లాడుతూ మీకు నచ్చిన పాటలు వేసుకుంటూ అలా ఉంటున్నామని ఒక ఫీలింగ్ లో ఉండండి అదే అదే రియాలిటీలో అయిపోతుంటుంది జస్ట్ ఈజీ విత్ ఆర్ యాప్ ఆల్సో మీరు గనక అమ్మా ఇంట్లో అయితే నేను కార్లో లేను కదా అని అంటే అదే అక్కడే వచ్చిన ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే మా ఫ్రీ యాప్ అనమాట డౌన్లోడ్ చేసేసుకోండి మీ ఫోన్స్ లలో అండ్ వీ విల్ బి గివింగ్ యూ దట్ హోమ్ లైక్ ఫీలింగ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ ఎనీవేర్ ఎల్స్ సో అలా
5: ఈ 6-7 ఇప్పుడు దాకా మీరు ఒకవేళ విని ఉంటే మాత్రం ప్రాంక్ అదిరిపోయింది కదా సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇట్లా ఎవరినన్నా ఒక లైట్ హార్టెడ్ వేలో ప్రాంక్ చేయాలి అని అంటే మాకు చెప్పండి

0: డీటెయిల్స్ ఎవరు ఏంటి అని నెక్స్ట్ వీక్స్ అంతా ఇక వాళ్ళ పని పట్టే పనిలో ఉంటాం అన్నమాట మేము కూడా. అలా అది కంప్లీట్ అయిన తర్వాత ఈ లాస్ట్ 1 అవర్ ఇస్ డెడికేటెడ్ టు గేమ్ గేమ్ గేమ్.
1: ఇవాళ ఏంటి, ఇవాళ నువ్వు మా మెదడుకి ఎట్లా పని పెట్టబోతున్నావో మేము చూస్తున్నాం అన్నమాట.
0: సో నేను ఈ వీక్ ఏం, ఈ వారం, ఈ గంట ఏం చేయబోతున్నాను అంటే, ఏముందిలే నువ్వు ఇచ్చే గేమ్ అన్ని ఈజీ ఈజీగానే ఉంటాయి అని మీరు అనుకుంటారు కదా. సో అలా కాకుండా ముఖ్యంగా అనూహ్య అయితే అలా అనుకుంటుంది, హా ఇదో క్వశ్చన్ అని అడుగుతుంది. సో నేను అనూహ్య వీక్ పాయింట్ మీద కొట్టబోతున్నాను అనమాట.
1: నాకు ఆ వీక్ పాయింట్ అస్సలు లేదు కదా, ఎక్స్క్యూజ్ మీ.
0: ఓకే వెయిట్, అయితే అనూహ్య వీక్ పాయింట్ ఏంటంటే, అనూహ్య కొన్ని కొన్ని సినిమాలు చూడదు కదా, అంటే ఎప్పుడో 2-3 ఇయర్స్ కిందట రిలీజ్ అయిన సినిమాలు కూడా ఇంకా చూడకుండా అలా అలా పేర పెడుతుంది, హోంవర్క్ పెడుతుంది. కాబట్టి నేను అనూహ్యకి అదే ఒక క్వశ్చన్ పేపర్ లాగా ఇద్దాం అనుకుంటున్నా. ఈ సినిమాలో హీరో ఎవరు అని అడిగితే ఎవడన్నా చెప్తాడు, కానీ నేను అది అడగను కదా. ఒక సినిమా పేరు చెప్పి అందులో హీరో క్యారెక్టర్ పేరు ఏంటి అని అడుగుతా, అది చెప్పాలి మీరు.
1: ఓ, సో మనం హీరో గెస్ట్ చేసే పని కాదండి మంది, మన హీరో క్యారెక్టర్ పేరేంటో మనం గెస్ట్ చేసి చెప్పాలి. దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ ఫర్ టుడే.
0: యెస్,
1: ఓకే. సో మాకు అడిగేస్తున్నావా ఇప్పుడే ఫస్ట్ క్వశ్చన్?
0: అడిగేయమంటావా?
1: కానీ కానీ మంచి మంచి పనులకి ఆలస్యం మనం చేయకూడదు అన్నమాట.
0: అంతే అంటావా? ఓకే. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనం ఎవరితో స్టార్ట్ చేద్దాం? పవర్ స్టార్ తో స్టార్ట్ చేద్దాం, ఏమంటావు? పవర్ స్టార్ మూవీ మేబీ అత్తారింటికి దారేది. అత్తారింటికి దారేదిలో పవర్ స్టార్ క్యారెక్టర్ పేరేంటి?
1: ఓకే, ఏదో ఈజీగానే అనిపించిందండి. అత్తారింటికి అనేసి మొన్నగారు చూసామని, బట్ క్యారెక్టర్ పేరు దగ్గర మనం కొంచెం తవ్వాలి మన బ్రెయిన్స్ ని. అలా తవ్వుతూ మీకు ఆన్సర్ దొరికితే మాత్రం 9726361966 ఇస్ ద డయల్ ఇన్ నంబర్. అండ్ ఈ లోపల మనం ఈ పాట ఎంజాయ్ చేసేసి వచ్చేదాం. This is our response to Sirisha Andy. ఈ పాటలో చెప్పే పదం.

0: అలా అలా మనకన్నా పొడిచే ఇంకెవరూ లేరు అని చెప్పేసాం మనం అయితే స్టేట్మెంట్ ఈ గేమ్ కోసం శిరీషకి. ఇప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చేసిందండి. ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమా
1: సరిపోదు, ప్రూవ్ కూడా చెయ్యాలి.
0: చేస్తాం ఆగు. ఫోన్లన్నీ ఛార్జింగ్ లో పెట్టున్నాం అనమాట, ఛార్జ్ చేసేటప్పుడు మేము ఫోన్లు చేయం, అట్లుంటది మా పరిస్థితి. కాబట్టి ఏమన్నావు, అత్తారింటికి దారేదీలో పవన్ కళ్యాణ్ గారి మూవీ క్యారెక్టర్ పేరు ఏంటి అని.
1: యా వెరీ ఫేమస్. మీరు ఇంకా ఫోన్ ఎందుకు చేయలేదు నాకు?
0: కాస్త చేసి ఆవిడ్ని ఆవిడ్ని ఆన్సర్ ఇచ్చేస్తే హ్యాపీ అయిపోతుందండి.
1: వాళ్ళందరూ కాదు, అందుకే నీకు తెలుసా అని డౌట్ నాకు.
0: మాకు తెలుసులే ఓయ్, మేము కూడా వెయిట్ చేస్తున్నాం మన శ్రోతల టీమ్ లోంచి. మేము శ్రోతల కోసం కదా వెయిట్ చేస్తుండేది టైం కి. సో యా, ఇంకా మీరు గనక డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే మాత్రం వీ హ్యావ్ పర్ఫెక్ట్ రికమెండేషన్ ఫర్ యూ, బికాస్ కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే జరిగిపోతుంది ఓన్లీ అట్ $49. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవటానికి ఈ స్పెషల్ ఆఫర్ మిస్ అవ్వకూడదు. కాబట్టి కాల్ Dallas Smiles Dental and Orthodontics at 972-484-5400 or visit them at 3234 Forest Lane, Dallas. Mali chepestunano, Dallas Smiles Dental and Orthodontics. Inko party ki ready amma?
1: Ready.
0: Alam.
1: Na question kada gurtupet kondi, Authentic Daredi cinema lo lead hero character pere enti annadi question anamata.

0: ఏంటమ్మా పేరు చెప్తావా కాస్త?
1: నేను చెప్తాను గాని దీని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది. మీరు అందరూ ఇంత వీక్ గా ఉన్నారు ఏంటి?
0: చిన్ని చిన్ని ప్రశ్నలు కదా, అందుకని అంత ఏం చెప్పాలి దీనికి కూడా, అంత సిల్లీ క్వశ్చన్ అన్నట్టు మా వాళ్ళు ఫీలింగ్ అని నేను అనుకుంటున్నాను. నాకు చెప్పలేదు.
1: అయితే మీ వాళ్ళ కోసం మేబీ ఎక్కువ మంది ట్రై చేయడానికి కష్టమైన క్వశ్చన్ ఇస్తాను ఇప్పుడు.
0: ఎస్ ఫస్ట్ దానికి చెప్పేసి
1: వద్దులే, యాక్చువల్లీ ఇంకా ఈజీది ఇస్తాను, ఎందుకంటే మరి ఇంత కష్టంగా నేను అడుగుతుంటే మీరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు, ఎక్కువ మందికి తెలియట్లేదేమో. సో ప్రాబబ్లీ ఐల్ డు ఎన్ ఈజీ వన్. బొమ్మరిల్లు.
0: అబ్బా ఓకే ఓకే, ఇప్పుడైతే డెఫినెట్లీ కాల్ చేయాలండి. మరి దీనికి నేను ఇంకా ఎట్లా కవరప్ చేయలేను కాబట్టి మీరు 9726361966 కి అర్జెంట్ గా కాల్ చేసేసి బొమ్మరిల్లులో మన హీరో నిక్ నేమ్ ఏంటి, నేను అసలు హీరో పేరు కూడా తీసినా గానీ
1: క్యారెక్టర్ నేమ్,
0: అదే హీరో క్యారెక్టర్ పేరు ఏంటి అనేది చెప్పండి. ఓకేనా? ఓకేనా?

0: Let me take you on air. Give me 1 second. Yes, so we have our listener calling in. Answer kuda chepestunnaru. Madan garu, chependi. Inkokkasari.
1: Yeah, answer is Sidhu andi. Adi
0: Bommarillo.
1: Bommarillo hero peru. So yeah, me iddare anchoring chala bagundi. So okala audience product cheptaru, okala audience kosthunnaru.
0: థ్యాంక్ యూ సో మచ్ మదన్ గారు, ఇట్ సో స్వీట్ ఆఫ్ యూ టు కాల్ ఇన్. ఇంత మంచి మనసు చేసుకుని కాల్ చేసి చెప్పేశారు. అబ్బా మదన్ గారు, ఒక మెట్టు ఇంకా ఎక్కుతూ వెళ్ళిపోతున్నారు పై పైకి. మీరు
2: డిన్నర్ అవసరం లేదు.
0: ఫ్యాంటాస్టిక్. సో ఇట్లాంటి ఆడియన్స్ మనకుంటే ఇంకేంటండి చెప్పండి. అసలు మేము హ్యాపీగా వచ్చి చేసేసుకుంటూ వెళ్ళిపోతాము. అండ్ మదన్ గారు, మీకు ఏదైనా ఫేవరెట్ సాంగ్ ఉంటే చెప్పేసేయండి, మనం లైన్అప్ చేసుకుని వినేద్దాం. ఓకే, డన్ డన్, ఎంజాయ్ యువర్ వీకెండ్. చాలు, బాయ్ బాయ్. అదన్నమాట సంగతి, చూసావా?
2: ఈ రోజు రాత్రికి అనూహ్యకైతే డిన్నర్ అవసరం లేదు, కానీ ఎందుకంటే ఆల్రెడీ పొగడతలతో కడుపు నింపేసింది. మనందరికి డిన్నర్ కావాలి కాబట్టి.
0: అమ్మో, ఇంత తిప్పావా? సరే, కానీ కానీ తిప్పుకో.
2: మనందరం ఏ టు బికి వెళ్దాం, ఎందుకంటే ఇవాళ శనివారం. ఇవాళ శనివారం, శనివారం రోజు చాలా మంది వెజే తింటారు కాబట్టి ఏ టు బి ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్.
0: అమేజింగ్. సో చాలా రికమెండేషన్స్ వచ్చేసాయి అసలు గ్రోసరీస్ గురించి అండ్ రెస్టారెంట్స్ గురించి. సో లైన్అప్ చేసి పెట్టేసుకోండి మీ టుమారో యాక్చువల్లీ. సో యా, ఇంకా ఇంకేమైనా ప్రశ్నలు సంధిస్తాను నాకు. ఓ, ఇంకొకరు కూడా ఉన్నారు మనకి ఆన్ ఎయిర్, తీసేసుకుందాము. హెల్లో, మీ పేరు నాకు తెలుసు అనుకుంటా, చెప్పండి. ఎస్, అమేజింగ్. హెల్లో శ్రీకాంతి అక్క, హౌ హావ్ యూ బీన్? సౌందర్య అని పిలుస్తున్నారు.
2: ఓ మై గాడ్, మా షోకి సౌందర్య కాల్ చేశారు. వావ్,
3: కాదు మదర్ గారు ఫోన్ చేసి అందరినీ మంచి మాటలు చెప్తుంటే, మదర్ గారు నా షో ఫ్రైడే 7
0: సార్ ఇమ్మీడియట్ గా కాల్ చేసి చెప్పేశారు. లేదు,
3: అంత మంచి మనసు మనసున్న మనిషి. బట్ జోక్స్ అపాక, యూ గైస్ ఆర్ రాకింగ్. శిరీష అనూహ్య, ఐ జస్ట్ లిస్నింగ్ ఫ్రమ్ 10-15 minutes. చాలా చాలా బాగుంది.
0: అమేజింగ్. అరే వాహ్, థ్యాంక్ యూ. ఇంతకన్నా నా ఇంకేం కావాలి మాకు. అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. అండ్ యూ గైస్ కెన్ ఆల్ లిసన్ టు శ్రీకాంత్ అక్క. జస్ట్ లైక్ షీ సెడ్, ఫ్రైడేస్ వచ్చేస్తుంది, హ్యాపీ హ్యాపీగా హ్యాపీ అవర్ అని చెప్పేసుకుంటూ. అంతే కదా అక్క?
3: Yes,
0: 7 to 9 PM. హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయాలి అని అంటే మన షోకి, మన అక్క షోకి ట్యూన్ ఇన్ చేయాల్సిందే. అమేజింగ్, ఓకే అక్క. We'll talk if you have any song. Meer na tarva cheppeseyandi, I will line it up.
3: Super songs playlist cheyandi, super sound resistor kuda bye cheppalante.
0: Okay, done done done, awesome. Chalo,
3: bye bye Tarisha,
2: bye bye bye.
0: అలా మనకి మంచి మంచి మాటలు అయిపోయాయి కాబట్టి ఇంకా మంచి పాట కమింగ్ ఆర్ వే. డాన్స్ కి రెడీ అయిపోండి. ఎవరైనా పార్టీ మూడ్ లో ఉన్నారు అనంటే దిస్ సాంగ్ విల్ యాక్చువల్లీ యాడ్ ద మాస్ యాంగిల్ టు యూ గైస్.

0: We'll be right back after this short break. Kandoi.
1: Mana Telugu Dentist at your service. Dallas Smiles Dental and Orthodontics to appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki regular ga checkups to paatu deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance lekapoyina parvaledu. They have affordable prices and flexible payment plans. Mee family ki meeku poorthi dental care all at one place. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
2: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
3: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
2: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ క్యాష్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
5: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: అవుతుంది
2: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: వెల్కమ్ వెల్కమ్, మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో. తెలుగు నేస్తం కాస్త, మీ ఇంటి వాళ్ళం అయిపోయాము. వీఆర్ సౌండింగ్ లైక్ హోమ్. అండ్ హూ ఆర్ వీఆర్ అనూహ్య అండ్ శిరీష. ఎవ్రీ సాటర్డే 4 to 7 వచ్చేస్తుంటాము. వీఆర్ ఇన్ దాట్ లాస్ట్ లెగ్ ఆఫ్ 30 minutes అనమాట. అండ్ మనం ఎంచక్కగా హ్యాపీగా ఒక గేమ్ ఆడేసుకుంటున్నాము.
6: మనం గేమ్ లోకి వెళ్దాము. అయితే లాస్ట్ 30 minutes అని అనూహ్య చెప్పింది కాబట్టి ఈ టైంలో నాకు ఇట్లా లేనిపోని వింత వింత ఆలోచనలు, వింత వింత కొత్త కొత్త పికప్ లైన్స్ అన్ని వస్తున్నాయి. సో ఈ రోజు అందులో భాగంగా నాకు ఒక అద్భుతమైన ఆటో కోట్ చెప్పాలనిపిస్తుంది. అనూహ్య, మేబీ నువ్వు కార్ లోనే వెళ్తావు కాబట్టి ఆటోల వెనక ఏం రాసి ఉంటుందో నువ్వు మేబీ చూడవనుకుంటా, బట్ మేము బస్ లో వెళ్తాం కాబట్టి ఎదురుకున్న ఆటో వెనక చూస్తాం.
0: ఓకే, నేను అలా అలా ఉంటాను, అలా చూడను అని అనుకుంటున్నావు నీ భ్రమ, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. నేను అన్ని తీసుకుంటానండి, నాది పెద్ద గుండె కాబట్టి ఇట్స్ ఓకే. శిరీష, ఏం చెప్పాలనుకుంటున్నావు? అసలు
6: ఒక క్రేజీ ఆటో కోట్ చూసాను నేను, అది చెప్తాను ఇప్పుడు. అందరు జాగ్రత్తగా వినండి, కుదిరితే పెన్ను పేపర్ కూడా పట్టుకోండి. ఓకేనా?
0: పెన్ను పేపర్ పట్టుకోవాలి, నవ్వడానికి కూడా రెడీగా ఉండాలి, అంతేనా చెప్తుంది డిస్క్లైమర్లు? ఓకే,
6: అంటే ఆటోమేటిక్ గా నవ్వు వస్తుందా చెప్తే రాదు అది. నా కోట్ ఏంటంటే, కరెంట్ లేనప్పుడు ఆల్ అవుట్ పెట్టిన, కరెన్సీ లేనప్పుడు ఐ లవ్ యూ చెప్పిన, అక్కడ దోమ ఇక్కడ బామ రెండూ పడవురా మామ.
0: అబ్బా, ఇంకొకసారి వదలమ్మా జూలు.
6: ఓకే, వహ్వా వహ్వా అని మళ్ళీ చెప్తా.
0: వహ్వా వహ్వా, ఎక్కువ బార్ ఎక్కువ బార్.
6: కరెంట్ లేనప్పుడు ఆల్ అవుట్ పెట్టిన, కరెన్సీ లేనప్పుడు ఐ లవ్ యూ చెప్పిన, అక్కడ దోమ ఇక్కడ బామ రెండూ పడవురా మామ.
0: చాలా బాగా వచ్చిందిరా, సరిగ్గా అసలు వీకెండ్ కి మంచి మంచి లైన్లు చెప్తున్నావు అందరికి. థ్యాంక్ యూ సో మచ్.
6: అందరూ ఎంకరేజ్ చేస్తే వీక్ ఒక పికప్ లైన్ రాసుకొస్తాను నేను.
0: ఏది రాయరా, రాయ్. నువ్వు నెక్స్ట్ వీక్ కల్లా దీన్ని బీట్ చేసేటట్టు ఇంకొకటి రాసుకుని రా. వి విల్ మేక్ దిస్ అస్ అ రిచువల్ హ్యాపీగా అందరికి ఓపెనింగ్ లైన్ తో ఇట్లా స్టార్ట్ చేయొచ్చు. ఓకే,
6: మీరు ఎప్పుడన్నా ఏ రోజన్నా ఇంట్లో ఎవరికన్నా పికప్ లైన్ వాడాలి అని అంటే నాకు ముందు వారమే చెప్పండి, నేను నెక్స్ట్ వీక్ రాసుకొని వస్తాను, మీ అందరికి ఇస్తాను లైన్స్ అన్ని.
0: Yes. సో అలా ఎంజాయ్ చేసుకుంటూ కొన్ని సిల్లీ టాక్స్ చేసుకుంటూ ఇలా నడిపేస్తుంటాం అన్నమాట మన సాటర్డే ఈవినింగ్స్ ని. మీరు గనక ఇంకేమన్నా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ కొటేషన్లు ఉన్నాయి 9726361966 కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ మన గేమ్ ఏంటంటే ఇప్పటిదాకా షీ వాస్ గివింగ్ అస్ ద మూవీ నేమ్ అండ్ హీరో నేమ్ హీరో క్యారెక్టర్ నేమ్ మనం చెప్పాలి అని చెప్పేది మన ఛాలెంజ్. ఈసారి
6: అదే మూవీ అన్నది మీరే చెప్పాలి. ఓకేనా? సో నా క్వశ్చన్ ఏంటి అంటే నేను ఇవ్వబోయే హీరో క్యారెక్టర్ నేమ్ ఏంటంటే చిట్టిబాబు.
0: చిట్టిబాబు అనే పేరు పెట్టుకున్న ఆ హీరో క్యారెక్టర్ ఉన్నది ఏ సినిమాలో అనేది ప్రశ్న. కాల్ చేసేసేయండి, ఆన్సర్ తెలిస్తే.

0: ఏం బాలిక, నీ క్వశ్చన్స్ అన్నిటికి మంచిగా రెస్పాన్సెస్ వస్తున్నాయి, మహా బుద్ధొచ్చేస్తున్నాయి అని చెప్పేస్తున్నారు. నీ ప్రశ్నలన్నీ కూడా చెప్పకనే చెప్తున్నారు కాల్ చేసేసి. సో
1: అట్లుంటది, నా ఆటో కోట కూడా ఫ్యాన్స్ వచ్చారంటే నమ్ముతావు.
0: అబ్బో మదన్ గారు, మీరు మరీ ఎక్కువ పొగిడేస్తున్నారండి ఇవాళ. ఆయననా కాల్ తీసుకుంది? ఆయనే కదా. ఓకే, డన్ డన్ డన్ చెప్పేసే.
1: ఆన్సర్ ఈజ్ రంగస్థలం. నేను ఇందాక అడిగిన క్వశ్చన్, చీతిబాబు అనే క్యారెక్టర్ లీడ్ యాక్టర్ గా చేసిన అది ఏ సినిమాలో అని అడిగాను. సో రంగస్థలం ఇస్ ద రైట్ ఆన్సర్.
0: మన హిరణ్య కూడా చెప్పేసింది కాబట్టి ఆ అమ్మాయి అడిగిన పాట కూడా నేను లైన్అప్ చేసేస్తున్నాను. దేర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ రిక్వెస్ట్ సాంగ్స్ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్, అదే మనకు పండగ.
1: ఓకే, ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను నేను. కానీ అడిగే ముందు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, రేపు ఫాదర్స్ డే. ఎంతసేపు మదర్స్ డే చేసి మదర్స్ నే లేపడం కాకుండా ఫాదర్స్ డే కూడా ఉంది అని గుర్తించండి ప్రజలారా. సో ఫాదర్స్ డే కి రేపు మైపర్సు వాళ్ళు ఒక క్రేజీ, అంటే ఒక క్రేజీ డీల్ ఇచ్చారనమాట. అదేంటి అంటే, మీరు కేవైసీ కంప్లీట్ చేసి, యాప్ డౌన్లోడ్ చేసి కేవైసీ కంప్లీట్ చేస్తే మీ డాడీకి ఫ్రీ గిఫ్ట్ ఒకటి మీరు చూస్ చేసుకోవచ్చు. ఎల్డర్ కేర్ విజిట్ కానీ, లేకపోతే పర్సనలైజ్డ్ గ్రీటింగ్ కార్డ్ కానీ, ఆర్ ఫాదర్స్ డే గిఫ్ట్ కానీ ఏదన్నా తీసుకోవచ్చు. అండ్ మై పర్సన్ నుంచి ఇండియాకి డబ్బులు పంపించాలి అంటే స్పెషల్ ఫాదర్స్ డే రేట్ $105, $1 కి $105 వెళ్తుంది. అది ఫస్ట్ $100 ట్రాన్స్ఫర్ కి. సో సెలబ్రేట్ లవ్, కేర్ అండ్ ఫ్యామిలీ విత్ మై పర్సూట్. యూ కెన్ డౌన్లోడ్ నౌ అండ్ మేక్ దిస్ ఫాదర్స్ డే ఎక్స్ట్రా స్పెషల్.
0: ఎస్, అండ్ మనకి ఇంకో క్వశ్చన్ అడిగేస్తే, మన శ్రీవాస్ ఇందాక డబుల్ టైం కాల్ చేసి మాకు ఒక పాట కావాలి అని చాలా పద్ధతిగా రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఆ పాట నేను వేసేసుకుంటాను, మనం అందరూ ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి?
1: నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, కృష్ణ మనోహర్ ఐపీఎస్.
0: కృష్ణ మనోహర్ ఐపీఎస్ అనే హీరో క్యారెక్టర్ పేరు ఏ సినిమాలోదో చెప్పేసేయండి కాల్ చేసి 9726361966. అండ్ శ్రీవాస్, ఐ థింక్ యూ హ్యావ్ అ పార్టీ గోయింగ్ ఆన్ రైట్ దేర్ విత్ ఐదర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ హూఎవర్ ఇట్ ఇస్. చాలా హ్యాపెనింగ్ గా ఉంది నీ కాల్ బ్యాక్గ్రౌండ్ లో. ఎంజాయ్ చేసేయండి ఈ పాట, మస్తా మస్తా ఫర్ యూ.

0: ఆహాహా దిస్ మసమస సాంగ్ చాలా బాగా వైభవ వచ్చు అనమాట ఈ పాటకి. థ్యాంక్ యూ శ్రీవాస్, మా అందరికి కూడా ఈ పాట వినిపించేసినందుకు. ఇందాక నువ్వు అడిగిన కృష్ణ మనోహర్ ఐపీఎస్ అదే లెవెల్లో ఆన్సర్లు కూడా వచ్చేసాయి. సో నీరజ్ గారు, శ్రీరామ్ గారు కాల్ చేశారు, అండ్ ఐ థింక్ యూ ఆల్సో టేకింగ్ ఫ్యూ కాల్స్.
1: అంతే కదా, మరి నేను కూడా కాల్స్ తీసుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. అసలు స్కింగ్ అని అన్నారు. సో అందుకనే నేను కొంచెం టెన్షన్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ కొంచెం కష్టమైన క్వశ్చన్ అడుగుదామని అనుకుంటున్నా.
0: నువ్వు ఆ పనిలో ఉండు, నేనైతే ఇంకో పనిలో ఉంటాను, విచ్ ఇస్ ఇన్వైటింగ్ ఆల్ ఆఫ్ యూ వెరీ వార్మ్లీ టు ద రాధా కృష్ణ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం. ఇది జరగబోతోంది జూలై 1st నుంచి జూలై 5th వరకు. సో ఈ 5 డేస్ మీరైతే క్యాలెండర్ లో మార్క్ చేసి పెట్టుకోండి. ఆలన్ టెంపుల్, విచ్ ఇస్ అవర్ వెరీ ఓన్ రాధాకృష్ణ టెంపుల్ లో, దేర్ ఆల్ ఆల్సో ప్రౌడ్లీ ఇన్వైటింగ్ యూ టు ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం, ద సీక్రెట్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. ఇది నేను అన్నట్టుగా జూలై 1st, మనకి ఇంకా 10 డేస్ ఉంది. జూలై 1st నుంచి 5th వరకు ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువలీ అప్లిఫ్టింగ్ డేస్ filled with Vedic rituals, homams, devotional programs and blessings. All devotees and family are welcome. Donations and sponsorships are welcome. Visit వాళ్ళ వెబ్సైట్ radhakrishnatemple.net for donations and other information. మళ్ళీ చెప్పేస్తున్నాను, ఆలన్ లో ఉంది మన ఈ టెంపుల్. ఏంటమ్మా ఏంటో ఆ విసురు, ఏదో కష్టమైన క్లిష్టమైన ప్రశ్న?
1: ఓకే, నెక్స్ట్ ఎవరు అంటే చారి.
0: చారి అనే ఒక హైలైట్ క్యారెక్టర్ పేరు ఏ సినిమాలో మనకి అందించారు ఇస్ ద క్వశ్చన్. ఇదైతే అసలు జుజ్జుబి జుజ్జుబి కదండి మనకి. 9726361966 కాల్ చేసి చెప్పేసేయండి. ఈ పాట రిక్వెస్ట్ చేస్తున్నది మన వెరీ ఓన్ హిరణ్య. హిరణ్య తన ఆన్సర్ రంగస్థలం చెప్పేసిన తర్వాత ఈ పాట అడిగేసింది. సంగీతంలోంచి ఈ బ్యూటిఫుల్ పాట ఆన్.

0: వెల్కమ్. మీరు వినేస్తున్నారు ఖుషి ఖుషిగా. అండ్ లాస్ట్ 10 మినిట్స్ ఉంది మన దగ్గర. సో ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకి ఆన్సర్లు నువ్వు వచ్చేసాయి హ్యాపీగా. ఐ థింక్ స్వాతి గారు చెప్పారు అండ్ శ్రీరామ్ గారు కూడా చెప్పేశారు చారి అనే సినిమా
1: అదర్స్ నుంచి అని చెప్పి. కరెక్ట్, మీరందరూ కరెక్ట్ గా గెస్ చేశారు. వండర్ఫుల్ వండర్ఫుల్ గా జరిగింది. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను మీరందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పినందుకు. సో అలా ఈ రోజు మన షో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కాబట్టి వై నాట్ నేను ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడిగి ఎండ్ చేసేద్దాము అని అనుకుంటున్నా.
0: నువ్వు అడుగు, మేము చెప్పేస్తాము చక్కగా కూడా. అండ్ లైన్అప్ అయితే చేసేస్తున్నాను రిక్వెస్ట్ సాంగ్స్ అని కూడా. సో కీప్ లిస్నింగ్ అండ్ డోయ్. యా, ఏంటి ఆ లాస్ట్ క్వశ్చన్?
1: నా లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈజీగా అడగనా కష్టంగా అడగనా, నీకు ఎలా కావాలి?
0: ఎలాగైనా పర్లేదు, నీకు ఏది వస్తే అది అడిగేసే ఇప్పుడు.
1: అంతే అంటావా?
0: ఎస్. ఈ లోపల అయితే మీరు ఇన్సూరెన్స్ గురించి ఆలోచిస్తున్నారు అని అంటే మాత్రం ద ఓన్లీ వన్ ప్లేస్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఈజ్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. బికాస్ లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్ అండి. అప్పటికప్పుడు ఆలోచించాలని అంటే కొత్తగా ఇంకా మనకి తట్టవు ఆ ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు. బికాస్ హెల్త్ కవరేజ్ డస్ నాట్ హ్యావ్ టు బీ దాట్ మచ్ స్ట్రెస్ఫుల్. జాబ్ పోయినా ఇన్సూరెన్స్ పోయినా మీకు గుర్తుండాల్సింది ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. బికాస్ దే విల్ బీ వెరీ వెరీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ, క్విక్ గా స్ట్రెస్ ఫ్రీ గా మీకు సొల్యూషన్స్ ఇచ్చేస్తారు. హెల్త్ నుంచి ట్రావెల్ వరకు, డెంటల్ నుంచి విజన్ వరకు అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా దే హావ్ గాట్ యు కవర్డ్. ఆల్ రైట్, సో
1: నేను కూడా క్వశ్చన్ తోటి రెడీగా ఉన్నానన్నమాట.
0: అడిగేసేయ్.
1: ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఆ హీరో క్యారెక్టర్ నేమ్ ఏంటి అంటే శంకర్ నారాయణ.
0: శంకర్ నారాయణ ఇస్ ద క్యారెక్టర్స్ నేమ్. అది ఏ మూవీ అయి ఉంటుందో చెప్పడానికి కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. అండ్ ఎనీ మాధవన్ సాంగ్ కావాలి మాకు అన్నారు స్వాతి గారు. అండ్ సో హియర్ ఇట్ ఈస్. వీ హోప్ యూ ఎంజాయ్ ద సాంగ్.

0: hopefully you guys all went into that trance of obviously Madhavan, but also me very own weekend a pleasantness loki teeskelipoyararane si hoping here, and obviously entertaining and adjacindi ivalla show mana last question ki answer kuda telisesukunte mana swati gar lanti vallu na lanti vallu evaraithe tappu ga anukunnamo answer edaithe undo adi maaku clarify ayipothundannamata.
1: చెప్పావా, కష్టమైన క్వశ్చన్ అడిగాను నేను. సో శంకర్ నారాయణ అంటే ఇంద్ర అన్నమాట. ఇంద్రలో
0: అట్లయితే వెయిట్, స్వాతి గారు లాంటి వాళ్ళు కాదు, యాక్చువల్లీ శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు తెలుసుకోవాల్సి వస్తుంది. నేను కూడా చూడు, అసలు ఐ కెప్ థింకింగ్ ఇప్పుడు శంకర్ దాద ఎంబీబీఎస్ ఓన్లీ.
1: శంకర్ నారాయణ వారణాసిలో వచ్చి ఉంటున్నప్పుడు శంకర్ నారాయణ, అండ్ పాస్ట్ లో ఇంద్రసేనారెడ్డి. నేను ఇంద్రసేనారెడ్డి అని క్వశ్చన్ అడిగి ఇంద్ర అని మీ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుంటాను అమడిగా.
0: అమ్మో, బాగానే తిరుకాసు పెట్టేసిందండో. సారీ సారీ స్వాతి గారు, మీకు నేను తప్పు చెప్పాను. బట్ శ్రీనివాస్ గారు అండ్ స్వాతి గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండ్ ట్రైయింగ్ దిస్.
1: కాల్ చేసుకున్న వాళ్ళందరికి అండ్ విన్న వాళ్ళందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లాస్ట్ 30-40 సెకండ్స్ లో నేను చెప్పాల్సిన కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ కాదు, బట్ ఫ్యూ హ్యాపీ థింగ్స్. వన్ థింగ్ ఇస్ మనందరిని ఎప్పుడు లైవ్లీగా ఉంచే మ్యూజిక్ కి రేపు వరల్డ్ మ్యూజిక్ డే అన్నమాట. సో దానికి ఫస్ట్ మీ అందరికి శుభాకాంక్షలు చెప్తున్నాను. అండ్ రేపు ఫాదర్స్ డే కూడా, సో కొంచెం